శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్జ్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్జ్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్జ్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 7వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 29వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 15 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు సూక్తి సుధ.
1: మానవ స్వభావాన్ని అనుసరించి గుణాలు మూడు రకాలు. ఒకటి సత్వగుణం, రెండు రజోగుణం, మూడు తమోగుణం. భక్తిలో కూడా మనకి ఈ గుణాలు కనిపిస్తాయి. భేద భావనలతో కోప స్వభావం గల మనుషుల దంభంతో కూడిన భక్తి తామస భక్తి. చేసే పనియందు ఆసక్తితో కీర్తి కోసమో ఐశ్వర్యం కోసమో విగ్రహారాధన చేసిన వారి భక్తి రాజస భక్తి. ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుడిని సేవించడం నా కర్తవ్యం అనే భావనతో సేవకుడిలా భగవంతుణ్ణి ఆరాధించే భక్తి సాత్విక భక్తి అవుతుంది. నదులు ఎలా అయితే సముద్రంలో కలుస్తాయో ఆ విధంగా సహజ సిద్ధంగా భగవంతుని నామస్మరణతో పరవశించి ఏ కోరికలు లేకుండా సేవించడం నిర్గుణ భక్తి. ఈ గుణాలకి అతీతంగా భగవంతుడిని సేవించడం అంటే ఏ కోరికలు లేకుండా మోక్షకాంక్ష కూడా లేకుండా భగవంతుడిని సేవించడం అత్యుత్తమమైన భక్తి. భక్తి రెండు రకాలు, ఒకటి బాహ్యభక్తి, రెండు అంతర్భక్తి. బాహ్యభక్తి అంటే జగత్తుని సేవించుకోవడం. అంతర్భక్తి అంటే ఈ జగత్తుకి అంతరాత్మగా ఉన్న భగవంతుని పట్ల అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించి ఆత్మార్పణ చేసుకోవడం. భక్తికి ప్రధాన లక్షణం భగవంతుడిని సర్వకాల సర్వావస్థల్లో మానసికంగా అంటిపెట్టుకుని ఉండడం. దీనినే పోతన భాగవతంలో ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపునికి భక్తి వైవిధ్యాన్ని గురించి ఉపదేశిస్తూ ఆ విశేషాన్ని ఇలా తెలిపాడు. ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తూ ఏదో ఒకసారి శివశివా హరిహరి అన్నంత మాత్రాన అది భక్తి కాదు, వాడు భక్తుడూ కాడు. మొదట సత్యవ్రతాన్ని దీక్షతో ఆచరించాలి, అదే భక్తిలో ప్రథమస్థానం.

0: మనస్సులో తలచిన ఆలోచన, నోటితో చెప్పే మాట, ఇంద్రియాలతో చేసే పని, ఈ మూడూ ఒకటిగా ఉండడమే సత్యమని పేరు. అంతేకాక ఇందులో రాగద్వేషాలకి తావు ఉండదు. ఉదాహరణకి, పరుల సొమ్ము అపహరించాలి అని ఆలోచించి అపహరిస్తానని నోటితో చెప్పి ఆచరణపూర్వకంగా అపహరిస్తే అది సత్యం అనిపించుకోదు. కాబట్టి ధర్మ కర్మ నిష్ఠతో త్రికరణ శుద్ధిగా పాటింపబడేదే సత్యం అనిపించుకుంటుంది. భజ సేవాయం అనే ధాతువు నుంచి భక్తి అనే పదం నిష్పన్నమైంది. సేవా ప్రాధాన్యం గల భగవంతుని ఆరాధన భక్తిగా పరిగణించబడుతుంది. ఆ సేవ భగవంతునితో పాటు తన దేహంగా తీసుకొని జగత్తుకు కూడా వర్తిస్తుంది. అంటే జనానికి ఉపయోగకరమైన కార్యక్రమాల్ని చేపట్టడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవతా దృక్పథంతో నిర్మాణయుతమైన కొన్ని పనుల్ని నిర్వహించడం, దీనుల్ని రోగుల్ని ఆదుకుంటూ ప్రతిఫలం ఆశించకుండా చేసే పని సేవ. సేవ కూడా భక్తిలో భాగమే. త్యాగబుద్ధి అనేది ఇందులో అంతర్లీనంగా ఉంటుంది. మానవ సేవయే మాధవ సేవ. తోటి మానవులకు చేసిన సేవే దేవునికి చేసే సేవ అని అర్థం. అంటే మనిషికి సేవ చేయడమంటే భగవంతుణ్ణి సేవించడంతో సమానం. కావున అనేక సంస్థలు ప్రజలకు ఉపయోగకరమైన అనేక సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయి. నేడు సమాజంలో భక్తి సేవా పేర్లతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన పెద్దలు చెప్పిన మాట, కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదనేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో సేవ కన్నా ఆర్భాటానికే విలువ ఇస్తున్నారు. ఇదిలా ఉండగా మరికొందరి సేవ అంతర్లీనంగా ఉంటుంది. అదెలా అంటే, ఉదాహరణకి మన దేశ సైనికుల్ని చూసినట్లయితే నిద్రాహారాలు మాని గడ్డకట్టుకుపోయే చలిలో దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశ రక్షణకే పోరాడుతూ అవసరమైతే దేశం కోసం ప్రాణాల్ని పణంగా పెడతారు.
1: మీరింతవరకు సూక్త సుధ విన్నారు. సమర్పణ శ్రీమతి కె. లలితా జ్యోతిర్మయి.

కార్యక్రమంలో తర్వాత. దశావతార కీర్తనలు వింటారు.

వ్యవసాయంలో భూసారాన్ని పెంచుతున్న బయోచార్ వినియోగం గురించి తెలుసుకుందాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే క్రమంలో ఇటీవల అందుబాటులోకి

వివరిస్తున్న ఒక పద్ధతి బయోచార్. దీన్ని మామూలు మాటల్లో చెప్పాలి అంటే కట్టెబొగ్గు అనవచ్చు. దీన్ని పంట వ్యర్థాలతో రైతులే స్వయంగా దీన్ని తయారు చేసుకుని పొలాల్లో వేసుకోవచ్చు. పంటలకు వేసే రసాయనిక ఎరువులను గాని సేంద్రియ ఎరువులను గాని మొక్క వినియోగించుకునే సామర్థ్యం కనీసం 30 నుండి 40% పెంచుకునేందుకు బయోచార్ ఎంతో ఉపయోగపడుతుంది. మట్టిలో పేరుకుపోయిన రసాయనిక అవశేషాలను తొలగించడానికి, అలాగే వరి సాగులో మిథేన్ వాయువు కాలుష్యాన్ని తగ్గించడానికి బయోచార్ ఎంతగానో తోడ్పడుతుంది. ఈ బయోచారును ఒకసారి వేస్తే 100 ఏళ్లు నేలలో ఉండి మేలు చేస్తుంది. ఏకవార్షిక పంటలకైనా పండ్ల తోటలకైనా ఈ బయోచారును ఉపయోగించవచ్చు. వ్యవసాయంలో ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాట బయోచార్. బయో అంటే జీవం, చార్ అంటే బొగ్గు. బయోచార్ అంటే జీవం ఉన్న బొగ్గు అని చెప్పుకోవచ్చు. భూసారానికి ముఖ్యమైనది సేంద్రియ కర్బనం. ఇది మట్టిలో స్థిరంగా ఉండదు, అంటే ఇది అస్థిర కర్బనం. దీన్ని పెంపొందించుకోవటానికి ఫిక్స్డ్ కర్బన్ ఉపయోగపడుతుంది, అదే బయోచార్. పత్తి కట్టే, కంది కట్టే, వరి పొట్టు, కొబ్బరి పీచు వంటి పంట వ్యర్థాలను వట్టిగా తగలపెట్టే బదులు వాటితో బయోచార్ని తయారు చేసుకోవచ్చు. సర్కారు తుమ్మ వంటి కంపచెట్ల కలపతో లేదా జీడిగింజల పై పెంకులతో కూడా బయోచార్ను తయారు చేసుకోవచ్చు. వరిపొట్టును బాయిలర్లలో గాని పొయ్యిల్లో కాని కాల్చిన తర్వాత మిగిలే వ్యర్థాలను కూడా బయోచార్గా వాడుకోవచ్చు. అసలు బయోచార్ అంటే ఏమిటి? ఈ బయోచార్ అనేది పైరోలసిస్ అని పిలువబడే నియంత్రిత ప్రక్రియలో వ్యవసాయం అని చెప్పుకోవచ్చు. అంటే అటవీ వ్యర్థాలను కాల్చడం ద్వారా తయారు చేయబడిన అధిక కార్బన్ శాతం కలిగిన బొగ్గులాంటి పదార్థం. పరిమితంగా గాలి సోకేలా లేదా పూర్తిగా గాలి సోకకుండా ప్రత్యేక పద్ధతిలో పెద్దగా పొగ రాకుండా 450 నుండి 750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో కాల్స్తే తయారయ్యే నల్లని కట్టెబొగ్గే ఈ బయోచారు. ఈ విధంగా చేసే ప్రక్రియనే పైరోలసిస్ అని అంటారు. ఆరుబయట కట్టెను తగలపెడితే బూడిద మిగులుతుంది. అదే ఈ పద్ధతిలో అయితే కనుక బూడిద తక్కువగా, బయోచార్ ఎక్కువగా వస్తుంది. రైతు స్థాయిలో ఇనుప డ్రమ్ముల్లో లేదా కందకం తవ్వి కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. బయోచార్ 100 ఏళ్లపాటు మట్టిలో ఉండి మేలు చేసే సూక్ష్మ జీవరాశికి, పోషకాలకు, మొత్తంగా పర్యావరణానికి ఎంతగానో సహాయపడుతుంది. సాగునీటిలో కూడా విష పదార్థాలను నిర్మూలిస్తుంది. బయోచార్ను వ్యవసాయంలో వినియోగించడం వల్ల దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందవచ్చు. ఈ బయోచారును నేరుగా పొలాల్లో వేసుకోకూడదు, ఎందుకంటే ఇది పొడిగా ఉండే కట్టెబొగ్గు కనుక పొలంలో నేరుగా ఉపయోగించకూడదు. దీన్ని కంపోస్ట్గా తయారు చేసుకుని వాడుకోవాలి. చిటికెడు బొగ్గులో లెక్కలేనన్ని సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. నేరుగా వేస్తే మట్టిలోని పోషకాలను బొగ్గు పెద్ద మొత్తంలో పీల్చేసుకుంటుంది. అందువల్ల వట్టి బయోచార్ని మాత్రమే వేస్తే పంటకు పోషకాలు పూర్తిగా అందవు కాబట్టి బయోచార్ కంపోస్టు తయారు చేసుకుని వేస్తే ఈ సమస్య ఉండదు. ఈ బయోచార్ కంపోస్టును ఏ విధంగా తయారు చేసుకోవాలి అంటే మాగిన పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టు, బయోగ్యాస్ లర్రీ, జీవామృతం, అలాగే పంచగవ్య వంటి ఏదైనా సేంద్రియ ఘన లేక ద్రవ రూపాల్లో ఉన్న ఎరువుల్లో ఏదో ఒకదానితో ఈ బయోచార్ను సమపాళంలో కలిపి కుప్పవేసి బెల్లం నీటిని చిలకరిస్తూ రోజూ కలయతిప్పుతూ ఉంటే 15 రోజుల్లో ఈ బయోచార్ కంపోస్ట్ తయారవుతుంది. అప్పుడు దీన్ని పొలాల్లో వేసుకుంటే సత్ఫలితాలను ఎక్కువగా పొందవచ్చు. మన పొలంలో మట్టి గుణాన్ని బట్టి తగిన మోతాదులో వేసుకోవటం వల్ల పంటల దిగుబడి ఎక్కువగా పొందవచ్చు. ఈ బయోచార్ కంపోస్టు 100 నుండి 1000 సంవత్సరాల వరకు కూడా నేలలో స్థిరంగా ఉండి పంటలకు ఎంతో మేలు చేస్తుంది. ఈ బయోచార్ను నేలలో వాడే పద్ధతిని గురించి మనం చూసినట్లయితే దీని వాడకం వ్యవసాయం చేసే పొలాల్లోని నేల రకం, పంట రకం, అలాగే వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఏకవార్షిక పంటల్లో చూసుకున్నట్లయితే పంట విత్తే ముందు ఆఖరి దుక్కులో లేదా దమ్ములో కాని ఎకరానికి 250 నుండి 400 కిలోలు వేసుకోవాలి. అదే పండ్ల తోటల విషయానికొస్తే ప్రతి చెట్టుకు 3 కిలోల వరకు బయోచార్ను ఉపయోగించవచ్చు. ఇది నేలలో కలపటానికి గాలి తక్కువగా ఉన్న సమయం మంచిది. తేలికపాటి వర్షం ఉన్నప్పుడు వాడితే అది నేలలో బాగా కలిసిపోతుంది. బయోచారును నేలపై ఓ పొరగా పరచడం వలన ఇది నేలపై రక్షణ పొరగా పనిచేసి గాలి అలాగే నీటి కోతను తగ్గిస్తుంది. బయోచార్ ఎక్కువ రోజులు తేమను నిలుపుకుంటుంది, నేల త్వరగా ఎండిపోకుండా కాపాడుతుంది. ఈ బయోచార్ కంపోస్టును ఇతర సేంద్రియ పదార్థాలతో కలిపి ఉపయోగించడం ద్వారా మట్టిలో ఎక్కువ రోజులు స్థిరంగా ఉండి పోషకాలను సమర్థవంతంగా విడుదల చేస్తుంది. ఇది వ్యవసాయంలో ఎటువంటి ప్రయోజనాల్ని కలిగిస్తుంది అంటే
నేలను సారవంతం చేసి మట్టిలో

కార్బన్ యొక్క స్థాయిని పెంచుతుంది, మొక్కల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, అలాగే పంట దిగుబడిని పెంచుతుంది, ఆమ్ల నేలలను పునరుద్ధరించి భౌతిక రసాయనిక లక్షణాలను మెరుగుపరుస్తుంది. వ్యవసాయ అభివృద్దికి సంబంధించిన గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలను నియంత్రించడంలో సహాయపడుతుంది, నేలలో పోషకాల నిలుపుదలని పెంచుతుంది, అలాగే భూగర్భ జలాల్లో నత్రజని లీచింగ్ను తగ్గిస్తుంది. ఈ బయోచారును వాడటం వలన మట్టిలో ఉన్న తేమ నిలుపుదలని మెరుగుపరుస్తుంది, నేలలో జీవ వైవిధ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, నేల నిర్మాణాన్ని కూడా మెరుగుపరుస్తుంది, వాతావరణ మార్పులను నియంత్రించేందుకు కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. బయోచార్ మట్టి నుండి ఏర్పడే కార్బన్ డైఆక్సైడ్ అలాగే నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలను కూడా 50-80% వరకు తగ్గిస్తుంది. బయోచార్ అధిక సూక్ష్మరంధ్రాలను, విస్తారమైన ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. అందువలన సూక్ష్మజీవులు శిలీంధ్రాలకు సురక్షితమైన ఆవాసాన్ని అందిస్తుంది. ఉత్పత్తిని మరింత స్థిరంగా మార్చడం ద్వారా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ బయోచార్ను ఉపయోగించడం ద్వారా బీడు భూమి నుండి కూడా ఉపయోగకరమైన ఉత్పత్తిని పొందవచ్చు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తుంది, అలాగే మురుగునీరు, జంతు వ్యర్థాలను శుద్ధి చేస్తుంది. ఈ బయోచార్ రసాయనాలను గ్రహించి బయో రెమిడియేషన్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఫాస్ఫేట్, నైట్రేట్ రసాయనాల కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది, నేల ఆమ్లతను నియంత్రిస్తుంది, అల్యూమినియం విషతుల్యతను తగ్గించి కేటయాన్ ఎక్సేంజ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీని ఫలితంగా ఎరువుల వినియోగం తగ్గి ఎరువుల కారణంగా కలిగే కాలుష్యాన్ని నియంత్రిస్తుంది. అంతేకాదు, పంటల దిగుబడిని 30-50% పెంచడంలో కీలక పాత్రను పోషించడంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు అరటిలో తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ముందుగా యూమ్యూసే ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు బూజజాతి శిలీంధ్రం వల్ల కలుగచేయబడుతుంది. ఈ తెగులు అన్ని కాలాల్లోనూ పంటను ఆశిస్తుంది. కానీ వర్షాకాలంలో అంటే జూలై నుండి నవంబర్ నెలల్లో తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అయితే పెద్ద పచ్చ అరటి, పొట్టి పచ్చ అరటి, తెల్ల చక్కెరకేళి రకాలు ఎక్కువగా ఈ తెగులుకు గురవుతాయి. ఆకులపై మొట్టమొదటగా చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ అవి పెరిగి పెద్దవై మధ్యలో బూడిద రంగు కలిగి ఉంటాయి. ఈ మచ్చలు గోధుమ రంగులోకి మారి పరిమాణంలో పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. తెగులు ఉధృతి పెరిగినప్పుడు ఆకులు ముందుగానే ఎండిపోతాయి. గెల ఈనిన తర్వాత తెగులు తీవ్రత ఎక్కువైనచో నష్టము అధికంగా ఉంటుంది. దీనికి ఏ విధమైన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి అంటే, తోటల్లో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి, తోటల్లో నీరు నిల్వ ఉండకుండా చేసుకోవాలి, అలాగే సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని, పొటాష్ ఎరువులను వాడవలసి ఉంటుంది. సిఫార్సు చేసిన దూరంలోనే అరటి మొక్కలు నాటుకోవాలి. తల్లి మొక్క చుట్టూ ఎక్కువగా ఉన్న పిలకలను కోసివేయాలి. వర్షాకాలం ప్రారంభం కాకముందే తెగులు ఎక్కువగా సోకే రకాలపై 0.25% మాంకోజెబ్ అలాగే 10 మిల్లీలీటర్లు మినరల్ ఆయిల్ లేదా క్లోరోథలోనిల్ 0.2% ఒకసారి పిచికారీ చేసుకోవాలి. వర్షాకాలంలో తెగులు వ్యాప్తి పెరుగుచున్నచో ప్రొపుకొనజాల్ 0.1% లేదా టెబుకొనజాల్, దాంతోపాటు ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ 1.4 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి 2-3 సార్లు 25 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

0: సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మిషన్ కర్మయోగిలో భాగంగా శిక్షణా సంస్థలను సమర్థవంతమైన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ సంప్రదింపుల కార్యశాలలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాధన శృంఖల 2026 పేరుతో నిర్వహిస్తున్న తొలి దక్షిణ ప్రాంతీయ కార్యశాల సమావేశం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి చెందిన సీనియర్ అధికారులు, శిక్షణా సంస్థల అధిపతులు, బోధనా సిబ్బంది, పరిశ్రమ ప్రతినిధులు, నిపుణులు ఈ కార్యశాలలో పాల్గొననున్నారు. దేశంలో నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఒక మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ది కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం అందించాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తరువాత నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్ల బయల సమీపంలో సంచరిస్తున్న ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు కుంకీ ఏనుగులను వినియోగించాలని సూచించారు. ఏనుగుల సంచారం ఆధారంగా పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల పరిసర గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల భద్రత, పంటల పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిన్న నిర్వహించిన విజయవాడ ఉత్సవ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ 2.0 నిర్వహించనున్నట్లు చెప్పారు. తోలుబొమ్మలాట, డప్పు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలతో పాటు పౌరాణిక పద్య నాటకాలను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవ వేదికగా నిలుస్తుందని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్రం నలుమూలలా కూడా ఈ రకమైనటువంటి ఉత్సవాల్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అన్ని మూలలా కూడా ఏదో రకమైనటువంటి ఉత్సవాలు జరగాలని, దీని ద్వారా ఇది ఒక ఎకనమిక్ ఇంజిన్ గా పనిచేయాలని, దాంతోపాటు మరీ ముఖ్యమైనటువంటి అంశం కళాకారులు కోరుకునేది వారి ప్రతిభని ప్రదర్శించే అవకాశం లభించాలి, అది ప్రదర్శించినప్పుడు 10 మంది చప్పట్లు కొట్టాలి, అది చారు వారికి మనసుకి తృప్తి కలగడానికి. అటువంటి కళాకారులందరికీ కూడా ఈ ఉత్సవాల ద్వారా ఒక అవకాశం కల్పించగలుగుతాం.
0: వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా, పంటల వారీగా సమగ్ర నష్టం వివరాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందించాలని అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛభారత్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే స్వచ్ఛసాగర్, సురక్షిత్ సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో ఈరోజు జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి

0: నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: పల్లె పండుగ అంటే కేవలం ఇది ఒక పండుగ అనే అర్థం కాదు. ఇది మెయిన్ గా ఏంటంటే గ్రామాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒకేసారి టేకప్ చేయడం. పల్లె పండుగ 3.0 ఏదైతే గ్రామాల్లో కావాలో వాటన్నిటి డెవలప్ చేయడానికి 11,085 కోట్లు యాక్చువల్ గా ఈ రోజు ఆ శాఖ సేకరించి అలాట్ చేసింది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా గోపవరంలో 55 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ నిర్మించామని తెలిపారు. వీరికి రాయితీపై విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై నిన్న విజయవాడలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్రాంతాలు, దర్శన మార్గాలను సిద్దం చేయడంతో పాటు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: సగటున ప్రతిరోజు 2 లక్షల పైగా వస్తారన్న అంచనాల మేరకు దానికి తగిన విధంగా అన్నప్రసాదం, లడ్డు నాణ్యతలో గాని, లభ్యతలో గాని, నిల్వ విషయంలో గాని ఎటువంటి రాజీ ఉండకూడదని కూడా చర్చించడం జరిగింది. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని, కేంద్ర మంత్రులు గాని వస్తారన్న ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దానికి తగిన విధంగా రక్షణ ఏర్పాట్లు, నిఘా ఏర్పాట్లు, ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ, ప్రసాదం కోసం ఏటీఎంల ఏర్పాట్లు చేయడం గాని భక్తుల భద్రత ప్రధాన బాధ్యతగా ఇవాళ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది.
0: తెలంగాణలో భూ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో రెవెన్యూ, రిజిస్టేషన్, హౌసింగ్ అంశాలపై వనపర్తిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, భూభారతి చట్టం హామీ మేరకు ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు, మ్యాప్, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నంబర్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. భూభారతి కింద తొలిదశలో 70 రెవెన్యూ గ్రామాలను సర్వేకు ఎంపిక చేశామని, వాటిలో దశల వారీగా సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోప్ ఆవరణలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఏర్పాటై 130 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాల్తేరు డివిజన్ విశాఖ రైల్వేస్టేషన్ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. अथ वार्ताः. न्यूयॉर्क नगरे आयोजितायाः संयुक्त राष्ट्र महासभायाः 81वें सत्रस्य उच्चस्तरीय उपवेशने भारतेन रंगभेदस्य, प्रजातीय विभेदस्य, परदेशी द्वेषस्य तथा तत्सम्बद्धानां असहिष्णुतानां उन्मूलनार्थं स्वकीया असंदिग्धा प्रतिबद्धता पुनः प्रकटिता. డిడిపిఏ ఇది దుర్

ప్రసార విశేషాలు. ఈనాటి కార్యక్రమంలో ఈరోజు జరగబోయే కార్యక్రమాల వివరాలు. 7:15 ఉదయరేఖలు. ముందుగా ఆలోచన లోచనం సమర్పణ డాక్టర్ మైలవరపు లలిత కుమార్ గారు.

అనంతరం వయసుల వారీగా గుండె సంబంధిత సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ పిఎస్ శ్రీనివాస్ చౌదరి గారితో పరిచయం వింటారు. అనంతరం బులుసు సామమూర్తి గారి గురించి శ్రీ లోల్లా శ్రీరామమూర్తి గారి ప్రసంగం వింటారు. 8:35 చిత్రగీతాలు, 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎం చంద్రశేఖరన్ గారి వయలిన్ వాద్యం వింటారు. 9:35 నమస్తే అమరావతి, 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్ పై ప్రత్యేక ముఖాముఖి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, అతిథి శ్రీమతి సాధినేని యామిని శర్మ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పరిచయకర్త శ్రీమతి కె రాణి, అనంతరం రావోయీ అతిథి. 11:00 స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. అనంతరం గుర్తు చేసుకుందాం, 11:35 ఫిలిం గీతాలు, 12:10 లాహిరి లాహిరిలో, 12:40 జీవనలహరి ఈ కార్యక్రమంలో పళ్ల మధ్యలో ఆహారం ఇరుక్కోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ నితీష్ గార్లపాటి గారితో పరిచయం వింటారు. ఇక 1:10 చిత్రగీతాలు వింటారు.

పత్రిక 1:35 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో మహిళల మానసిక సమస్యలు పరిష్కారాలు ఈ అంశంపై డాక్టర్ ఇవటూరి శ్రీ రమ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం ఒక లలిత గీతం, తర్వాత ముఖానికి వాడే ఫేస్ వాష్ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ అంశం గురించి విశేషాలు వింటారు. 2:30 చిత్రగీతాలు, అలాగే 3:00 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 3:35 టీన్ టైం, 4:00 యువలయ, 4:35 పదవ తరగతి విద్యార్థులకు హిందీ పాఠం పరీక్షా కైసే లిఖే, ఉపాధ్యాయుడు శ్రీ విఎస్ వరప్రసాద్ గారు, విద్యార్థిని రుక్సానా బేగం. ఇక 4:45 లైవ్ విన్యాసం. ఈ కార్యక్రమంలో శ్రీ ఎం లక్ష్మీనారాయణ రాజు గారి మృదంగ వాద్యం వింటారు ఖండచాపు తాళంలో. ఇంకా 5:00 చిత్రగీతాలు, 6:35 పల్లెసీమలు. పల్లెసీమల కార్యక్రమంలో బాలవిహార్లో గుంటూరు జిల్లా శ్రీరామ గురుకుల పాఠశాల పిల్లలచే కదంబ కార్యక్రమం వింటారు. ఇక 6:50 వ్యవసాయ సూచనలు, సాగు భూముల్లో సేంద్రియ కార్బనం యొక్క ప్రాముఖ్యత గురించి వింటారు. ఇక 7:15 చిత్రగీతాలు వింటారు. 7:45 వికసిత భారత్, 8:00 దార్శనిక భారత్ సుపరిపాలన గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వింటారు. ఇక 8:15 చిత్రగీతాలు వింటారు. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏకేంద్ర కార్యక్రమాలు వింటారు. ఇంకా 11:10 ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యేటువంటి మన ప్రసార విశేషాలు. ప్రసార విశేషాలు ఇంతటితో సమాప్తం.

100.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు.

0: 21 అంశాలతో కలిపి మొత్తం 45 పథకాలతో పథక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. వార్తల వివరంగా భారత్ వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో జరిగిన భారత్ యుఏఈ హైలెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 14వ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ధి చెందాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్ రెట్టింపైందని, 2032 నాటికి $200 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు.
1: The Comprehensive Economic Partnership Agreement is now 4 years old. We have doubled our bilateral trade to $100 billion and have set an ambitious target to double it to $200 billion by 2032. The UAE believes in India. They have already invested $25 billion and is the 7th largest FDI source. The ultimate objective of taking investments from UAE to $100 billion in the years to come.
0: భారత్లో యుఏ ఇప్పటికే సుమారు $25 బిలియన్ పెట్టుబడి పెట్టిందని, మరో $25 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిందని తెలిపారు. యుఏఈలో యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతోందని, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత ఆర్థిక సేవలపై సహకారం ఉంటుందని పేర్కొన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ, రాష్ట్రాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట్ర సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్టకు ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
2: రాజ్య సర్కారోనే మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక మే బీ బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యం కే సాథ్ డట్ కే ఖడీ రహేగీ. కర్ణాటక మే బీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రి జీ సే బాత్ హుయీ హై తో భాభీ హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం బీ ఉన్ రాజ్యో మే జాకే స్థితి దేఖుంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాథ్ రాజ్య సర్కారో కే సాథ్ పూరీ తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్.
0: వరి సాగు తర్వాత ఖాళీ గొండె భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ది, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్టంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. యుఏఈలో అబుదాబిలో జరుగుతున్న 15వ ఐక్యరాజ్య సమితి నేర నివారణ క్రిమినల్ జస్టిస్ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, సైబర్ నేరాలు, ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు, అంతర్జాతీయ సహకారం, సకాలంలో న్యాయం అందించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు వివరించారు. ఈ సదస్సు సందర్భంగా మేఘ్వాల్ యుఏఈ న్యాయశాఖ మంత్రి అబ్దుల్ బిన్ను కలిశారు. భారత్ యుఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, చట్టపర సహకారం మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. అబుదాబిలో సెప్టెంబర్ 26 ప్రారంభమైన ఈ సదస్సు 1 అక్టోబర్ జరుగుతుంది. డిజిటల్ యుగంలో ప్రజలను, భూమిని రక్షించడం, సుస్థిర అభివృద్ది కోసం 2030 అజెండా సాధించడం అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, దాని అనుబంధ ఆసుపత్రులైన సుచేత కృపలాని ఆసుపత్రి, కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పురోగతి సమీక్షించారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక వైద్య సేవలు, వైద్య విద్య, రోగి సంరక్షణ మెరుగుపరచడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మౌలిక సదుపాయాలు విస్తరణతో పాటు వైద్యులు, నర్సుల నియామకం జరగాలన్నారు. కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పడకల సామర్థ్యాన్ని 394 నుంచి 894కి, ఐసీయూ పడకలు 40 నుంచి 200కు పెంచే పనులు పరిశీలించారు. తర్వాత లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో అత్యాధునిక స్కిల్ ల్యాబ్, కళావతి శరణ్ ఆసుపత్రిలో నూతనంగా ప్రారంభించిన లెవెల్ నియాటికల్ కేర్ సెంటర్ సందర్శించి నవజాత శిశువుల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న అధునాతన సౌకర్యాలు సమీక్షించారు. భారత నావికాదళం 2nd Edition Commanders 2026 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్

0: పెట్రోల్ దిగుమతులు తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2027 కార్యక్రమంలో మాట్లాడుతూ మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు పరిష్కారాలపై చర్చించేందుకు ఐఈడబ్ల్యూ ఒక వేదికని వెల్లడించారు. ట్రాఫిక్ పెండింగ్, ఈ చలాన్, జరిమానాల వసూళ్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ జేబి పార్థివాల, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్, పీయూసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిలిపేయాలని కోర్టు సూచించింది. అలాగే పరివాహన్ పోర్టల్లో చెల్లించని చలాన్లు ఉన్న వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయడం, పదే పదే ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన, పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్ట్టాగ్ యాన్యువల్ పాస్కు ప్రైవేట్ వాహన యజమానుల నుంచి ఆదరణ పెరుగుతుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్ట్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలతో ఒకసారి రుసుం చెల్లిస్తే ఒక సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ల వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశముందని తెలిపింది. జపాన్లో ఐచినోగేలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఇక పురుషుల జావలిన్ త్రోలో ఈశ్వర్ సింగ్ రజతం, రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజతం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల 1500 మీటర్లో గుల్వీర్ సింగ్ రజతం సాధించారు. ఇక షూటింగ్లో మహిళల 25 మీటర్ల ఫిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ రజత పథకం గెలుచుకోగా, మహిళల 5,000 మీటర్ల పరుగులో పారుల్ చౌదరి, 400 మీటర్ల హార్డిల్స్లో నిత్యారామరాజ్ కాంస్య పథకాలు సాధించారు. కురాష్ మహిళల 78 కేజీల విభాగంలో పింకీ కాంస్యం గెలుచుకున్నారు. మరోవైపు వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడకుండా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వస్తుసేవల ఎగుమతులు 1 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: వన్ 102.2 మెగాహెచ్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వెలిగించే చిరుదీపం సమర్పణ డాక్టర్ మైలవరపు లలితకుమారి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేబిఎన్ కాలేజ్ విజయవాడ.
1: ఇంద్రజ్యుమ్నుడు మాళవరాజ్యాన్ని పరిపాలించే రాజు. అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేసేవాడు. దాతగా అతనంతటి వాడు లేడు అనే ఖ్యాతిని కూడా పొందాడు. ఇంద్రజ్యుమ్నుడు లెక్క కట్టలేని గోదానాలు, హిరణ్యదానాలు, పాత్రులైన వారికి మాత్రమే దానమిచ్చి అనంతమైన పుణ్యాన్ని పొందాడు. వేల కొలది యజ్ఞాలు, యాగాలు చేశాడు. ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజానురంజకంగా పరిపాలన చేస్తున్నాడు. ఇలా దాన ధర్మాలతో ధర్మబద్ధంగా చాలా కాలం రాజ్య పరిపాలన చేసి చివరకు స్వర్గలోకానికి వెళ్తాడు. స్వర్గలోకంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ లోపల భూలోకంలో అతని కీర్తి మాసిపోతుంది. ఇంద్రజ్యుమ్ని విషయం ప్రజలకు కూడా జ్ఞప్తిలో లేకుండా పోతుంది. అప్పుడు స్వర్గలోకంలో దేవతలందరూ, మీరు భూలోకంలో చేసుకున్న పుణ్యానికి ఇన్నాళ్లు స్వర్గసుఖాలు అనుభవించారు, ఇక ఆ పుణ్యఫలం అయిపోయింది, ఇప్పుడు మీరు ఇక్కడ ఉండటానికి అవకాశం లేదు, మళ్లీ భూలోకానికి వెళ్లి పుణ్యం చేసుకుంటే తిరిగి స్వర్గానికి రావచ్చు అని చెప్పి పంపించి వేస్తారు. లేదా మళ్లీ స్వర్గానికి రావాలనుకుంటే ఇన్ని సంవత్సరాలు గడిచిన తరువాత కూడా నీవు చేసిన పుణ్యకార్యాలను ఎవరైనా గుర్తుపెట్టుకుని ఉన్నట్లయితే తిరిగి రావచ్చు అని అంటారు. సరేనని ఇంద్రజ్యుమ్నుడు ముందుగా మార్కండేయ మహర్షి దగ్గరికి వెళతాడు. మహర్షి, దేవతలు నా పుణ్యఫలం అయిపోయిందని నన్ను భూలోకానికి పంపించేశారు. నన్ను గాని నే చేసిన పుణ్యాలు గాని ఎవరైనా గుర్తుంచుకుంటే తిరిగి స్వర్గానికి రావచ్చని అన్నారు. నేను ఎలాంటి స్థితిలో ఉన్నానో చూడండి, ఇప్పుడు మీరే నాకు ఏదైనా పరిష్కారం చూపమని వేడుకుంటాడు. అప్పుడు మహర్షి, నాయనా, ఈ లోకంలో నీ కీర్తి ఉన్నంతకాలము నీవు పుణ్యాత్ముడివే. నీవు చేసిన పుణ్యకార్యాలను, నీ పేరు ప్రతిష్టలు భూలోకంలో ఇంకా ఎక్కడైనా ఎవరైనా గుర్తు చేసుకుంటున్నారేమో చూడు. అలా గుర్తు చేసుకుని నిన్ను తలుసుకునేవారు ఎవరైనా ఉంటే నీ పుణ్యం ఎక్కడికి పోదని చెబుతారు మహర్షి. అప్పుడు ఇంద్రజ్యుమ్నుడు మహర్షితో, స్వామి, మీకన్నా ముందు పుట్టిన ప్రాణి ఎవరైనా ఉంటే నాకు తెలుపవలసింది అని అడుగుతాడు. మహర్షి, హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రావారకర్ణం అనే ఒక గుడ్లగూబ ఉన్నది, దానిని అడగమని చెబుతాడు. అప్పుడు రాజు వెంటనే దాని దగ్గరకు వెళ్లి ఆ గుడ్లగూబతో, అయ్యా, నేను మీకు తెలుసా అని ప్రశ్నిస్తాడు. వెంటనే ఆ గుడ్లగూబ, నీవెవరవో నాకు తెలియదు అంటుంది. రాజు బాధపడతాడు. ఆ గుడ్లగూబ ఇక్కడికి కొన్ని యోజనాల దూరంలో ఇంద్రద్యుమ్నము అనే సరోవరం ఉన్నది. ఆ సరోవరంలో నాడీజంగుడు అనే ఒక కొంగ ఉన్నది, అది నాకంటే పెద్దది, దానిని వెళ్లి అడుగు, నువ్వు తెలిసేమో అంటుంది. వెంటనే అక్కడికి వెళతాడు ఇంద్రజ్యుమ్నుడు. బకరాజా, నేనెవరో మీకు తెలుసా అని ప్రశ్నిస్తాడు. నాడీజంగుడు కూడా తనకు తెలియదు అని సమాధానమిస్తాడు. మరలా ఇంద్రజ్యుమ్నుడు తన గురించి తాను దిగులు పడతాడు. అప్పుడు ఆ సరోవరంలోనే ఆకుపారం అనే తాబేలు ఒకటున్నది, అది నాకంటే చాలా పెద్దది, ఒకవేళ నీవేమైనా దానికి తెలిసేమో వెళ్లి అడుగు అని చెప్పి చెబుతుంది ఆ కొంగ. అప్పుడు ఇంద్రజ్యుమ్నుడు ఆకుపారం దగ్గరకి వెళతాడు. ఆ తాబేలు అతనిని చూడగానే, మహారాజా, వేల వేల యజ్ఞాలు చేసి 1000 యూపస్తంభాలు నాటావు. ఆ యజ్ఞ దానాలలో లెక్క కట్టలేనన్ని గోవులను దానమిచ్చావు. నీవు దానం ఇచ్చిన గోవుల రాకపోకలతో వాటి గిట్టలు ఈ భూమిలో దిగబడి ఇంత పెద్ద సరోవరం నీ పేరున ఏర్పడింది. అందులోనే నేను అప్పటి నుంచి నివసిస్తున్నాను. ఇదంతా నీ సలవే కదా అని కృతజ్ఞతాపూర్వకంగా చెబుతుంది. ఇంద్రజ్యుమ్నుడు ఇంతకాలమైనా భూలోకంలో తన పేరు మరుగున పడలేదు కదా అని ఆనందిస్తాడు. వెంటనే దేవతలు వచ్చి మరలా దివ్య విమానంలో ఇంద్రజ్యుమ్నుని స్వర్గలోకానికి తీసుకుని వెళతారు. కనుక చూశారా, ఎప్పుడైనా మనిషి తాను చేసే పనుల వలన శాశ్వతమైన కీర్తిని పొందుతాడు, అనంతమైన పుణ్యాన్ని సంపాదించుకుంటాడు. మనిషి కనుమరుగైనా అతనిని శాశ్వతుని చేసేది, కలకాలం నిలిపేది అతని దాన దయా గుణాలన్నది ఇందులోని నీతి.
0: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు. సమర్పణ డాక్టర్ మైలవరపు లలితకుమారి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేబిఎన్ కాలేజ్

0: ఈనాటి ఉదయరేఖల కార్యక్రమంలో ముందుగా
1: ఆలోచన లోచనం లో చూపును

0: విజయవాడ. విజయవాడలో 60 సంవత్సరాల సుదీర్ఘానుభవం కలిగిన విద్యాసంస్థ ఇంటర్ డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ శిక్షణ ఫలితాల కోసం ఒకే ఒక ఎంపిక కేబిఎన్ కాలేజ్ విజయవాడ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వయసుల వారీగా గుండె సంబంధిత సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ పిఎస్ శ్రీనివాస చౌదరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్నవాళ్లు మొదలుకొని మరీ ముఖ్యంగా యుక్త వయస్కుల్లో సైతం హార్ట్ అటాకులు ఎక్కువగా వింటున్నాం. గతంలో వయసు మీరినటువంటి వాళ్లకి లేదా బీపీ షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్లకి ఈ హార్ట్ అటాకులు అనేటువంటి రావడం మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు అదేంటో గాని ఈ మధ్య యుక్త వయస్కుల్లో కూడా హార్ట్ అటాక్ రిస్కులు కాస్త ఎక్కువగా వింటున్నాం మనం. దీనికి అసలు కారణాలేంటి, నివారణ చర్యలు, అలాగే అసలు ఏ ఏ వయసులో వారికి ఏ ఏ రకాలుగా హార్ట్ అటాకులు అనేటువంటి వస్తాయి, నివారణ చర్యలు ఏమైనా ఉన్నాయా, ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా, అలాగే వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చికిత్సా విధానాలు, ఇప్పుడేమైనా ఆధునిక విధానాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా, ఈ వివరాలన్నీ కూలంకషంగా వివరించడానికి మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణులు. వీళ్ళని మనం ఇంగ్లీష్లో కార్డియాలజిస్ట్ లేదా ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అని ఇలా పిలుస్తుంటాము. వారు డాక్టర్ పిఎస్ శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. అయ్యా నమస్కారం డాక్టర్ పిఎస్ శ్రీనివాస్ చౌదరి గారు.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ శ్రీనివాస్ చౌదరి గారు, అసలు సర్వసాధారణంగా హార్ట్ అటాక్లు అనేటువంటివి ఎందుకు వస్తాయి, ఏ వయసు వాళ్ళకి రిస్క్ ఎక్కువ, ఆ వివరాలు ఒక్కసారి చెప్పండి.
3: గుండె సంబంధించి హార్ట్ అటాక్ అనేది వయసు రీత్యా వచ్చే సమస్య. వయసు పెరిగిన తర్వాత సాధారణంగా మగవారిలో అయితే 65 సంవత్సరాలు దాటిన తర్వాత, స్త్రీలలో అయితే 75 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆ వయసు దాటాక గుండె జబ్బులు రావడం ఎక్కువ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మన దేశంలో, భారతదేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా గమనించింది ఏంటంటే గుండె జబ్బులు ప్రపంచానికన్నా 10 సంవత్సరాల ముందే ఇక్కడ వస్తున్నాయి అనేది గమనించారు. అంటే 10 సంవత్సరాల ముందు, ప్రపంచానికన్నా ముందు మన భారతదేశ వాసులు గుండె జబ్బుకు గురవుతున్నారు. ఎక్కువ మంది ప్రపంచంలో మరణించడానికి కారణాల్లో ఎతికితే 1 కారణం మొదటి నుంచి కూడా గుండె జబ్బులేగానే ఉంటున్నాయి. ఒకప్పుడు ప్రాచీన కాలంలో రకరకాల ఇన్ఫెక్షన్ల వల్ల చనిపోతూ ఉండేవారు. అయితే మోడర్న్ సివిలైజేషన్, అధునాతన జీవన శైలి, తర్వాత మారుతున్న ఆహారపు అలవాట్లు, నియమాలు, అలాగే మారుతున్న అధునాతన జీవన శైలిలో తగ్గిపోతున్న శారీరక శ్రమ, ఈ కారణాల వల్ల గుండె జబ్బు అనేది ప్రముఖ స్థానం మరణాలలో ఉంది. ఆ ప్రముఖ స్థానంలో ఉండటం వలన ప్రాణాపాయ పరిస్థితి నుంచి ఏ రోగులని కాపాడాల్సిన బాధ్యత కార్డియాలజిస్టుల మీద ఉంటుంది కాబట్టి కార్డియాలజీకి అంత ప్రాముఖ్యత ఉంది.
2: డాక్టర్ శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు గుండె జబ్బు, గుండెకు సంబంధించి అనగానే హార్ట్ అటాక్, ఇది ఒక్కటే బహుళ ప్రాచుర్యం, అందరికి తెలిసిన పదం, అందరికి తెలిసిన జబ్బు కూడా గుండెకు సంబంధించి కాకుండా, మీరు వైద్య నిపుణులు అమ్మో చాలా ఉన్నాయి గుండెకు జబ్బులు అనేటువంటిది, ఎన్ని రకాలుగా ఉన్నాయి అసలు గుండెకు సంబంధించినటువంటి జబ్బులు?
3: గుండెకి సంబంధించిన జబ్బుల్లో ముఖ్యంగా జీవన శైలి వల్ల వచ్చే హార్ట్ అటాక్ అనేది ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మొదటి గంట లేదా 2 గంటలు లేదా 3 గంటలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా గుండెకి వైద్యం చేయించుకుంటే హార్ట్ అటాక్ వల్ల ప్రాణాపాయం సంభవించే ప్రమాదాన్ని మనం తగ్గించగలుగుతాం. చాలామంది ఈ ఛాతీలో బరువు అనిపించినప్పుడు ఎక్కువసేపు, అంటే 1 నిమిషమో 2 నిమిషాలు కాకుండా 5 నిమిషాలో 10 నిమిషాలో 1/2 గంట లేదా 1/2 గంట గంట ఉన్నప్పుడు కూడా ఛాతీ అంతా బిగదీసినప్పటికీ, చెమటలు పడుతున్నప్పటికీ, వాంతి వచ్చే లక్షణాలు కనిపించినప్పటికీ, ఆయాసం వచ్చిన లక్షణాలు కనిపించినప్పటికీ, కళ్ళు తిరగటం వంటి లక్షణాలు కనిపించినప్పటికీ, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లక్షణాలన్నీ ఛాతీ నొప్పితో పాటుగా గనక ఈ లక్షణాలు వస్తే అది వేరే సమస్యలు. అంటే గ్యాస్ వల్ల వచ్చింది అనుకుంటా ఉంటారు చాలామంది. ఆ గ్యాస్ వల్ల వచ్చిన దానివల్ల అట్లాంటి వాటి వల్ల కాకుండా గుండె జబ్బు వల్ల వచ్చిందని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ లక్షణాలు.

0: అనిపించినప్పుడు. అలాగే ఛాతీ నొప్పి ఎడమ చేతిలోకి లాగటం వలన అప్పుడు గుండె జబ్బు అని అనుకుంటూ ఉంటారు. అన్నిసార్లు ఎడమ చేతిలోకే లాగాలని ఏమి లేదు, ఒక్కొక్కసారి కుడి చేతిలోకి లాగొచ్చు నొప్పి, లేదా వీపీ భాగంలోకి వెళ్ళొచ్చు, రెండు భుజాల మధ్య భాగంలో రావచ్చు, గొంతు భాగంలో రావచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే గొంతు భాగంలో గొంతు ఎవరో వేరే మనిషి పట్టి మన గొంతు నులిమేస్తున్నంత నొప్పి వస్తుంది. అది గుండె జబ్బు తీవ్రంగా, అంటే లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, మెయిన్ రక్తనాళాలలో బ్లాక్లు ఉన్నప్పుడు ఛాతీలో కాకుండా మెడ భాగంలో కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంది. దాన్ని కూడా గుండె జబ్బు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇట్లాంటి సమస్యతో పాటు చెమటలు పట్టడం కానీ ఏదైనా ఇదివరకు ఎప్పుడు లేని సమస్య ఇప్పుడు కొత్తగా లక్షణాలు కనిపిస్తే, ఈవెన్ గ్యాస్ సమస్య అంటే గాల్ బ్లాడర్ సమస్య లేకపోతే పెప్టిక్ అల్సర్ సమస్య ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు ఏది గ్యాస్ లక్షణాలు ఎట్లా ఉంటాయి అనేది. ఆ లక్షణాలకు తోడు ఈ కొత్త లక్షణాలు కనుక వస్తే గనక అది ఎప్పుడు వచ్చే గ్యాస్ సమస్య కాదు, ఇది కొంచెం విభిన్నంగా ఉంది కాబట్టి దీన్ని మనం కార్డియాలజిస్ట్కో లేదా జనరల్ మెడిసిన్ డాక్టర్కో చూపించుకొని తొందరగా మనం వైద్యం పొందితే మన ప్రాణాపాయ పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు అనేది అర్థం చేసుకోవాలి.
1: డాక్టర్ శ్రీనివాస్ చౌదరి గారు, సరే ఇప్పుడు వయసు మీరినటువంటి వారికి వస్తుంది అనడంలో పెద్ద ఆశ్చర్యపోమండి. బీపీ షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్లకు హార్ట్ అటాక్లు వస్తాయి అనేది కూడా పెద్దగా ఆశ్చర్యపోయే పరిస్థితులు దాటిపోయాం. కానీ డాక్టర్ గారు, 25 ఏళ్ళు ఈ మధ్య వయస్కుల్లో, యుక్త వయస్కులు అనొచ్చు మనం వెళ్ళి, వీళ్ళకి హార్ట్ అటాక్లు వింటున్నాం డాక్టర్ గారు, ఏంటండి మరి అంత చిన్న వయసులో రావడం ఏంటి, ఎందుకు మనం దీన్ని ఆపలేమా?
0: తక్కువ వయసులో గుండె జబ్బులు రావడానికి కారణాలు కొన్నిసార్లు జన్యుపరంగా ఉంటాయి. జన్యుపరంగా అనేవి వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి, తాతల నుంచి, లేదా మేనత్తలు మేనమామల నుంచి, లేదా బాబాయిలు పిన్నెల నుంచి సంక్రమించినవి కావచ్చు వంశపారంపర్యంగా. లేదా జన్యు పరివర్తన అనేది ఎప్పుడైనా జరగవచ్చు, మ్యుటేషన్ అనేది ఏ మనిషిలో అయినా జరగవచ్చు. అది అట్లా రిస్క్ పెరగటం ఒకటి. రెండోది, ప్రజలందరి జీన్స్ ఒకటి కాదు, ప్రజలందరి శరీర తత్వాలు ఒకటి కాదు, ఆహారపు అలవాట్లు ఒకటి కాదు, వాళ్ళు పడే మానసిక ఒత్తిడి ఒకటి కాదు, వాళ్ళు చేసే శారీరక శ్రమ ఒకటి కాదు, ఇట్లా విభిన్నమైనవి ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి కొన్నిసార్లు సోడియము, పొటాషియము, ఎలక్ట్రోలైట్స్, కామన్ ఎలక్ట్రోలైట్స్ మన శరీరంలో ఉంటాయి, అది రెగ్యులేట్ చేయడానికి కిడ్నీస్ మెయిన్గా ప్రధాన పాత్ర పోషిస్తాయి. దాంతోపాటు మిగతా హార్మోన్స్ ఇవన్నీ కూడా రెగ్యులేట్ చేస్తాయి. వీటిల్లో కొన్ని రకాలైన ఛానలోపతీస్ అంటాం వీటిని. దీనివల్ల కార్డియాక్ ఎరిథిమియాస్, గుండె ఒక క్రమబద్ధంగా కాకుండా క్రమం తప్పి అకస్మాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవటం, అంటే సామాన్యంగా మన గుండె 60 నుంచి 100 సార్లు నిమిషానికి కొట్టుకుంటూ ఉంటుంది, అది ఆ 100 దాటి 120 లేదా 130 140 150 దాటిన కాడి నుంచి 150 సామాన్యంగా మనకు రాదు నిమిషానికి, 150 దాటి ఒక్కోసారి 300 సార్లకు నిమిషానికి కొట్టుకోవడం కూడా జరుగుతుంది. దాన్ని వెంట్రికులర్ టాకీకార్డియా అంటాం. ఇట్లా ఎరిథిమియాస్ వల్ల, అంటే గుండె మితిమీరిన వేగంతో కొట్టుకోవడం వల్ల కూడా గుండె సడన్గా ఆగిపోవడం వంటి సమస్యలు సంభవించవచ్చు. ఇది ఒక్కొక్కసారి ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి వ్యాయామం చేసిన వెంటనే చనిపోవటం కానీ, క్రీడల్లో ఏదైనా బాగా కాంపిటేటివ్ అంటే ఎక్కువ పోటీతత్వం ఉన్న క్రీడల్లో, ఫుట్బాల్ కానివ్వండి, క్రికెట్ కానివ్వండి, ఇట్లాంటి గేమ్స్లో కొంతమంది సడన్గా చనిపోవడం జరుగుతుంది. వీళ్ళకి వాళ్ళకి స్వతహాగా ఉన్న గుండె పరిస్థితులు, అంటే గుండె కండరం ఉబ్బటం కానీ, అథ్లెట్స్లో కొంచెం ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, స్పోర్ట్స్ ఎక్కువ ఆడేవాళ్ళలో హార్ట్ మజిల్ అనేది ఎన్లార్జ్ అవ్వటం జరుగుతుంది. సామాన్యం, అది కొంచెం ఎన్లార్జ్మెంట్ ఉండటం సామాన్యమే. కానీ ఇంకా కొన్ని జెనెటిక్ కారణాల వల్ల హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాం, అంటే గుండె కండరం బై బర్త్ చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటుంది, మామూలు స్థాయిని మించి పెరుగుతూ ఉంటుంది. ఇది కూడా వంశపారంపర్యంగా వచ్చే జబ్బే, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే గుండె కండరం బాగా బలంగా కొట్టుకుంటుంది. ఎంత బలంగా కొట్టుకుంటుంది అంటే అసలు గుండెని ఇప్పుడు రక్తం గుండె శరీర భాగాల్లోంచి రక్తం లోపలికి వస్తేనే అది మళ్ళీ బయటికి పంపించే అవకాశం ఉంటుంది. ఈ బలంగా కొట్టుకునే విధానంలో అసలు రక్తం లోపలికి వచ్చే రక్తం తగ్గిపోయి మళ్ళీ దాని నుంచి ఈ గుండె అవుట్ గేట్ మూసేసింది అనుకోండి, అంటే ఇప్పుడు ఉదాహరణకి అర్థం కావడం కోసం చెప్తున్నాను, ఇది ఏదైనా ఒక హాల్లో సినిమా హాల్లోనో.

0: ఇంకో చోట ఏదో చిన్న గందరగోళం ఏర్పడింది. అందరూ ఒకేసారి బయటకు వెళ్దామని ట్రై చేస్తారు. స్టాంపీడ్ ఏం జరుగుతుందో మనకు అందరికి తెలుసు. అట్లాగే ఈ గుండె కండరం బాగా బలంగా కొట్టుకున్నప్పుడు ఒకసారి రక్త ప్రసారం తగ్గుతుంది. అది బ్రెయిన్కి తగ్గుతుంది, మళ్ళీ తిరిగి గుండెకి తగ్గుతుంది. ఎందుకంటే గుండెకి రక్త ప్రసారం చేసేది కూడా మళ్ళీ రక్తనాళాలు గుండె నుంచి బయటకు వచ్చాక మళ్ళీ దానికి సప్లై అవుతుంది. లోపల నుంచి గుండె రక్తాన్ని మనం గుండె వాడుకోదు, రక్తనాళాల్లోంచి వెళ్ళిన రక్తాన్నే వాడుకుంటుంది. ఇట్లాంటి సమస్యల వల్ల అన్ని వీటిలన్నింటికన్నా ముఖ్యంగా కూడా ఎక్కువ మంది చనిపోవడానికి కారణం ఏంటంటే తక్కువ వయసులో, యుక్త వయసులో ఈ పొగాకు సమస్య, బీడీ కానీ సిగరెట్ కానీ లేదా పొగాకు నమలటం కానీ ఇట్లాంటి ఏ అన్ని కారణాలు కూడా, ఇంకా మాదక ద్రవ్యాల వల్ల కానీ ఇట్లన్నిటి వల్ల కూడా గుండె జబ్బులు అనేవి బాగా పెరుగుతున్నాయి. కేవలం ఎక్సర్సైజ్ చేయటం వలన వీటి వల్ల వచ్చే దుష్ప్రభావాలని మనం తగ్గించలేం. ఈ పొగాకు వాడకం వల్ల గుండె, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. తర్వాత అలాగే క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. శరీరం వివిధ భాగాల్లో క్యాన్సర్లు రావచ్చు, పక్షవాతం వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడే చెప్పారు హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని, లేదనుకుంటే డైలేటెడ్ కార్డియోమయోపతి విత్ సివియర్ ఎల్వీ డిస్ఫంక్షన్ అనే ఒక కాంప్లికేటెడ్ అండ్ క్లిష్టతరమైన, కష్టతరమైనటువంటి గుండె జబ్బులకు సంబంధించి కానివ్వండి, ఇవి ముందు గుర్తించలేమా అండి? లక్షణాలు ఏమి, వార్నింగ్ సిగ్నల్స్ ఉండవా?
0: చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఈ డైలేటెడ్ కార్డియోమయోపతి, సివియర్ ఎల్వీ డిస్ఫంక్షన్ గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ డైలేటెడ్ కార్డియోమయోపతికి చాలాసార్లు కారణాలు ఏముంటాయంటే వైరల్ ఫీవర్స్, రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు కరోనా కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షనే ఒకప్పుడు. అట్లా రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్లో హార్ట్ మజిల్ వీక్ అయ్యే అవకాశాలు, పంపింగ్ కెపాసిటీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం, అంటే మన శరీరంలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ తన మీద తనే శరీర భాగాలని పోల్చుకోలేక ఒక్కోసారి దాడి చేస్తుంది. మన శరీరంలో తయారైన యాంటీబాడీస్ మన శరీరం మీద దాడి చేస్తాయి. అది మనం అప్పుడప్పుడు కొన్ని అవాంఛిత సంఘటనలు వింటూ ఉంటాం, ఎవరైతే మన రక్షించాల్సిన వాళ్ళో వాళ్లే మనని ఇచ్చేయటం. అట్లాగా శరీర భాగంలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల భాగాలు ఏమైనా దెబ్బతినొచ్చు, అవి జాయింట్స్ అవ్వచ్చు. కొంతమంది కీళ్ల వాతం ఉన్న వాళ్ళకు కూడా గుండె పంపింగ్ తగ్గే అవకాశం ఉంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ అంటాం, సిస్టమేటిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అని, ఇట్లా దానిలో ఇంకా చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు రుమటాలజీ అనేది చాలా పెద్ద స్పెషాలిటీగా ఉంది. రుమటాలజీ పేషెంట్లు, తర్వాత తక్కువ వయసులో షుగర్ వచ్చిన వాళ్ళు, తక్కువ వయసులో బీపీ వచ్చిన వాళ్ళు, సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు, తర్వాత ఫ్యామిలీలో ఎక్కువ మంది సడన్ గా చనిపోయిన లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్ళు, వంశపారంపర్యంగా గుండె జబ్బులు వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ హాస్పిటల్కి వచ్చి అంతా బాగున్నప్పుడు చేయించుకోవడం ద్వారా ఈ యొక్క ప్రమాదాలను చాలా వరకు తగ్గించవచ్చు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ అనేది ఉంది చూసారా, షుగరు బీపీ మీద ఉన్న అవగాహన ప్రజల్లో కొలెస్ట్రాల్ మీద లేదు. కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఒక భాగమే, అది కొంతవరకు అవసరమే, ఎందుకంటే కొన్ని హార్మోన్స్ వాటి పనితీరుకి అవి అవసరం. కానీ షుగర్ ఉన్న వాళ్ళల్లో, బీపీ ఉన్న వాళ్ళల్లో ఈ కొలెస్ట్రాల్ అనేది ఒక స్థాయి మించి ఉండకూడదు. మామూలు సాధారణ వ్యక్తులు కొలెస్ట్రాల్ మాకు బాగానే ఉంది అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి కొలెస్ట్రాల్ స్థాయిలు ఇంకా తక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, చాలాసార్లు బైపాస్ చేయించుకున్న వాళ్ళు కానీ, స్టెంట్లు వేయించుకున్న వాళ్ళు కానీ, లేదా హార్ట్అటాక్ గురైన వాళ్ళు కానీ, పక్షవాతానికి గురైన వాళ్ళు కానీ, మళ్ళీ మళ్ళీ ఈ సమస్య రాకుండా ఉండాలి అంటే కొలెస్ట్రాల్ స్థాయి, ముఖ్యంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయి,
1: చెడు కొలెస్ట్రాల్
0: అంటాం, 50, 60, 55, 40 ఈ రేంజ్లోనే ఉండాలి. అందరూ అనుకున్నట్టు 100 కొలెస్ట్రాల్ ఉంటే అది నార్మల్ అవ్వదు వాళ్ళకి. మామూలు వ్యక్తులతో వీళ్ళు పోల్చుకోకూడదు. కొలెస్ట్రాల్ మందులు వాడాము, కొలెస్ట్రాల్ తగ్గింది స్థాయి, మందులు ఆపేస్తే మళ్ళీ మామూలు కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మళ్ళీ ఆ రిస్క్ మొదలవుతుంది. గుండెకి సంబంధించిన వైద్యం అంటే మొదట్లో బైపాస్ అయినప్పుడు స్టెంట్ వేసిన వెంటనేనో, లేకపోతే హార్ట్అటాక్ వచ్చిన వెంటనేనో మొదటి ఒక నెల మందులు ఎక్కువ ఉంటాయి, 2 నెలలు మందులు ఎక్కువ ఉంటాయి, 3 నెలలు మందులు ఎక్కువ ఉంటాయి, 6 నెలల వరకు మందులు ఎక్కువ ఉంటాయి, 1 సంవత్సరం వరకు కొంచెం మందులు ఎక్కుతాం. సమయం గడిచిన కొంది వాళ్ళ గుండె జబ్బు కొంచెం అంటే సమస్య అదుపులోకి వచ్చాక మందులు తగ్గించవచ్చు. మొదటి సంవత్సరం మాత్రం, ముఖ్యంగా మొదటి 6 నెలలు, ఇంకా ముఖ్యంగా 3 నెలలు, ఇంకా ముఖ్యంగా మొదటి నెల, ఇంకా ముఖ్యంగా మొదటి 2 వారాలు మందులు

0: కొంచెం ఎక్కువ మందులు అయినా సరే వాడాల్సిన అవసరము చాలా ఉంది.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు వయస్సుల వారీగా గుండె సంబంధిత సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ పిఎస్ శ్రీనివాస్ చౌదరి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో చివరిగా బులుసు సామమూర్తి గారి గురించి శ్రీ లోల్లా శ్రీరామమూర్తి ప్రసంగం వింటారు.
3: భారతదేశ స్వాతంత్ర్య సమర యజ్ఞాన్ని రగిలించి విజయ తీరాలకు చేర్చడానికి అహర్నిశలు తమ సేవలందించి నిస్వార్థ సేవాపరాయణులై సమిధులై తనువులు చాలించిన దేశభక్తులు కొందరైతే, మరికొందరు స్వాతంత్ర్య మహాసౌధానికి తమ అమూల్య జీవితాలను అర్పణజేసి పునాది రాళ్లుగా ఉపయోగపడి జీవిత చరమాంకంలో ఇటు ప్రభుత్వ సాయం లేక అటు ప్రజల అండదండలు లేక ఆధారరహితులై అనాదరణకు గురై అనారోగ్యం పాలై ఆర్థిక ఇబ్బందులకు లోనై మనోవ్యధతో మరణించిన మహానుభావులు మరికొందరు. ఈ రెండవ కోవకు చెందిన వారే మహర్షి బులుసు సాంబమూర్తి గారు. 1937లో ఉమ్మడి భద్రాసు రాష్ట్రంలో రాజాజీ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకమైన అసెంబ్లీ స్పీకరు పదవిని ఏకగ్రీవంగా ఎన్నుకోబడి బహు సమర్థవంతంగా నిర్వహించి ఆ పదవికే వెన్నె తెచ్చిన ప్రతిభాశాలి ఆయన. తూర్పుగోదావరి జిల్లా దుల్లా గ్రామంలో నిష్ఠాగరిష్ఠులైన వేద పండితుల వంశంలో పూర్వాచార పరాయణులైన వెలనాటి వైదిక కుటుంబంలో మార్చి 4, 1886న జన్మించారు బులుసు సాంబమూర్తి గారు. ఆ రోజు సరిగ్గా మహాశివరాత్రి పర్వదినం. తండ్రి పేరెన్నిక గన్న వేద పండితులు సుబ్బావధానులు గారు. పిల్లవాని నొసట విభూతి బొట్టుబెట్టి సాంబుడు అని పేరు పెట్టారు. తరువాత కాలంలో అది వ్యావహారికంగా సాంబమూర్తిగా మారిపోయింది. పిల్లవాని చురుకుతనాన్ని బట్టి కాలానుగుణంగా ఆయన్ను ఇంగ్లీషు చదువుల్లో ప్రవేశపెట్టారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి సైన్స్ గ్రాడ్యుయేట్ అయినాడు. విజయనగరం మహారాజా వారి కాలేజీలో ఫిజిక్స్ ఉపన్యాసకుడుగా పనిచేశారు. 1911లో లా డిగ్రీ తీసుకున్న సాంబమూర్తి గారు కాకినాడలో న్యాయవాద వృత్తి అవలంబించారు. అనతి కాలంలోనే క్రిమినల్ లాయర్గా మంచి పేరు వచ్చింది. కేసులు పెరిగాయి, ధనార్జన పుంజుకుంది. కాకినాడ, రాజమండ్రి, పెద్దాపురంలలో కేసులు చేస్తూ ఉండేవారు. మోటార్ సైకిల్పై తిరుగుతూ ఒకే రోజు 2-3 కోట్లలో ఊపిరాడన పని, నూతనంగా మార్కెట్లోకి ఎప్పటికప్పుడు విచ్చేసిన బట్టలతో, సూట్లు, హ్యాట్లతో బహు విలాసవంతంగా 3 పువ్వులు 6 కాయలతో వెలుగొందుతున్నది సాంబమూర్తి గారి జీవితం. పలుకుబడులు, ప్రాబల్యాలు పెరిగాయి. ఆంధ్రకేసరి స్వర్గీయ టంగుటూరు ప్రకాశం పంతులు గారితో కలిసి మద్రాసులో కొన్ని ముఖ్యమైన క్రిమినల్ కేసుల్లో వాదించి విజయం సాధించటం కూడా జరిగింది. అప్పటి నుంచి జీవితాంతం రాజకీయంగా వీరికి ప్రకాశం గారితో మంచి స్నేహం ఏర్పడింది. ఇది ఇలా ఉండగా సాంబమూర్తి గారి మనసు రాజకీయాల వైపుకు మళ్లింది. మొదటి ప్రపంచ సంగ్రామం జరుగుతున్న రోజులు డాక్టర్ అన్వేషెంటు, లోకమాన్య బాలగంగాధర తిలక్ గార్ల ఆధ్వర్యంలో జరుగుతున్న హోంరూల్ ఉద్యమంలో చేరాడు. 1921లో గాంధీగారు జాతీయోద్యమంలో ప్రవేశపెట్టిన సహాయ నిరాకరణోద్యమం వైపుకు మధ్యవయస్కుడైన సాంబమూర్తి గారు బాగా ఆకర్షితులైనారు. సిసలైన గాంధేయవాదిగా మారారు. ఖరీదైన బట్టలను, సుఖమయమైన అలవాట్లను వదిలివేశారు. లాయర్ ప్రాక్టీసుకు స్వస్తి పలికారు. గాంధీగారి కన్నా ముందుగానే నడుముకు ఒక అంగవస్త్రాన్ని మాత్రమే ధరించి, పైన చొక్కాకు బదులు ఒక ఉత్తరేయం మాత్రమే వేసుకుని అతి నిరాడంబరుగా జీవితం గడిపారు. గాంధీగారి అడుగుజాడల్లో నడుస్తూ స్త్రీ విద్య, హరిజనోద్ధరణ, ఖద్దరు ధారణ, హిందీ బోధన, తెరకా సాధన ప్రజల్లో బోధిస్తూ సభలు, సమావేశాలు జరిపారు. దీని ప్రభావం వల్లనే ఉన్నత కుటుంబంలో జన్మించిన వితంతువు దువ్వూరి సుబ్బమ్మ గారు రాజకీయ రంగంలో ధైర్యంగా ప్రవేశించారు. అప్పట్లో ఆమెను అందరూ చండికా అని కూడా అభిమానంగా పిలిచేవారు. కాంగ్రెస్ సమావేశాల్లో జాతీయ స్థాయిలో కూడా చురుకుగా పాల్గొనేవారు సాంబమూర్తి గారు. 1923 జూలైలో జాతీయవాదులు ఎట్టి ఊరేగింపులలో గాని సభలలో గాని జాతీయ జెండాను ఉపయోగించకూడదని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది.

ఇది అన్యాయమని తమ నిరసనను తెలియజేస్తూ జాతీయ నాయకులు నాగపూర్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. సాంబమూర్తి గారు అక్కడికి వెళ్లి సభలలో అందరినీ కలిసి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. మొత్తం మీద ఈ జెండా ఉద్యమం విజయవంతమైంది. అదే సంవత్సరం డిసెంబర్ నెలలో కాకినాడలో అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఆహ్వాన కమిటీకి ప్రధాన కార్యదర్శిగా బులుసు సాంబమూర్తి గారు, అధ్యక్షులుగా దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులు గారు ఎన్నుకోబడ్డారు. అప్పటి కాకినాడ కాంగ్రెస్ సభలకు మౌలానా మహమ్మద్ అలీ అధ్యక్షులుగా వ్యవహరించారు. గాంధీ, నెహ్రూ, పటేల్, పట్లాభి మొదలైన ప్రముఖ నాయకులందరూ హాజరైనారు. అక్కడి ఏర్పాట్లు, వసతులు, భోజన సదుపాయాలు చూసి సాంబమూర్తి గారిని ఆయనకు ఆయనే సాటి అని శ్లాఘించారు. అప్పట్లో ఆయన ఏర్పరిచిన వాలంటీర్ల దళంలో పిన్న వయస్కురాలైన దుర్గాబాయమ్మ గారు సమావేశాల లోపలికి వెళ్లటానికి ప్రవేశ పత్రాన్ని వెంట తెచ్చుకోని కారణంగా నెహ్రూ గారిని గేటు దగ్గర ఆపివేసింది. వెంటనే పెద్దలు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కారం చేశారు. నెహ్రూ గారు మాత్రం ఆ 15 లేక 16 సంవత్సరముల వయస్సున్న మహిళా వాలంటీర్ ధైర్యానికి, క్రమశిక్షణకు ఎంతగానో మురిసిపోయి ప్రశంసించారు. ఆ అమ్మాయే తరువాత కాలంలో సాంబమూర్తి గారి ప్రోత్సాహంతో చదువుకుని లాయర్ పట్టం పొంది రాజకీయాల్లో ఎదిగి కేంద్ర మంత్రి పదవి అలంకరించి అప్పటి ఆర్థిక మంత్రి చింతామణి దేశ్ముఖ్ గారిని వివాహమాడింది. దుర్గాబాయి దేశ్ముఖ్ గా రాణించిన మన దుర్గాబాయమ్మ గారు. ఆ సభలు ఎంతో ఘనంగా జయప్రదం చేసిన సాంబమూర్తి గారి 20 సంవత్సరముల వయస్సు గల ఏకైక కుమారుడు ఆ సభలు జరిగే కొద్ది రోజుల క్రితమే పాముకాటు చేత మరణించారు. అది ఆయన జీవితంలో పెను విషాదం. దాన్ని దిగమింగి ఈ సభలను జయప్రదం చేసినందుకు గాంధీగారితో సహా పెద్దలందరూ చివరన సంతాపం వెల్లడించారు. ఆ శుతప్రజ్ఞుడు ప్రశాంతంగా కళ్లు మూసుకుని అశ్రువులు మాత్రం రాల్చాడు అంతే. అది గమనించిన సరోజినీ నాయుడు గారు ఆయన కళ్ల వెంట రాల్చనివి అశ్రుభాష్పాలు కాదు, ఆణిముత్యాలు అన్నారు. అందుకే సుఖదుఖాలను సమభావంతో చూచే సాంబమూర్తి గారు మహర్షి అయినారు. తరువాత కాంగ్రెసు సమావేశాల్లో పాల్గొంటూ సైమన్ కమిషన్ ను వ్యతిరేకించి జైలు శిక్ష అనుభవించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని బ్రిటిషు వారు ఉప్పుపై విధించిన పన్ను తొలగించేదాకా ఆహారంలో ఉప్పు వాడనని భీష్మ ప్రతిజ్ఞ చేసి ఆచరించిన ధీరుడాయన. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య సమరంలో అనేక మంది భారతీయ సైనికుల్ని నిర్దాక్షిణ్యంగా హతం చేసిన మిలిటరీ జనరల్ నీల్ శిలా విగ్రహాన్ని మద్రాసు హైకోర్టు వద్ద నుంచి తొలగించాలని సత్యాగ్రహం చేసి విజయం సాధించారు. 1837లో తాను ఉమ్మడి మద్రాసు అసెంబ్లీ స్పీకర్గా ఉన్నప్పుడు ప్రకాశం గారు బహిరంగ పరచిన రెవెన్యూ చట్టం వినవచ్చిన ప్రజలకందరకు సౌకర్యంగా అసెంబ్లీ బయట కూడా మైకు ఏర్పరిచిన సాహసీకుడు ఆయన. ఆ రోజుల్లో స్వాతంత్ర్య సమరయోధుల్ని రక్తధారలు కారేటట్లు లాఠీచార్జ్ చేసి హింసించిన కాకినాడ పోలీసు ఆఫీసర్లు దప్పుల సుబ్బారావు, ముస్తఫా అలీఖాన్ గార్ల కిరాతకాన్ని ఓర్పుగా భరించిన జాతీయ స్థాయి డాక్టర్ ఎన్ఎస్ హార్డికర్ గారి నేతృత్వంలో నడుస్తున్న హిందూస్థాన్ సేవాదళ్కు అధ్యక్షులుగా ఉన్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో వ్యతిరేకించిన రాజాజీ వైపు మొగ్గి హైకమాండ్కు దూరమైనారు. ఆంధ్రుల అభ్యున్నతికి మద్రాసులో ఆంధ్ర మహాసభ ఏర్పాటుకు దోహదం చేసింది సాంబమూర్తి గారే. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేయటానికి పూనుకున్న అమరుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారికి తన భవనాన్ని వసతిగా ఇచ్చారు. నెహ్రూ గారికి భయపడిన కాంగ్రెస్ వారెవరూ పట్టించుకోలేదు ఎన్నో. అయితే విచిత్రం, ఆంధ్ర రాష్ట్ర అవతరణానికి ఈ మహానుభావునికి ఆహ్వానం కూడా అందలేదుట. మద్రాసు నుండి భార్యావియోగంతోనూ పదవీ ప్రాబల్య రహితంగానూ స్వస్థలం కాకినాడకు విచ్చేశారు. పూర్వం ఆయన ఆరాధించిన వారు కూడా మొహం చాటేశారు. వార్ధక్యం వెంటబడింది, కంటిచూపు తగ్గింది. సాయంత్రం వేళలో దేవాలయాలు సందర్శించటమే ఆయన దినచర్య అయింది. మానసిక వ్యధతో 1958 ఫిబ్రవరి 3న దివంగతుడైనాడు. విస్మరింపబడిన దేశభక్తుల జాబితాలో చేరిపోయాడు. వితంతువైన ఆయన కుమార్తె ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి అర్జీ పంపితే బులుసు సాంబమూర్తి గారు స్వాతంత్ర్య సమరయోధుడని ఆధారాలు లేవు అని సమాధానం వచ్చిందిట. అయితే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు

0: ఆయన పేరు మీద సాంబమూర్తి నగర్ అని ఒక పేటకు నామకరణం చేశారు. 2008లో భారత ప్రభుత్వం వారు ఆయన పేరు మీద ఒక తపాలా బిళ్ళ విడుదల చేశారు. ఒక స్వచ్ఛంద సంస్థ వారు ఆయన బస్టు సైజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఒక ఇన్స్టిట్యూట్ నిర్మించి వికలాంగులకు సహాయం చేస్తున్నారు.
1: మీరింతవరకు బులుసు సాంబమూర్తి గారి గురించి శ్రీ లోల్లా శ్రీరామమూర్తి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని లలిత గీతాలు వినండి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఒన్ 2.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 8 గంటలకు వస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.

0: 0% tariff rate. Besides India, the other countries in the zero tariff rate category include European Union, Indonesia, Japan, Malaysia, South Korea, Switzerland, Taiwan, Thailand, Britain and Vietnam. Indian men's cricket team advanced to the semi-finals without taking the field. Their quarter-final against Afghanistan was abandoned due to inclement weather in the Aichi Nagoya. Meanwhile, India continued its impressive medal-winning run at the Asian Games in Aichi Nagoya, Japan, with athletes and shooters adding several medals to the country's tally. In athletics, India secured a double podium finish in the men's javelin throw. Yashveer Singh won the silver medal with a personal best effort of 85.72 meters, while Rohit Yadav claimed bronze with a throw of 84.35 meters. In the men's long jump, Sri Shankar Murli secured the silver medal with a best effort of 8.07 meters. Gulveer Singh also added the silver to his tally after finishing runner-up in the men's 1500 meters. He had earlier won silver in the men's 10,000 meters. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Abhishek. Ensure automated counter-terrorism response, Amit Shah tells top cops, leads the Statesman. To a worth listing, Noel submits Tata Sons revamp plan to Reserve Bank of India, reports the Times of India. Be selective in what you consume online, Nitin Nabin tells youth in Kolkata, reports the Tribune. How can children have social media accounts, asks Supreme Court, notes the Hindu. Government to pause 15.8 million unused Russian cards, states Hindustan Times. And finally, Taylor Swift becomes most awarded artist in MTV Video Music Awards history, writes the Indian Express, adding that the pop powerhouse dedicated her award to the ultimate showgirl, the late Dolly Parton. And with that, it's back to Abhishek.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Supreme Court asked Centre to consider exempting Class 6 students from CBSE's three-language policy this year. Indian Navy to host second edition of Commanders Conference 2026 in New Delhi from today till Thursday. Delhi government prepares tougher action plan to control air pollution in the national capital during the winter season. US waives tariff on specialty drugs imported from India and 19 other countries. An Indian men's cricket team advanced to semi-finals at the Asian Games in Japan. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి చిత్తూరు జిల్లా సమాచారాలకు వింటారు.
3: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామన్న ముఖ్యమంత్రి, పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట ఫుడ్ కమిషన్ సభ్యులు, కాణిపాకం వరసిద్ది వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వంటి అంశాలతో కూడిన చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి చిత్తూరు జిల్లా ప్రతినిధి. చిత్తూరు జిల్లా కుప్పంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. 2023-24 నుంచి 2025-26 మధ్య నియోజకవర్గ స్థూల దేశీయోత్పత్తి 38% పెరిగి 7,334 కోట్ల రూపాయలకు చేరిందని అన్నారు. తలసరి ఆదాయం 35% పెరిగి 2,13,994 రూపాయలకు చేరిందని తెలిపారు. 31 పరిశ్రమల ద్వారా 9,872 కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయని, ప్రత్యక్షంగా పరోక్షంగా 80,124 మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ, మహిళా సాధికారత, పేదరిక నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కుప్పాన్ని నెట్ జీరో నియోజకవర్గంగా అభివృద్ది చేయడంతో పాటు ఇళ్లు, రహదారులు, వీధి దీపాలు, ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్ చిత్తూరు జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా పూతలపట్టు నియోజకవర్గంలోని కొత్తకోట గ్రామంలో పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ రికార్డులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో గుర్తించిన లోటుపాట్లపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం లేదా అవకతవకలను తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారు. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి భారతీయ సూచించారు. చిత్తూరు నగర శివారులోని దొడ్డిపల్లె ప్రకాశం విద్యాలయంలో ప్రజలు, పర్యావరణం, అభివృద్ది కోసం న్యాయ అక్షరాస్యత అంశంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ పరిచయాలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చిత్తూరులో జిల్లా ఆర్కిటెక్ట్స్ అండ్ సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కె హేమలత ముఖ్య అతిథులుగా హాజరై భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, దేశ అభివృద్దిలో ఇంజనీర్లు, ఆర్కిటెక్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని నాణ్యమైన నిర్మాణాలు, నూతన ఆవిష్కరణలకు ఇంజనీర్లు కృషి చేయాలని సూచించారు. మానవ జీవన వికాసానికి విద్య శక్తివంతమైన సాధనమని చిత్తూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంఎస్ భారతి అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా చిత్తూరులోని గ్రీమ్స్పేట మున్సిపల్ హైస్కూల్లో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహిస్తూ విద్య, అక్షరాస్యత ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. డప్పు కళాకారులు, చర్మకారులు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట సామాజిక బోర్డు చైర్మన్ బాలకోటయ్య తెలిపారు. అర్హత కలిగిన వారు స్వీయ ధృవీకరణ పత్రంతో గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణ గ్రామ సచివాలయం, పట్టణ ప్రాంతాల్లో స్వర్ణ వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకంలో సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 6254 ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. మీరింతవరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి చిత్తూరు జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: వన్ 2.2 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం చిత్రగీతాలు. సో చిత్రగీతాల్లో ముందుగా వినండి ఆర్యాటు. ఈ చిత్రానికి కునాల్ గంజన్వాలా, మేఘ ఆలపించిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట నువ్వు నాకు నచ్చావు. ఈ చిత్రానికి టిప్పు హరిణి ఆలపించిన పాట, రచన సిరివెన్నెల.

0: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान. पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान. आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए. इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन. उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान. नामांकन की तिथि 10 अगस्त से 30 सितम्बर 2026 तक, तो देर किस बात की. आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर. राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
0: చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట వాన. ఈ చిత్రానికి కార్తీక్ ఆలపించిన పాట, రచన సిరివెన్నెల.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట ఫిదా. ఈ చిత్రానికి హేమచంద్ర కారుణ్య ఆలపించిన పాట. సంగీతం శక్తికాంత్ కార్తిక్, రచన చైతన్య పింగళి.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్నటువంటి పాట 100% లవ్ ఈ చిత్రానికి హరిణి ఆలపించిన పాట. రచన రామ్ జగయ్య శాస్త్రి.

మీరు విన్న ఈ పాటతో చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. సో ఈనాటి కార్యక్రమంలో శ్రీ ఎం చంద్రశేఖరన్ గారి వయలిన్ వాద్యం వింటారు. ముందుగా వినండి గిరిరాజ సుతాతనయ, బంగళా రాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి రచన.

ఇప్పుడు వినండి. దేవదేవ కలయామితే మాయా మాళవ గౌళరాగం రూపకతాళం మహారాజ స్వాతి తిరునాళ్ రచన.

మీరింతవరకు శ్రీ ఎం చంద్రశేఖరన్ గారి వయలిన్ వాద్యం విన్నారు. ఇంతటితో కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: సమయం 9:30 కావస్తుంది. మరికొద్ది సేపట్లో ఆసియా క్రీడలకు సంబంధించి 2026కి సంబంధించి అప్డేట్స్ వింటారు.
1: Good morning, you are listening to the first update of the day from the Asian Games 2026 in Aichi, Nagoya. I am Prerna Sharma and alongside me is Mudita. India has already been in action across several disciplines this morning with some important results coming in. Let's take a look at the latest developments and bring you up to the speed with all the action so far. Mudita, over to you.
2: Shukriya, Prerna. భారత్ ని ఆజ్ శాందార్ శురువాత్ కి హై. ట్రాప్ షూటింగ్ మే భారతీయ మహిళా టీమ్ నే శాందార్ ప్రదర్శన్ కర్తే హే రజత్ పదక్ జీతా హై. నీరు ఢాండా, ఆషిమా ఎహ్లావత్ ఆర్ మనీషా కీర్ కి భారతీయ తికడీ నే కుల్ 328 అంక్ హాసిల్ కియే ఆర్ దూసరే స్థాన్ పర్ రహీ. చీన్ నే 346 అంకో కే సాథ్ స్వర్ణ పదక్ హాసిల్ కియా. వహీ కువైత్ నే 325 అంకో కే సాథ్ కాంస్య పదక్ జీతా. ఏక్ అచ్చీ ఖబర్ నీరు ఢాండా నే ఆర్ ది హై కి వో వ్యక్తిగత్ ఫైనల్ కే లియే ఉన్హోనే క్వాలిఫై किया है. 27 निशानेबाजों के व्यक्तिगत क्वालिफाइंग राउंड में नीरू पहले स्थान पर रही हैं. आशिमा ने 16वां जबकि मनीषा ने 23वां स्थान हासिल किया. वहीं पुरुषों में शपथ भारद्वाज भी फाइनल के लिए क्वालिफाई कर गए हैं. 117 अंकों के साथ शपथ भारद्वाज 8वें स्थान पर रहे. वहीं पुरुषों की ट्रैप स्पर्धा में भारतीय टीम 339 अंकों के साथ छठे नंबर पर रही. अगली खबर हमारे पास तीरंदाजी से है प्रेरणा. तीरंदाजी में धीरज बोमदेवरा और नीरज चौहान ने पुरुषों की रिकर्व एकल स्पर्धा के क्वार्टर फाइनल में प्रवेश कर लिया है. नीरज चौहान ने विश्व चैंपियनशिप में कांस्य पदक विजेता रहे कोरिया के किम जे देओ को 6-4 से पराजित किया. वहीं टॉप सीड और मौजूदा एशियन चैंपियन धीरज बोमदेवरा ने ताइपे के चेंग शियांग हुई पर 6-2 से जबरदस्त जीत दर्ज की. अगले राउंड में सेमीफाइनल स्पॉट के लिए वर्ल्ड कप फाइनल चैंपियन धीरज का मुकाबला उज्बेकिस्तान के अमीर खोन सादिकोव से और नीरज चौहान का मुकाबला भूटान के लैम दोर्जी से होगा.
1: In track cycling, the Indian women's team sprint trio of Celestina, Sarita Kumari, Keerta Rangaswamy, Chikka finished 6th in qualification, clocking 50.414 seconds. They were 3.742 seconds behind leaders China. The qualification round determines the seeding for the next stage. With 6th place set to face 4th place, India will therefore take on Chinese Taipei.

0: Taipei in Heat 1 at the 11:30 this morning. The Indian men also competed in the team sprint qualification. Rohit Singh, David Beckham and Ronaldo Singh recorded the seventh fastest time among the 8 teams in the field. They will now look to improve their performance as the competition moves into its next stage. In Kurush, Vipins Kumar campaign in the men's 66 kg category came to an end in the round of 16. He lost 0-3 to South Korea's Yoon Hyun Soo. The available scoring indicates that Vipin conceded 2 points on a chala, a basic throwing technique in Kurush, while the match feed also credits him with a throw. This results bring his individual campaign at the games to a close.
1: और वही भारतीय महिला स्क्वाश टीम क्वार्टर फाइनल में पहुंच गई है. टीम ने अपने आखिरी पूल सी मैच में ईरान को 3-0 से हरा दिया है और इसके साथ ही भारतीय टीम अपने ग्रुप में टॉप पर रहते हुए क्वार्टर फाइनल में पहुंची है. तन्वी खन्ना ने ईरान की नरगिस सुल्तानी के खिलाफ मैच जीता, वहीं अनाहत सिंह ने फरिश्ते इख्तदारी को सीधे गेमों में शिकस्त दी. जोशना चिनप्पा ने भी अपना मैच जीतकर ईरान के खिलाफ 3-0 का क्लीन स्वीप पूरा किया. बता दें कि तन्वी खन्ना की जो ओपोनेंट थी ईरान की नरगिस सुल्तानी, वो खेल के बीच में ही रिटायर हो गई थी. और पूल सी में टॉप करने के बाद भारतीय महिला स्क्वाश टीम अब क्वार्टर फाइनल में सिंगापुर से मुकाबला करेगी.
0: Now gliding through the slalom gates, the Canadian slalomer with the speed and focus, H. Kewat logged in an 8th place finish at 118.22 seconds, closely followed by P.S. Rathod claiming 10th with a time of 127.70 seconds. P. Jagta battled through the course to secure 7th place in 224.20 seconds, while R. Sain wrapped up the run in 9th place at 342.72 seconds, pushing through to the finish line. S. Chahan rounded out the Indian lineup in 11th place with a time of 344.87 seconds.
1: और एक खबर क्रिकेट की हम जरूर देना चाहेंगे कि सेमीफाइनल में अब भारत का मुकाबला श्रीलंका से होगा. नेपाल और श्रीलंका के बीच
2: 102.2 మెగాహెచ్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం నమస్తే అమరావతి. ఈ నమస్తే అమరావతి కార్యక్రమంలో ముందుగా చిత్రగీతాలు వింటారు. అందుకంటే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
5: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
6: ముఖాన మొటిమల
7: సై బాల్,
6: గజ్జా బొబ్బలా
7: సై బాల్,
6: నడుగుల తామరా
7: సై బాల్,
8: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: నమస్తే అమరావతి కార్యక్రమంలో ముందుగా వినబోతున్నటువంటి పాట స్టైల్ ఈ చిత్రానికి కార్తీక్ ఆలపించిన పాట, రచన చిన్ని కృష్ణన్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్నటువంటి పాట జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గారు ఆలపించిన పాట, రచన వేటూరి.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
0: కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట బాహుబలి. ఈ చిత్రానికి కార్తిక్ దామిని ఆలపించిన పాట. సంగీతం MM కీరవాణి, రచన అనంత శ్రీరామ్.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. కార్తీక్ గాయత్రి ఆలపించిన పాట. సంగీతం యువన్ శంకర్ రాజా, రచన చంద్రబోస్.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్నటువంటి పాట రేసుగుర్రం. ఈ చిత్రానికి సిద్ధార్థ మహదేవన్ ఆలపించిన పాట. సంగీతం తమన్ ఎస్ఎస్ రచన, వరికుప్పల యాదగిరి.

0: మీరు విన్న ఈ పాటతో నమస్తే అమరావతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్ పై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: శ్రోతలకు నమస్కారం. మహాత్మాగాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్ కార్యక్రమానికి 2014 అక్టోబర్2న గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. నాటి నుండి నేటి వరకు స్వచ్ఛభారత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ స్వచ్ఛభారత్ మిషన్ అమలు గురించి వివరించేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సాధినేని యామిని శర్మ గారు.
3: నమస్కారం అండి.
2: యామిని గారు, స్వచ్ఛభారత్ మిషన్ ప్రారంభమైనప్పటి నుండి మన దేశంలో ప్రజల ఆలోచన విధానంలో ముఖ్యంగా పరిశుభ్రత పట్ల ఎలాంటి మార్పులు వచ్చాయని మీరు భావిస్తున్నారు?
3: అందరికీ నమస్కారం. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అదేంటంటే, మన దేశ గమనాన్ని, ప్రజల జీవన విధానాన్ని సంపూర్ణంగా మార్చినటువంటి ఒక గొప్ప ప్రజా ఉద్యమంగా మనం స్వచ్ఛ భారత్ అభియాన్ చెప్పుకోవచ్చు. 2014 అక్టోబర్2న గాంధీ జయంతి సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ ప్రజల నుంచి, అంటే కొన్ని సమస్యలు ఉంటాయి, వాటికి ప్రభుత్వం వైపు నుంచి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా మార్పు రావాలి. అది వారికి వారి దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నట్టుగా, అంటే 100% దానికి రిజల్ట్ అనేది వస్తుంది.
2: ప్రభుత్వ సహకారంతో
3: పాటు ప్రజల్లో కూడా మార్పు రావాలి, వారి భాగస్వామ్యం కూడా ఉండాలి. అలాంటి ఒక గొప్ప పిలుపునిచ్చిన తర్వాత నిజంగా ప్రపంచ దేశాలు కూడా ఈ రోజున ఆశ్చర్యపోతున్నాయి. అంటే మన దాదాపు 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో 2014 ముందు వరకు కూడా చూస్తే పారిశుద్ధ్యం కానివ్వండి, లేదంటే ప్రజలకు ఉన్నటువంటి ఈ హైజీన్ ఏదైతే ఉంటుందో అటువంటిది కొంతమందికి కాస్త ప్రతిరోజు అలవాటుగా ఉండేది. లేదంటే ఈ మరుగుదొడ్లు ఉపయోగించుకోవడం అనండి, అప్పట్లో వసతులు లేకంటే మరుగుదొడ్లే లేకుండా బయట బహిరంగంగా వెళ్లేవారు. అటువంటి పరిస్థితి నుంచి మెల్లిగా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించడము, ఆ తర్వాత దానిపైన ఒక అవగాహన కల్పించడము, దానికి సంబంధించిన నిధులను కూడా ఇవ్వడము, అంటే అన్ని రకాలుగా అన్ని కోణాల్లోనూ ఆలోచన చేసి దీనికి రూపకల్పన చేసి ఈరోజు

0: రోజు మనము అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ను కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది, నేను శుభ్రంగా ఉండాలి, నా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి, అలాగే మనం ఉంటున్నటువంటి భూమి ఏదైతే ఉందో అది కలుషితం కాకూడదు, ఆ భూమిలో ఉండేటటువంటి నదులు చెరువులు ఇతరత్ర ఏదైతే నీటి సముదాయాలు ఉంటాయో అవి కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి, దాని నుంచి రోగాలు రాకుండా ఉంటాయి. మనం అంతకుముందు చూసాం డయేరియా కానివ్వండి ఇలాంటివి ఎన్నో చాలా ఎక్కువ రోగాలు నీటి నుంచి ఇలా నీరు కలుషితం అవడం వల్ల వచ్చేవి గతంలో మనం చిన్నగా ఉన్నప్పుడు చూస్తే కనుక. అటువంటి ఎన్నో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలకి ఎంతో పెద్ద సమస్యలు ఇవన్నీ మాట్లాడుకోవడానికి కేవలం నిజంగా చాలా మందికి అనిపించవచ్చు మరుగుదొడ్లు అంటే ఎప్పుడైనా సరే మేము ఇన్ని కోట్ల మరుగుదొడ్లు కట్టాము అని చెప్పి చెప్తున్నప్పుడు కొంతమందికి దాని ఇంపాక్ట్ అర్థం కాదు, అసలు దానికి దాని ప్రాముఖ్యత ఏంటి అనేది. సింపుల్ గా చూస్తే ఒకటి పరిశుభ్రత ఆరోగ్యం, రెండోది ముఖ్యంగా మహిళలకి వారి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది. అది అర్థం చేసుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు ప్రతి ఇంట్లో అంటే ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డు కట్టించాలి అన్న నిర్ణయం అయితే తీసుకున్నారు
1: యమ్ని గారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం బహిరంగ విసర్జన రహిత లక్ష్యాలను సాధించడంలో ఈ పథకం ఎంతవరకు విజయవంతమైందంటారు?
0: మనం చూస్తే చాలా విజయాలు ఉన్నాయి స్వచ్ఛ భారత్ కి సంబంధించి, కానీ అందులో అతిపెద్ద విజయం ఏంటంటే ఈ ఉద్యమం ద్వారా దేశంలో సాధించిన పెద్ద విజయం బహిరంగ మల విసర్జన రహిత అంటే ODF అంటాము, ఆ ODF దేశంగా మన భారతదేశం మారడం. కోట్ల సంఖ్యలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లకి మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఇందా చెప్పుకున్నట్టు మహిళల ఆత్మగౌరవానికి సంబంధించి వారి భద్రతకి సంబంధించి, ఎందుకంటే తెల్లవారుజామున చీకట్లో వెళ్ళాలి, పాములు పుట్రలు ఉంటాయి, లేదంటే ఆకతాయిలు ఉండొచ్చు, రకరకాల ఇబ్బందులుగా ఉంటాయి ఒంటరి మహిళలు అలాగా ఒంటరిగా వెళ్తూ ఉన్నప్పుడు. సో మహిళల భద్రతకి సంబంధించి వారి ఆరోగ్యానికి, ముఖ్యంగా ఇది వారి ఆరోగ్యానికి కూడా ఎంతగానో దోహదపడింది. అలాగే ఇజ్జత్ ఘర్ అంటే దీనికి ఏం పేరు పెట్టారంటే ఇజ్జత్ ఘర్ అంటే ఆత్మగౌరవ గృహాలని కూడా దీనికి పేరు పెట్టి దాంతో నిర్మించినటువంటి మరుగుదొడ్లు గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చేశాయి. అందుకే ఈ రోజున భారతదేశం ODF లాగా మారింది. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ రోగాల బారి నుండి పడేటటువంటి వారి సంఖ్య తగ్గిపోయింది, గణనీయంగా తగ్గిపోయింది, వైద్య ఖర్చులు తగ్గాయి. ఎందుకంటే ఇదంతా ఒక చైన్, అంటే ఒక మొత్తం చైన్ లాగా ఉంటుంది. ఇందా చెప్పినట్టుగా ఎప్పుడైతే భూమి కలుషితం అవుతుందో అక్కడ నుంచి నీరు కలుషితం అవుతుంది, నీరు నుంచి అనారోగ్యం పాలవుతుంది, అనారోగ్యం పాలయ్యామంటే మళ్ళీ ఖచ్చితంగా మెడికల్ వైద్యం కోసం అని చెప్పని ఖర్చు చేయాల్సి వస్తుంది. పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వారికి ఇలాగా వైద్య ఖర్చులు తగ్గాయి. ఈ కేవలం మరుగుదొడ్లు కట్టడమే కాకుండా ప్రజల ఆలోచన విధానం అంటే బిహేవియర్ చేంజ్ దాన్ని తీసుకురావడం అనేది ఈ పథకం స్వచ్ఛ భారత్ చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సాధించినటువంటి విజయంగా మనం చెప్పుకోవచ్చు.
1: మేడం, అలాగే పట్టణాల్లో గుట్టలు గుట్టలుగా పెరిగిపోతున్న తడి పొడి వ్యర్థాల నిర్వహణ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ కోసం స్వచ్ఛ భారత్ 2.0 కింద ఎలాంటి ఆధునిక చర్యలు తీసుకుంటున్నారు?
0: స్వచ్ఛ భారత్ మిషన్ లో మరుగుదొడ్లు కట్టించడం ఒక ఎత్తు అయితే గనక ఈ చెత్తని ఏదైతే ఉందో అంటే చాలా ఒక అవగాహన లోపం అనుకోవచ్చు, అంటే సహజంగా ప్రజలకి కొన్ని మనము దాన్ని మళ్ళీ దాని నుంచి వేస్ట్ మేనేజ్మెంట్ చేయొచ్చు, లేదంటే బయోగ్యాస్ని తయారు చేసుకోవచ్చు. కొన్ని ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలు ఉంటాయి, వాటిని తెలిసి తెలియకుండా కాల్చి వేసేయడం ఎక్కడ పడితే అక్కడ, దాని ద్వారా విపరీతమైనటువంటి పొల్యూషన్ అంటే ఎయిర్ వాయు కాలుష్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 SBM అర్బన్ అలానే SBM జి అంటే గ్రామీణ ఫేజ్ 2లో ఉన్నామన్నమాట, అంటే ఆ దిశగా ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కేవలం మన లక్ష్యం ఇప్పుడు ODF మాత్రమే కాకుండా ODF ప్లస్ అంటే మరుగుదొడ్లు ఒక లెవెల్ అయిపోయింది, ఒక ఫేజ్ అయిపోయింది, దాని నెక్స్ట్ ఫేజ్ ఏంటి ODF ప్లస్ అని పెట్టుకున్నాం, అలాగే ODF ప్లస్ ప్లస్ ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాం. అంటే ఏంటంటే దాని లక్ష్యం ఏంటంటే తడి చెత్త పొడి చెత్త వర్గీకరణ, అలానే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, సపరేట్గా మనం ప్లాస్టిక్ని ఎలా ప్రాసెస్ చేస్తాము అనేది, మరియు మురుగునీటి శుద్ధి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మనకి నగరాలు ఉంటుంది, మనకి మురుగునీరు ఉంటుంది, దాన్ని కూడా క్లీనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లీన్ చేసిన తర్వాత నగరాలని మనకి గార్బేజ్ ఫ్రీ సిటీస్ చెత్తరహిత నగరాల్లాగా తయారు చేసుకోవడం అనే దానిపైన ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వము మోదీ గారు దృష్టి పెట్టడం జరిగింది. అంటే ఒకటి అసలు చెత్తను తగ్గించడం, ఆ రెండోది వచ్చిన దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాం, పునరుపయోగించుకోవడం, దాని నుంచి ఎలా చేసుకోవడం అనేది. అంటే దీన్ని కొన్ని ఇంగ్లీష్ పదాలు

0: చెప్తాను మామూలుగా, రెడ్యూస్ రీయూస్ రీసైకిల్, 3 R అంటాం దీన్ని. 3 R అంటే 3 R లు ఉన్నట్టుగా.
1: ఓకే.
0: మొదటి ఆర్ వచ్చేసి రెడ్యూస్, రెండోది రీయూస్ ఒకటి తగ్గించడము, రెండోది రీయూస్ చేసుకోవడం, మూడోది రీసైకిల్ దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసుకుని ఇంకొకసారి వాడుకునే విధంగా అన్నమాట. అలా చేసే సూత్రం ఆధారంగా ఈ రోజున మన సంపద సృష్టి అంటున్నాం, అంటే చెత్త నుంచి కూడా సంపదని సృష్టించడము అనేది ఈ రోజు జరుగుతుంది. అంటే వేస్ట్ టు వెల్త్ అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఉంది. ఇది వ్యర్థాల నుండి విద్యుత్ ఏమేమి చేయొచ్చు అంటే, ఈ వ్యర్థాల నుంచి బేసిక్గా అంటే విద్యుత్ కరెంటుని ప్రొడ్యూస్ చేయడము, అలా కాంపోస్ట్ ఎరువులు, ఇది మనందరికి సహజంగా తెలుసు, చెత్త నుంచి కాంపోస్ట్ ఎరువులను తయారు చేయడం వంటి ప్రాజెక్ట్స్ కొన్ని వేల సంఖ్యలో ఈ రోజున మన దేశంలో జరుగుతున్నాయి.
1: మేడం, అలాగే రాబోయే రోజుల్లో మన పరిసరాలను పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి ప్రజలు ఎలాంటి బాధ్యత వహించాలంటారు?
0: నేను ప్రజలకి చెప్పేటటువంటి పిలుపు కూడా, మన జీవన శైలిలో మార్పు రావాలి, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అది రానంత వరకు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెట్టినా, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నా, ఎంత అవగాహన దానిపైన కల్పిస్తున్నప్పటికీ కూడా మనిషి మారాలి. అతని ఆలోచన మారితే అది మనం ఇంట్లో ఉన్నామా, ఇంటిని శుభ్రంగా పెట్టుకున్నామా. చాలామంది ఆలోచన అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉదాహరణకి నేను దాదాపు 40 దేశాల పైన తిరిగొచ్చాను, ఎందుకు అక్కడ అంటే ప్రభుత్వం ఉన్నటువంటి చట్టాలను చూసి భయపడతారా అని చెప్పనంటే, అది కూడా ఒకటి, వేరే విదేశాల్లో బహిరంగంగా ఉమ్మకూడదు, ఉమ్మితే ఫైన్, అలాగే చెత్త వేయకూడదు. ఎందుకు అట్లాంటిదేనంటే, ఒకటి చట్టం చేసిందని ఫైన్ కట్టాలి అని ఒక భయం, రెండోది ఆ చట్టాల పైన గౌరవం. ఆ గౌరవం ఎప్పుడు వస్తుంది, ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మనిషి తన తను రియలైజ్ అయినప్పుడు వస్తుంది. నేను ఉండేది చాలా క్లీన్ గా ఉండాలి, నేను క్లీన్ గా ఉండాలి ముందు, ఫస్ట్ నేను చాలా శుభ్రంగా ఉండాలి లోపల బయట, అంటే మనిషి లోపల కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, బయట కూడా నేను శుభ్రంగా శుచిగా స్నానాలు చేసుకోవడం, ఉతికిన బట్టలు, అంటే ఇటువంటి బేసిక్ హైజీన్ మనం పాటించాలి. నా ఇంటి చుట్టూ దోమలున్నాయి లేదంటే చాలా అస్తవ్యస్తంగా ఉంది అని అనుకోవడం కాదు, సమస్య ఉంది ఉంది అని అనుకోవడం ఒకటి, ఆ సమస్యకి మనం ఏమైనా పరిష్కారం చూపించగలుగుతామా అనేది అనుకోవడం రెండు, లేదు దానికోసం పోరాటం చేయడం మూడు. మన ఇంట్లో అయినా బయటనే డస్ట్బిన్స్, లేదా బయటకు వచ్చినప్పుడు డస్ట్బిన్ లోనే వెయ్యాలి, ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకూడదు, ఇలాంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన గాని మల విసర్జన గాని చేయకుండా ఉండాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పైన చట్టాల పైన గౌరవం భయం ఉండడం ఒకటి, అయితే అది మనిషి యొక్క ఆలోచన ధోరణిలో మార్పు వస్తే గనక ఖచ్చితంగా ప్రభుత్వాల లక్ష్యం అనేది నెరవేరుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, స్వచ్ఛ భారత్ అనేది కేవలం ఒక పథకం కాదు, అది మన జీవన శైలిలాగా మనం మార్చుకోవాలి. ఎక్కడున్నా సరే ఈ విషయమే కాదండి, ఏ విషయమైనా సరే మార్పు అనేది మన నుంచే మొదలవ్వాలి. నేను మారాను, నేను మారాలి, నా నుంచి నా కుటుంబంలో మార్పు తీసుకురావాలి, నా కుటుంబం నుంచి నా వీధి, నా సమాజము, నా రాష్ట్రము, నా దేశము అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన దేశం కూడా శుభ్రంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే మనిషి మనం స్నానం చేసినప్పుడు ఫ్రెష్గా ఫీల్ అవుతాం ఎవరైనా యూజువల్, ఎందుకు మనకు తెలియని ఒక కొత్త ఉత్సాహం అన్నట్టుగా, అంటే కొంచెం బడలిక్కపోయి ఎందుకు ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది, నేను చాలా ఫ్రెష్గా ఉన్నాను అంటే ఒక మోటివేషన్ వస్తుంది. అలాగే మన పరిసరాలు కూడా ఇటువంటి వ్యర్థాలు లేకుండా ఉంచుకున్నప్పుడు, ఇంట్లో లేవగానే ఇంటి చుట్టూ బెడ్ చుట్టూ మనకే అనుకోండి పడక దిగగానే చెత్త చెత్తగా ఉంటే ఒక మైండ్ డిస్టర్బెన్స్, ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలా ఇంటి బయటకి వెళ్ళాం అనుకోండి అదే నెగిటివ్ ఎనర్జీ కంటిన్యూ అవుతుంది. ఇంకా రోడ్ల పైన నడుస్తుంటే చెప్పక్కర్లా, ఎక్కడైనా వాసన వస్తూ ఉంటుంది, చెత్త ఉంటే వాసన వస్తుంది, ముక్కులు మూసుకుంటాం, కానీ కనీసం ప్రభుత్వం వాళ్ళకి ఫోన్ అయినా చేయము, నాకెందుకులే వాడు వచ్చినప్పుడు తీసుకుని వాళ్ళు వెళ్తారులే అన్న ఆ ఆలోచన మనుషులు మార్చుకుంటూ మన దేశాన్ని కూడా. ఇంకొకటి చాలా కీలకమైన అంశం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని కంప్లీట్గా అంటే పూర్తిగా మనం నిషేధించాలి. అది దానికి మనకి మనము ప్రమాణం చేసుకోవాలి, ఎందుకంటే సింగిల్ యూజ్ ఇప్పుడు చాలా సన్న సన్న ప్లాస్టిక్ కవర్లు, లేదంటే గనక చాలా సన్నగా ప్రతి దానికి ప్లాస్టిక్ అయిపోయింది కదా,
1: అవి మట్టిలో కలవు,
0: అవి కలవు, అది మనం కాలిస్తే గనక మనం చూస్తే ఒక మొత్తం రబ్బర్ కదా, రబ్బర్ ఇలా నల్లగా అయిపోయి విపరీతమైన పొగొచ్చి అది ఎంత చిన్న ఒక కవర్ గురించి ఇంత వాసన మనకు వచ్చి ఇబ్బందిగా అనిపిస్తే, ప్రతిరోజు ఇన్ని కోట్ల మంది, 140 కోట్ల మంది ఎన్ని కోటాను కోట్లు, అసలు సముద్రంలో ఎన్ని నీటి చుక్కలు ఉన్నాయో లెక్క పెట్టడం ఎలా కష్టమో అలాగనే అన్ని కోట్ల ప్లాస్టిక్ కవర్లు వస్తున్నాయి, అంటే సింగిల్ యూజ్ వల్ల, లేదా నీళ్లు తాగే గ్లాసులు. ఎందుకు అలాగా? మనం మంచి నీళ్ళ సీసం మనం తీసుకుని వెళ్తే తప్పేంటి? ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్లకు వెళ్ళండి,

అంటే బయటికి వెళ్ళండి, ఇలాంటి ప్లాన్, అంటే చిన్న చిన్న మార్పులు పెద్ద పెద్ద రిజల్ట్స్ని ఇస్తాయి. అందరం కూడా, అందరు తెలియని విషయాలేం కాదు ఇవన్నీ కూడా, మనం ఇప్పుడు చర్చించుకుంటుంది ఎవరికి తెలియనివి కాదు. సింగిల్

ప్రక్రియ, ఆచరణలో పెట్టుకోవాలి. మనం ప్రతి సెకండ్ కూడా మన దృష్టిలో ముఖ్యంగా పర్యావరణం పట్ల అంతే జాగ్రత్తగా మనం మెలగలేదనుకోండి, నష్టం ఇప్పుడు మన తరాల వారికి, వచ్చే తరాల వాళ్ళకి కూడా. ఈ రోజున చూడండి, ఎక్కడ చూసినా ఎయిర్ పొల్యూషన్ అంటున్నాము, వాటర్ పొల్యూషన్ అంటున్నాము, ఫుడ్ పొల్యూషన్ అని, లేకపోతే ఇంకా ఒకటేమిటి, అన్నీ పొల్యూషనే, అన్నీ పొల్యూషనే. ఇంకా ఇప్పుడే ఇలా బతుకుతూ ఉంటే రేపొద్దున మన పిల్లల భవిష్యత్తుకి వాళ్ళు ఎలాంటి సమాజంలో బతకాలి? మనం ఇవ్వాల్సిన ఆస్తులు కాదు కదా పిల్లలకి, చిన్నపిల్లలకి మనం నేర్చుకొని నేర్పించాల్సింది శుభ్రంగా ఉండడము, పరిశుభ్రంగా పరిసరాలు ఉంచడము, అలానే పర్యావరణాన్ని కాపాడాలి, ప్రేమించాలి. ఈ రోజున ఒక మొక్క ఉండదండి హైవేల పైన, మనం అంటే ఇప్పుడుండే హైవేలు కడుతున్నారు, బాగా కడుతున్నారు, మొక్కలన్నీ పెడుతున్నారు. సహజంగా చాలా మటుకు రోడ్లు చూడండి, ఎండ మండిపోతూ ఉంటుంది, అలసిపోతుంటాం నడిచే వాళ్ళు, బండి మీద వెళ్ళేవాళ్ళు. ఆగుదామంటే ఎక్కడ ఒక్క చెట్టు కూడా కనిపించట్లేదు. నిజంగా పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి కూడా లేకుండా కొనుక్కోవాల్సి వస్తుంది. అంతేగా పోయినసారి మరి కోవిడ్ వచ్చినప్పుడు ఏమైంది, ఆక్సిజన్ కొనుక్కున్నాము. వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు అటువంటి పరిస్థితి వస్తుంది అంటే పర్యావరణాన్ని మనం విస్మరించి దాన్ని ఎక్స్ప్లోయిట్ చేస్తున్నాం. ఎక్స్ప్లోయిట్ అంటే దాన్ని పూర్తిగా స్వార్థంతో లాగేసుకుంటున్నాం, అవసరానికి మించి లాగేసుకుంటున్నాం. అలానే ఇప్పుడు వ్యర్థము బడి ముబ్బడిగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వచ్చేస్తున్నాయి. అది ఫోన్ ద్వారా అనుకోండి, కంప్యూటర్స్ ద్వారా అనుకోండి, వెహికల్స్ ద్వారా అనుకోండి, ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా పాడైందని అంటే వ్యర్థాలు వచ్చేస్తుంటాయి. ఉదాహరణకి పండ్ల తొక్కలు ఉంటాయి, అవి చెట్లలో వేయచ్చు కదా, కాదు వేయము, తీసుకుని వెళ్ళి ప్లాస్టిక్ కవర్, దానికి ఒక కవర్ కట్టి మళ్ళీ కవర్ని తీసుకుని వెళ్ళేస్తాం. ఇదో అడిషనల్ చెత్త అంటే అది ఇంకొకటి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇవన్నీ చెప్పినంత చిన్న అనిపిస్తాయి కానీ చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. సో ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ తీసుకుందాము. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలానే కొన్ని స్టాట్స్ అనుకున్నాం కదా ఇందాకంటే, దీనికి సంబంధించి అంటే మార్పుకి కొంత కావాలి, గణాంకాలు కావాలి. ఇప్పుడు బాగుంది మరుగుదొడ్లు కట్టించామని అన్నాము, లేదా ODF అయిపోయినాయని చెప్పని అన్నాము, దాన్ని ఏ బేసిస్ పైన ఈ మాట చెప్తున్నాం? మార్పు ఏంటేనంటే ఈ రోజున దేశవ్యాప్తంగా ఎప్పుడైతే ఈ పథకం 2014 అక్టోబర్ 2 మొదలు పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 11,70,00,000 పైగా మరుగుదొడ్లను నిర్మించడం జరిగింది మోదీ ప్రభుత్వం. అలానే దీనివల్ల ఇంకొకటి ఏంటంటే 6,00,000 పైగా గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత ODF మారాయి. గ్రామాల్లో సామూహికంగా అంటే సామాన్య ప్రజలు కూడా వెళ్లడానికి వీలుగా మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. సామూహిక మరుగుదొడ్లు ఇంట్లోనూ నిర్మిస్తున్నారు, ఇళ్ల దగ్గర, అలానే సామూహికంగా కూడా నిర్మించడం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇదివరకు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అలా జరిగేవి, ఇప్పుడు VBG రామ్జీ పథకం ద్వారా కూడా ఇలాంటి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మూడోది ఏంటంటే SBM, ఇందాక చెప్పినట్టుగా SBM 2.0 ద్వారా 85% కంటే ఎక్కువ గ్రామాలు ఈరోజు ODF+. ODF అంటే మరుగుదొడ్లు. ODF+ అంటే ఏంటంటే తడి పొడి చెత్తని సెగ్రిగేట్ చేయడం. సో SBM ODF+ ద్వారా చెత్త మురుగునీటి నిర్మాణం అంటే దాన్ని ప్రాసెస్ చేసేటటువంటి వివిధ ప్లాంట్స్ ఉంటాయో వాటి నిర్మాణం కూడా ఈ రోజున చాలా 85% జరిగిందండి దేశంలో. అంటే 85% మనకి నగరాల్లో ఇవి నిర్మాణం జరిగింది. ఇంకొక 15% ఉంది, అవి కూడా జియోగ్రఫికల్లీ కొంచెం దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్, అవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్కి మనం చూస్తే గనక ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛతలో సాధించినటువంటి విజయాలు పూర్తి స్థాయిలో 100% ODF రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా 45,00,000 పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు మన రాష్ట్రంలో నిర్మించబడ్డాయి కేంద్ర నిధులతోటి. అలాగే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా మనకి 10,000 పైగా సంపద సృష్టి, వేస్ట్ టు ఇందాక వెళ్తానుకున్నాం కదా, మన రాష్ట్రంలో 10,000 పైగా ఇలాంటి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే ఈ కేంద్రాల్లో తడి పొడి చెత్తని వేరువేరు చేసి దాన్ని వర్మీ కాంపోస్ట్ లాగా తయారు చేసి మళ్ళీ రైతులకి తక్కువ ధరకి విక్రయిస్తున్నారు. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇది ప్యూర్ ఆర్గానిక్ అనమాట. అలానే మనకి మోడల్ నగరాలు ఉన్నాయి. ఇప్పుడు స్వచ్ఛ సర్వేక్షణ్ అని మనం చూసే ఉంటాం విజయవాడలో కానీ చాలా నగరాల్లో నగరపాలక సంస్థలు రాస్తూ ఉంటాయి స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగం కాండి అలా అని చెప్పి అలా చూస్తాం. అవార్డ్స్ కూడా వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో విశాఖపట్నం వచ్చింది, విజయవాడ వచ్చింది, తిరుపతి నగరాలు దేశంలోనే టాప్10 ఉన్నాయి. సో నాకు చాలా గర్వకారణంగా ఉంది, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాను కాబట్టి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మొదటి నుంచి కూడా శుభ్రత ఎక్కువ అండి, ఏదైనా సరే. అంటే ఎడ్యుకేషన్ ఎక్కువే. ఎడ్యుకేషన్ అంటే PhDలు ఉండడం అని కాదు, బేసిక్ అవేర్నెస్, అవగాహన అనేది జీవితం, జీవనం ఎలా ఉండాలి,
మన దగ్గర చూస్తే కనుక చాలా శుభ్రంగా పెట్టుకుంటాము, బట్టలు కూడా చక్కగా

0: శుభ్రంగా ఉతుక్కొని వేసుకుంటాం. మిగతా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు ఉంటాయి, పేర్లు చెప్పదలుచుకోలేదు, ఆ కొన్ని రాష్ట్రాల్లో వారికి ఈ మాత్రం బేసిక్ ఇది కూడా ఉండదు. అరే మనం శుభ్రంగా ఉండాలి, ఉంచుకోవాలి, ఉతికిన వేసుకోవాలని ఉండదు వాళ్ళకి. కానీ మన రాష్ట్రంలో ప్రజలకు మొదటి నుంచి కూడా శుభ్రతకు ఎక్కువనే ఇస్తారు. ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా ప్రజలు చక్కగా ఆలోచన చేసి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు కూడా. అలానే టాప్ 10 పరిశుభ్రమైన నగరాలుగా మరియు 5-స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీస్గా కూడా ఈ మూడు ఇందాక చెప్పుకున్నటువంటి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కూడా 5-స్టార్ నగరాలు. ఇవన్నీ ఆ కేటగిరీలో కూడా మనం ముందుకు వెళ్ళాము.
1: యామిని గారు, స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సాధనేని యామిని శర్మ గారు.
0: థ్యాంక్ యూ.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రత్యేక ముఖాముఖి మీరింతవరకు విన్నారు. అతిథి సాధినేని యామిని శర్మ, భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధి. పరిచయకర్త కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: 102.2 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రావోయీ అతిథి. ఈనాటి రావోయీ అతిథి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి సంతోషం. ఈ చిత్రానికి రాజేష్ ఉషా ఆలపించిన పాట, రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట నీ స్నేహం. ఈ చిత్రానికి రాజేష్ ఉష ఆలపించిన పాట, రచన సిరివెన్నెల.

0: बराबरी पे चल रहा है और उम्मीद है कि वो भी यहां से अगले राउंड में प्रवेश करेंगे। वहीं टेनिस में ही कल जो सुमित नागल का मैच बारिश के कारण स्थगित कर दिया गया था, उस मैच में पहले सेट में नागल 3-2 से आगे चल रहे थे लेकिन बारिश के कारण उस मैच को रोकना पड़ा था, तो ये मैच आज फिर से होगा। टेनिस में ही पुरुष डबल्स के मुकाबले भी आज शेड्यूल्ड है। युकी भामरी और दक्षिणेश्वर सुरेश की जोड़ी कजाकिस्तान के बेबिट जुकायेव और डेनिस येवसेयेव की जोड़ी का सामना करेगी। अनिरुद्ध चंद्रशेखर और एन श्रीराम बालाजी का मुकाबला नेपाल के प्रदीप खड़का और अभिषेक बस्तोला की जोड़ी से होगा। वहीं मिश्रित युगल में एन श्रीराम बालाजी और अंकिता रैना का सामना हांगकांग के क्यारन थॉम्सन और यूडिस चोंग की जोड़ी से होगा।
1: And there is plenty of Indian action to look forward to as the athletics program reaches its final day with 9 finals featuring Indian athletes or teams. Dev Kumar Meen and Kuldeep Kumar will compete in the men's pole vault final, while Pooja and Supriya Basavaraju will contest in the women's high jump final. In the men's 5000 meters final, double medalist Gulveer Singh and Avinash Sable will be in action, while Anushka Yadav and Tanya Chaudhary will compete in the women's hammer throw final. Medals will also be decided in the men's and women's 800 meters as well as the men's women's and mixed 4x400 and 4x100 meter relay finals. And looking at the medal position, India is currently holding 12th place on the overall medal tally. The Indian contingent has secured a total of 46 medals comprising 4 gold, 21 silver and 21 bronze medals.
2: 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. తిరిగి మన రాబోయే అతిథి కార్యక్రమానికి స్వాగతం. మరి కార్యక్రమంలో ముందుగా వినబోతున్నటువంటి పాట మరొక పాట వంశానికొకడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు ఆలపించిన పాట, రచన వేటూరి సుందర్రామూర్తి.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట అన్వేషణ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన పాట, రచన వేటూరి.

0: ఇప్పుడొక వాణిజ్య ప్రకటన.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
0: కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి ఈ పాట పౌర్ణమి. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, రచన సిరివెన్నెల.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట ఆపద్ బాంధవుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, సిరివెన్నెల రచన.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్నటువంటి పాట అల్లరి మొగుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, సిరివెన్నెల రచన.

0: మీరు విన్న ఈ పాటతో రాబోయే అతిథి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి FM. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సముద్రం కేవలం నీటి విస్తీర్ణం కాదు, కోట్లాది జలచరాలకు ఆవాసం, మత్స్యకారుల జీవనాధారం, తీరప్రాంత ప్రజల ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. వాతావరణ సమతుల్యతలోనూ సముద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం, ఇతర కాలుష్య కారకాలు సముద్రాల్లోకి చేరుతుండడంతో సముద్ర పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సముద్రాలను పరిశుభ్రంగా ఉంచడం, తీరప్రాంతాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దడం, ప్రజల్లో పర్యావరణ బాధ్యతను పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని సముద్ర తీర ప్రాంతంలో విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రజలు, విద్యార్థులు, మత్స్యకారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల అధికారుల భాగస్వామ్యంతో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమం నిర్వహిస్తోంది. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమం క్రమంగా ఒక సాధారణ బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నుంచి ప్రజల భాగస్వామ్యంతో సాగే పర్యావరణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన సుదీర్ఘ తీర ప్రాంతంలో ప్రజలు, విద్యార్థులు, మత్స్యకారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది కలిసి సముద్ర తీరాలను శుభ్రం చేయడం ద్వారా సముద్ర పరిరక్షణ మనందరి బాధ్యత అనే సందేశాన్ని బలంగా చాటుతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోని సుమారు 11,098 కిలోమీటర్ల తీర ప్రాంతంలో సెప్టెంబర్ 12 నుంచి 19 వరకు స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ 5.0 కార్యక్రమాన్ని నిర్వహించింది. వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానంగా తీర ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను తొలగించడం, సముద్ర కాలుష్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం, భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన సముద్ర పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యతను గుర్తు చేయడం వంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. సముద్ర పరిరక్షణపై ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని, ఇందుకోసం సాగర్ ప్రహరీ మొబైల్ యాప్ను వినియోగించాలని కూడా కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సూచించింది. అంటే కేవలం బీచ్ను శుభ్రం చేయడం మాత్రమే కాకుండా సముద్ర పర్యావరణాన్ని కాపాడటాన్ని ప్రజల రోజువారీ బాధ్యతగా మార్చడమే కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. రాష్ట్రంలోని 14 తీర ప్రాంతాల్లో బీచ్ క్లీనింగ్ అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందితో పాటు మత్స్యకారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్లో కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ, జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్ష

0: సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మత్స్యకారులు, అధికారులు కలిసి సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. తీర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు విద్యార్థులు, ప్రజలను ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం వల్ల పర్యావరణ బాధ్యత పెరుగుతుందని ఇన్కాయిస్ శాస్త్రవేత్త కె. వెంకటేశ్వరరావు తెలిపారు.
1: ఇక్కడ తూపులపాలెం బీచ్ తిరుపతి జిల్లాలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా సాగర తీర ప్రాంతాలు మరియు సముద్రంలో జరిగే కాలుష్యం గురించి ప్రజల్లో మరియు విద్యార్థుల్లో అవగాహన కల్పించి సాగర తీర ప్రాంతాలు శుభ్రం చేయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాగర తీర ప్రాంతాలు ఎలా కాలుష్యం అవుతున్నాయి, ప్లాస్టిక్ నిరోధన వినియోగం తగ్గించడం కానీ సాగర తీర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుని మరియు సముద్ర నీటిని కూడా శుభ్రంగా ఉంచుకునే దాని మీద అవగాహన కల్పించి ప్రజలకి, విద్యార్థులకి, అందరికి అవగాహన కల్పించడం జరుగుతుంది.
0: విద్యార్థులను ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణపై చిన్న వయసు నుంచే బాధ్యత పెరుగుతుంది. బీచ్పై కనిపించే ఒక ప్లాస్టిక్ కవర్ వెనుక సముద్ర జీవులపై పడే ప్రభావాన్ని వారికి ప్రత్యక్షంగా అర్థమయ్యేలా చేయడం ద్వారా అవగాహన మరింత బలపడుతుంది. కృష్ణా జిల్లా ఒడ్లగొంది తిప్ప గ్రామంలో కూడా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ నినాదంతో సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇన్కాయిస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, విద్యార్థులు, మత్స్యకారులు పాల్గొన్నారు. రాష్ట ఇన్కాయిస్ ప్రతినిధి ఎం. మహేందర్, రాష్ట మత్స్య సంక్షేమ సమితి రాష్ట కార్యదర్శి వీర వెంకట సత్యనారాయణ తదితరుల సమక్షంలో తీర ప్రాంతంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను తొలగించారు. సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా సముద్ర జీవరాశులను రక్షించవచ్చని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.
2: స్వచ్ఛ సాగర్ కార్యక్రమం 2026 భాగంగా ఈ ఒర్లగొంది తిప్పల్లో బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ ఇన్కాయిస్ అండ్ ఎంఎస్ఎస్ కోఆర్డినేషన్ తో సో నిర్వహిస్తున్నాము. ఎస్పెషల్ గా కోస్టల్ ఏరియా క్లీనింగ్ తర్వాత పరిసరాలు శుభ్రంగా, తర్వాత ఈ మన ఊరుపక్కల బీచ్ లో ఎలాంటి ప్లాస్టిక్ గాని సీసాలు గాని వేయకుండా ఒక అవగాహన కార్యక్రమం ఈ బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాము. యాక్చువల్ గా బీచ్ క్లీన్ గా ఉంటేనే పక్కల గానీ అందరూ బాగుంటుంది, పొల్యూట్ కాకుండా, ప్లాస్టిక్ వ్యర్థాలు అందులో పడేయకుండా ఒక అవగాహన కార్యక్రమం చేపడుతున్నాము.
0: సముద్ర పరిరక్షణతో పాటు సముద్రంపై ఆధారపడే ప్రజల భద్రతకు కూడా జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ కీలకమైన సేవలు అందిస్తోంది. మత్స్యకారులకు చేపలు అధికంగా లభించే ప్రాంతాలపై సమాచారం, సముద్ర అలల హెచ్చరికలు, సునామీ ముందస్తు సూచనలు, తుఫానులు, సముద్ర పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని అందించడం ద్వారా తీర ప్రాంత ప్రజల భద్రతకు సంస్థ తోడ్పడుతోంది. మత్స్యకారుల జీవనోపాధి సముద్రంతో నేరుగా ముడిపడి ఉన్నందున సముద్ర పర్యావరణ పరిరక్షణ కూడా వారి జీవన భద్రతలో ఒక ముఖ్యమైన భాగమే. అందుకే ఇన్కాయిస్ అందించే శాస్త్రీయ సమాచార సేవలతో పాటు సముద్ర పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపాలెం తీరంలో మత్స్యశాఖ, ఇతర శాఖల భాగస్వామ్యంతో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు టి. సుమలత మాట్లాడుతూ, తీర ప్రాంతాల పరిశుభ్రత, పరిరక్షణతోనే మత్స్య సంపదతో పాటు పర్యావరణ భద్రత సాధ్యమవుతుందని తెలిపారు. కాలుష్యరహిత తీర ప్రాంతాల నిర్వహణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోస్టల్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, మత్స్యకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మత్స్యశాఖ సిబ్బంది, సాగరమిత్రులు పాల్గొన్నారు. బీచ్ పరిసరాల్లోని చెత్తా చెదారాన్ని స్వచ్ఛంగా తొలగించడంతో పాటు సముద్ర పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఒకే వేదికపైకి రావడం వల్ల సముద్ర పరిరక్షణ సామాజిక బాధ్యతగా మారుతుంది. బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో నిజాంపట్నం తీరరక్షణ దళం, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా సముద్ర తీర పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి. కృష్ణయ్య, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, కోస్టల్ గార్డ్ కమాండెంట్ సంకేత్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పౌరుల భాగస్వామ్యంతో సాగే తీరప్రాంత స్వచ్ఛత కార్యక్రమాల్లో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం ప్రాధాన్యమైందని వారు పేర్కొన్నారు. సముద్ర కాలుష్యాన్ని అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.
3: రెండు టీమ్ ని మనం పెట్టాం, దానికోసం రెండు ఎలక్ట్రిక్ ఆటో కూడా జిల్లాకి కేటాయించబడినాయి. ఇప్పుడు దాన్ని డిప్లాయ్ కూడా చేశాం. ఒక డ్రైవర్, ఇద్దరు శానిటేషన్ వర్కర్ ఆ వెహికల్లో ఉంటారు. సో ఆరుగురు, ఇక్కడ నుంచి ఒక టీం బయలుదేరితే అక్కడి నుంచి ఇంకొక టీం బయలుదేరాలి. సో కంటిన్యూస్ గా మీ పనినే కంటిన్యూస్ గా స్లోగా మూవ్ అయ్యి ఎక్కడెక్కడ చెత్త వేస్తున్నారు దాన్ని క్లియర్ చేసి అక్కడ పెట్టాలి.

0: ఇది క్లీనింగ్ యాక్టివిటీ. అదే దువ్వెన లాంటిది ఒక రేక్స్ కూడా వస్తాయి, అవి కూడా పర్చేస్ చేసి మనం ఇద్దాం. ఇంకా కావాలంటే ఇంకా మనం చేసేద్దాం. అది ఈ ఎండి ఈ కాంపౌండ్ నుంచి మళ్ళా ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, గ్రీన్ అంబాసిడర్స్ క్లీనింగ్ అన్నప్పుడు నీళ్లు తడిగి ఎక్కడుంది, ఇసుక అక్కడ దాకా క్లీన్ చేస్తున్నారు, అక్కడి నుంచి ఈ గోడ దాకా కూడా క్లీన్ అవ్వాలి.
1: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మైపాడు బీచ్లోని వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కనకరాజు మాట్లాడుతూ, తీర ప్రాంతాలు పర్యావరణానికి ఎంతో కీలకమైనవని, వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అన్నారు. సముద్రంలో నివసించే కోట్లాది జీవరాశుల సంరక్షణకు పరిశుభ్రమైన సముద్ర పర్యావరణం అవసరమని పేర్కొంటూ బీచ్ క్లీనింగ్లో పాల్గొన్న వారిని అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సూరసేన యానం బీచ్లో కూడా స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమంలో భాగంగా బీచ్లోని వ్యర్థాలు ప్లాస్టిక్ సామాగ్రిని తొలగించారు. ఇన్కాయిస్ ఆధ్వర్యంలో జరిగిన ఇస్తుందని తెలిపారు.
2: సువిశాల సముద్ర తీరం ఉన్న భారతదేశంలో అందమైనటువంటి ఆంధ్ర గోవా కోకో బీచ్ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ చేశాము. ఈ రోజు ప్లాస్టిక్ వ్యర్థాలని ఇతర పదార్థాలు ఉంటాయో అవన్నీ ఈ రోజు అన్ని బీచ్ల్లో దేశవ్యాప్తంగా క్లీన్ చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కావలసినటువంటి పనులు చేశాము.
1: ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండల పరిధిలోని మడనూరు పెద్దపట్టపుపాలెం తీర ప్రాంతంలో ఇన్కాయిస్ మత్స్యకార సంక్షేమ సమితి, మత్స్యశాఖ, పర్యాటక శాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ పాఠశాలలు కళాశాలలకు చెందిన ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని తీర ప్రాంతంలోని ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తా చెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఇన్కాయిస్ శాస్త్రవేత్త వివేకానంద స్వామి మాట్లాడుతూ, తీర ప్రాంత పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఇన్కాయిస్ పనిచేస్తోందని, సముద్ర తీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల సమాజానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.
3: ఈ వీక్ ఇంటర్నేషనల్ బీచ్ క్లీనింగ్ డే గా సెలబ్రేట్ చేస్తామండి. మేము ముఖ్యంగా ఇన్కాయిస్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి 10 చోట్ల చేస్తామండి. ఒక్క ఎంప్లాయీకి 2 బీచ్లు ఇవ్వడం జరిగింది. ఒకటేమో వర్క్ షాప్, ఇంకోటేమో మామూలు బీచ్ క్లీనింగ్ అండి. మా మెయిన్ లక్ష్యం ఏంటంటే ప్లాస్టిక్ వ్యతిరేకంగా జనాల్లో చైతన్యం తీసుకురావడము, బీచ్లు పరిశుద్ధంగా ఉంచుకొని మన రాబోయే తరాలకు ఒక మంచి సురక్షితమైన సముద్రము, సురక్షితమైన బీచ్ ఇవ్వాలనేదే మా కోరిక.
1: సముద్ర కాలుష్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలు అత్యంత ఆందోళన కలిగించే అంశాల్లో ఒకటి. ఒకసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులు కాలువలు, నదులు, వర్షపు నీటి ప్రవాహాల ద్వారా చివరకు సముద్రాల్లోకి చేరే అవకాశముంది. సముద్రంలోకి చేరిన ప్లాస్టిక్ పూర్తిగా కనుమరుగవ్వకుండా చిన్న చిన్న ముక్కలుగా మారి సూక్ష్మ ప్లాస్టిక్గా పరిణమించే ప్రమాదముంది. ఇవి సముద్ర జీవరాశుల ఆహార గొలుసులోకి ప్రవేశించే అవకాశముంది. ప్లాస్టిక్ సంచులు, సీసాలు, ప్యాకేజింగ్ వ్యర్థాలు, తాబేళ్లు, చేపలు, సముద్ర పక్షులు వంటి జీవులకు ప్రమాదకరంగా మారవచ్చు. అందువల్ల బీచ్ క్లీనింగ్ కార్యక్రమం అంటే కేవలం బీచ్పై కనిపించే చెత్తను తొలగించడం మాత్రమే కాదు, ప్లాస్టిక్ను ఉపయోగించే విధానం, వ్యర్థాలను పారవేసే విధానం సముద్ర పర్యావరణంపై మన జీవన శైలి చూపించే ప్రభావం గురించి ఆలోచించేలా చేయడం కూడా దాని ముఖ్య ఉద్దేశమే. తీరాన్ని ఒకరోజు శుభ్రం చేసి మరుసటి రోజు మళ్లీ ప్లాస్టిక్ వ్యర్థాలను పడేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. అందుకే స్వచ్ఛసాగర్, సురక్షిత సాగర్ వంటి కార్యక్రమాలు ప్రజల్లో నిరంతర అవగాహనను పెంచాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పునర్వినియోగ వస్తువులను ఉపయోగించడం, చెత్తను వేరుచేసి పారవేయడం, బీచ్లలో వ్యర్థాలను పడవేయకపోవడం, సముద్రంలోకి చెత్త చేరకుండా నిరోధించడం వంటి చిన్న చిన్న చర్యలు సమిష్టిగా పెద్ద మార్పును తీసుకురాగలవు. సముద్రం స్వచ్ఛంగా ఉంటేనే తీర ప్రాంతం సురక్షితంగా ఉంటుంది. తీర ప్రాంతం సురక్షితంగా ఉంటేనే సముద్రంపై ఆధారపడిన జీవన వ్యవస్థలు భద్రంగా ఉంటాయి. మత్స్యకారుల జీవనోపాధి నుంచి సముద్ర జీవరాశుల మనుగడ వరకు, పర్యావరణ సమతుల్యత నుంచి భవిష్యత్తు తరాల ఆరోగ్యకరమైన జీవనానికి వరకు సముద్రాల పరిరక్షణ ప్రభావం ఉంటుంది. స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ 5.0లో ఆంధ్రప్రదేశ్లోని తూపిలపాలెం నుంచి ఒల్లిగొంద తిప్ప వరకు, కొత్తపాలెం నుంచి సూర్యలంక వరకు, మైపాడు నుంచి సూరసేన యానం, మడనూరు పెద్దపట్టపుపాలెం వరకు జరిగిన కార్యక్రమాలు ఒకే సందేశాన్ని అందిస్తున్నాయి. సముద్ర పరిరక్షణ ప్రభుత్వాల ఒక్కరి బాధ్యత కాదు, అది సమాజం మొత్తం బాధ్యత.

0: కలిసినప్పుడే పరిశుభ్రమైన తీరాలు సాధ్యమవుతాయి. సముద్రాన్ని మనం కాపాడితే సముద్రం మన భవిష్యత్తును కాపాడుతుంది. అందుకే ప్లాస్టిక్ను సముద్రంలోకి చేరనివ్వకుండా అడ్డుకోవడం, తీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం, సముద్ర జీవరాశులను సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యతగా మారాలి. ఆ దిశగా స్వచ్ఛసాగర్, సురక్షిత సాగర్ ఒక కార్యక్రమం దోహదం చేస్తోందని చెప్పవచ్చు. స్వచ్ఛసాగర్, సురక్షిత సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన అల్లు మురళి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. గుర్తు చేసుకుందాం, ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి జీన్స్. ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్, సుజాత ఆలపించిన పాట. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన ఏఎం రత్నం, శివగణేష్.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట ప్రియురాలు పిలిచింది. ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్ ఆలపించిన పాట, ఏఆర్ రెహమాన్ సంగీతం, రచన ఏఎం రత్నం శివగణేష్.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్నటువంటి పాట వర్షం. ఈ చిత్రానికి సాగర్ సుమంగళి ఆలపించిన పాట, రచన సిరివెన్నెల.

0: విచ్ కేమ్ ఇన్ ద ఓపెనింగ్ సెట్ బిఫోర్ సురేష్ హెల్డ్ హిస్ నర్వ్ ఇన్ ద సెకండ్ సెట్ టై బ్రేక్ టు స్టీల్ ద విన్. అండ్ ఇండియా సుమిత్ నాగ్పాల్ ఇస్ ఆల్సో కరెంట్లీ డామినేటింగ్ హిస్ మెన్ సింగిల్ రౌండ్ మ్యాచ్ అగైన్ సౌత్ కొరియా సియోంగ్ చెన్ హాంగ్ ఆఫ్టర్ టేకింగ్ ద ఫస్ట్ సెట్ 6-4. Nagal has rode ahead in the second set with a 2-0 lead as the match continues live at the Nagoya City Higashimiya Park Tennis Center.
1: जी और इसके साथ ही अब आने वाले मुकाबलों के बारे में प्रेरणा हमें बताइए आप.
0: एंड उससे पहले इंडिया हैज नाउ ऑफिशियली क्लाइम टू द 11th प्लेस ऑन द ओवरऑल स्टैंडिंग्स विद another gold medal added to the collection and India's count now stands Mudita at 5 gold and 21 silver and 21 bronze, bringing the total tally to 47 medals. Team India is now sitting right on the edge of the top 10 and we are just behind 10th placed Malaysia.
1: To is badi khabar is 102.2 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం చిత్రగీతాలు. ఈనాటి చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినండి అభినందన. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట రచన ఆత్రేయ.

కార్యక్రమంలో తరువాత వినబోతున్నటువంటి పాట అల్లరి ప్రియుడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట మీకోసం.

0: కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట వాలి. ఈ చిత్రానికి హరిహరన్ శ్రీనివాసమూర్తి, సవిత ఆలపించిన పాట, రచన భువనచంద్ర.
1: January 1st, 1920. September 1st, 1920.

0: ఒకరోజు మౌతర్గన్ ప్లే చేస్తుంది, నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసానికి ఏమంటారంటే? నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: నో, ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసిన చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతర్గన్ ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతర్గన్ చూశాను, తన్ని చూశాను. మౌతర్గన్ కింద పెట్టి, నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతర్గన్ ఎందుకు అని కిస్ చేశాను.

0: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బల
5: సై బాల్,
4: నడుగులో తామర
5: సై బాల్,
4: బురద పుల్ల
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట స్వర్ణకమలం. ఈ చిత్రానికి ఎస్ జానకి గారు ఆలపించిన పాట, సిరివెన్నెల రచన.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్నటువంటి పాట, మనం ఈ చిత్రానికి హరిచరణ్ ఆలపించిన పాట, అనుప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ రచన.

0: The minister also renewed his commitment to protecting heart health and preventing cardiovascular diseases. In France, over 160 people were arrested and dozens were injured after high school student protests turned violent yesterday. Teenagers across the country have been blocking their schools since last week to protest overcrowded classrooms, heavy workloads, poor learning materials and a shortage of teachers. Benchmark domestic equity indices were trading around 0.3% down in the forenoon session today. The Sensex dropped 257 points to 72,514, while the Nifty lost 64 points to 22,716 when reports last came in. And with that, we end this news bulletin. ఆకాశవాణి విజయ
1: ఉనాటు 2.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం లాహిరి లాహిరిలో. మరి లాహిరి లాహిరి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా వినబోతున్నటువంటి పాట ప్రేమదేశం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఓఎస్ అరుణ్ ఆలపించిన పాట, రచన భువనచంద్ర.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట సఖి. ఈ చిత్రానికి శ్రీనివాస సాధన సర్గం ఆలపించిన పాట, వేటూరి రచన.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్నటువంటి పాట హలో బ్రదర్. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట మీకోసం.

చివరిగా మీరు విన్న ఈ పాటతో లాహిరి లాహిరిలో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: మీరు విన్న ఈ పాటతో చిత్రగీతల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం జీవనలహరి. ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో
1: పళ్ల మధ్యలో ఆహారం ఇరుక్కోకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ నితీష్ గార్లపాటి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
2: డాక్టర్ నితీష్ గార్లపాటి గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: మీరు విజయవాడలో ప్రముఖ దంత వైద్య నిపుణులుగా, ప్రత్యేకించి ప్రాస్తోడాంటిస్ట్ అంటే కట్టుడు పళ్ళు అమర్చటం అని మనం తెలుగు పరిభాషలో ఈ పదప్రయోగాన్ని వాడుతుంటాం వైద్యపరంగా, ఆ నిపుణులుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. వయస్సు మీరినటువంటి పెద్దవాళ్లలో చాలా మందిలో ఈ సమస్య గమనిస్తుంటాం. తిన్నటువంటి ఆహారం, అంటే అది ఏ రకమైన ఆహారమైనా కావచ్చు, అంటే మనం ఆహారపు అలవాట్లలో శాకాహారులు మాంసాహారులు అని రెండు రకాలుగా చెబుతూ ఉంటాము. సరే, ఎలా ఉన్నప్పటికీ వాళ్ల వాళ్ల అలవాట్లను బట్టి ఏ రకంగా ఆహారం తీసుకున్నా వయసు పైబడినటువంటి వాళ్లలో పళ్ల మధ్యలో ఇరుక్కుంటూ ఉంటుందండి. తర్వాత భోజనం అనంతరం ఒక పుల్ల తీసుకోనో లేకపోతే పిన్నీస్ తీసుకోనో ఇంకోటి తీసుకోనో తీయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కోసారి అలా తీసేటప్పుడు పళ్ల మధ్యలో రక్తం రావడం లాంటి ఇబ్బందులు కూడా మనం గమనిస్తుంటాం. ఇదంతా ఇలా ఇరుక్కుంటాయి కదా అన్నం మెతుకులు పళ్ల మధ్యలో, అసలు కారణం ఏంటిలా? పుట్టుకతో పాల దంతాలు మొదలుకొని అవి ఊడిపోయిన తర్వాత శాశ్వత దంతాలు వచ్చి యుక్త వయసులో చాలా ఆరోగ్యంగా బలంగా పటిష్టంగా ఇలా ఉండేటువంటి దంతాలు క్రమేపీ కొంచెం ఎడమగా రావడం 50 అలా ప్రాయం దాటిన తర్వాత ఇలా గమనిస్తూ ఉంటాము. దీనికి ఏంటి అసలు మూల కారణం?
3: దీనికి క్లియర్గా అర్థం చేసుకోవడానికి రెండు కారణాలు ఉంటాయండి. మొదటి కారణంగా చెప్పుకోదగ్గది ఏంటంటే, ఏదన్నా పన్ను ఉండాల్సిన సమయం అంటే జీవితాంతం ఉండాల్సిన పళ్ళలో ఏదన్నా వెనకాల పళ్ళు నవిలే పళ్ళు ఊడిపోతే 10 మంది చేయాల్సిన పని ఇద్దరు మీద పెట్టినా, 10 మంది చేయాల్సిన పని 5 మీద పెట్టినా, చేయగలిగే సత్తా ఉన్నా కూడా చేయగలిగినన్ని నాళ్లు చేయడానికి కుదరదు. అలాగే పంటికి కూడా 10 పళ్ళని చేసే పని 5 పళ్ళ మీదే ఒత్తిడి పడినప్పుడు ఆ పళ్ళు ఉండాల్సినంతకాలం ఉండకుండా త్వరగా వాటి ఎముక ఆధారం తగ్గిపోవడం వల్ల, చిగురు కిందకి జారిపోవడం వల్ల ఇలాంటి ఇబ్బంది రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఇది జనరల్గా పళ్ళు కోల్పోయిన తర్వాత, పళ్ళు కట్టించుకోవడం డిలే చేసిన తర్వాత లేదా పళ్ళు తీయించుకున్న తర్వాత పళ్ళ గురించి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకుని పళ్ళు కట్టించుకుందామన్న ఆలోచన లేని వాళ్లలో జనరల్గా ఇలాంటివి చూస్తుంటాం. ఇది సాధారణంగా ఎడ్యుకేటెడ్ క్లాస్లో తక్కువగానే చూస్తున్నామండి. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, అసలు మెయిన్ రీజన్ ఫర్ ఇలాంటి ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే, పంటి చుట్టూతా చిగురుంటుంది. మనం పొద్దున్న లేచిన బ్రష్ చేసుకున్న తర్వాత తినే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ నుంచి టీ కాఫీ బిస్కెట్లు ఏం తిన్నా కూడా మనం తినేవంతా అతుక్కునే ఫుడ్డే తింటున్నాం. ఈ తిన్నది ఏమవుతుందంటే, ఈ చిగురు ఒక చిన్న జోబులాగా తయారై ఉంటుందండి పంటు చుట్టూత. ఆ జోబులోకి వెళ్ళి అలా పేరుకుని ఉంటుంది. ఈ పేరుకునున్నది మనం బ్రషింగ్ టెక్నిక్ సరిగ్గా చేయకపోవడం వల్ల నెలవుండి ఆ చిగుర్లు వాసి ఆ కింద చిగురు పన్ను ఆధారం తీసుకున్న ఎముక కిందకి జారి చిగుర్లు లోపల ఉన్న జోబు పెద్దదవ్వుతూ డీప్ అవుతూ పోతుంది. ఈ కండిషన్ని పెరడాంటైటిస్ అనేసి కూడా అంటాం మనం. ఈ పెరడాంటైటిస్ అనే కండిషన్కి ట్రీట్మెంట్ వచ్చేసి పంటిని బ్రష్తో క్లీన్ చేసినా క్లీన్ చేయని చోటులో పరికరాలు పెట్టి బ్రష్ క్లీనింగ్ చేస్తాం. దీన్ని స్కేలింగ్ అని కానీ ఓరల్ ప్రొఫైల్ యాక్సెస్ అని కానీ అంటాం వాడుక భాషలో. ఇప్పుడు మనం ఈ ప్రొసీజర్ని పేషెంట్కి ఇది అవసరం అని చెప్పడానికి పేషెంట్ అవేర్నెస్ అంతగా లేదండి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అవుతుందంటే, తిన్న పదార్థాలు కుళ్ళిపోయి ఆ జోబులో ఏర్పడి వాపొచ్చి ఎముక కిందకి జారి పళ్ళ మధ్యలో పళ్ళు ఆనుకుంటున్నా ఆ చిగురు కిందకి జారడం వల్ల ఏర్పడిన సందులోకి తిన్నదంతా వెళ్ళి ఇరుక్కుంటా ఉంటుంది. మీరు చెప్పినట్టు చాలా మంది పేషెంట్స్ ఈ రోజుల్లో పుల్ల పెట్టి కానీ టూత్పిక్ అని కానీ పిన్నీస్ అని కానీ దాంట్లో ఇరుక్కున్న దాన్ని తీయడానికి ప్రయత్నం చేసి ఆ చిగురుని ఇంకా వాపు చేసి రక్తం వచ్చేలాగా పొడిచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అసలు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా ఒక పెరియోడాంటిస్ట్గా ఒక ప్రాస్తోడాంటిస్ట్గా మా సూచన ఏంటంటే ఇంటర్డెంటల్ బ్రష్. ఈ బ్రష్ ఏంటి, దీంతో ప్రత్యేకత ఏంటంటే పళ్ళ మధ్యలో ఉన్న సందు సైజు పరంగా ఇది కూడా 5 వెరైటీల్లో దొరుకుతుందండి. వైట్, ఎల్లో, రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్ అనేసి దీనికి ఒక కలర్ కోడింగ్ ఉంటుంది. ఉన్న సైజు బట్టి మీ డెంటల్ డాక్టర్ దగ్గరని సంప్రదించి మాకు ఈ పళ్ళ మధ్యలో తిన్నది ఇరుక్కోవడం వల్ల మొదటి కండిషన్ వల్ల వస్తుందో, నేను ఇప్పుడు చెప్పిన రెండో కండిషన్ వల్ల వస్తుందో క్లాసిఫై చేసుకుని దానికి సంబంధించిన జాగ్రత్త, అంటే ఈ డెంటల్ ఇంటర్డెంటల్ టూత్ బ్రష్ని ఎలా వాడాలి, వాళ్ళ సూచన తీసుకుని వాడుకున్నంతకాలం చిగురు కిందకి జారకుండా ఆ జోబులోకి తిన్నది ఏర్పడకుండా కాపాడుకుంటూ జీవితాంతం పళ్ళు ఉండేలాగా చేసుకోవచ్చండి.
2: డాక్టర్ నితీష్ గారు, ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా లక్షణాలు ఏమైనా ఉంటాయా?
3: జనరల్గా చిగుళ్ళు జారినప్పుడు పంటి పైన భాగంలో ఎనామిల్ అనేసి ఉంటుందండి, అలాగే పంటికి వేరు ఎముక లోపల ఉన్న వేరుకి సిమెంటమ్ అనేసి ఉంటుందండి. ఎనామిల్కి కాల్షియం కంటెంట్ ఎక్కువ, ఆర్గానిక్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కానీ సిమెంటమ్కి ఆర్గానిక్ కంటెంట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందుకే జనరల్గా పేషెంట్స్ ఎప్పుడైనా చిగుళ్ళు జారిపోయిన తర్వాత చల్లటివి తీసుకున్నా పుల్లటివి తీసుకున్నా తీయటివి తీసుకున్నా జుమ్మని సెన్సిటివిటీ అనే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు. ఈ సెన్సిటివిటీ అనే ప్రాబ్లమ్కి సొల్యూషన్గా ఇప్పుడు మార్కెట్లో చాలామంది టూత్పేస్ట్ని అడ్వర్టైజ్మెంట్లో సెన్సిటివిటీని తగ్గించడానికి ఈ పేస్ట్ వాడితే సరిపోతుంది అనేది మార్కెటింగ్ స్ట్రాటజీ అనో లేకపోతే సేల్స్ని పెంచుకోవడానికో చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా ఈ ఐడియాని పేషెంట్స్ ఇన్కార్పొరేషన్లోకి మీడియాలోకి బాగా తీసుకెళ్లారు. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంటు ఓ పర్టికులర్ అడ్వర్టైజ్మెంటో లేకపోతే మీడియా క్లిప్పింగ్ చూసి ఈ పేస్ట్ వాడితే నాకు ఆ సెన్సిటివిటీ ప్రాబ్లం తగ్గిపోతుంది అనే ఆలోచనతో చేస్తారండి. పేస్ట్లో చాలా రకాల పేస్ట్లు ఉంటాయండి, దాంట్లో ఫార్మసీలో కానీ మెడికల్ షాప్లో కానీ లేదా మన సూపర్ మార్కెట్లో కానీ కిరాణా కొట్లలో కానీ దొరికే పేస్ట్లన్నీ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అంటారండి. పేస్ట్లో ఏదన్నా ప్రభావం చూపించే పేస్ట్లు, అంటే వీటిలి వల్ల ఏదన్నా ఉపయోగం ఉంటుంది అనే పేస్ట్లని డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ పేస్ట్ అంటారండి. ఇవి నార్మల్ డిస్పెన్సరీస్లో దొరకదండి, ఓన్లీ డాక్టర్ క్లినిక్లోనే అమ్మబడతాయండి. సో ఇది అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలామంది చాలా విధాలుగా మార్కెటింగ్ స్ట్రాటజీలో వాళ్ళు చెప్పే ఆ అడ్వర్టైజ్మెంట్కి బానిసయ్యి దాని ప్రకారంగా వాడుతూ ఉంటారండి. మనం ఎప్పుడైనా సరే ఒక డెంటిస్ట్ సూచన తీసుకుని నాకు ఇలాంటి ప్రాబ్లం ఉందండి చిగుళ్ళు కిందకి జారిని, అక్కడ ఏమన్నా పాకెట్లో ఇరుక్కున్న దాన్న ఉంటే క్లీన్ చేయించి ఇకపై ఆ ప్రాబ్లం పెద్దదవ్వకుండా ఒక డాక్టర్ సూచనలో పాటిస్తేనే మనం కరెక్ట్ ట్రీట్మెంట్లో ఉంటామండి. లాంజివిటీ అంటే మన పళ్ళు కూడా జీవితకాలం వచ్చేలాగా చేయడానికి ఆలోచనలు సలహాలు చేస్తారు.
2: అంటే కొన్ని ఇంకేమైనా లక్షణాలు ఉంటాయని అడిగాను.
3: సెన్సిటివిటీ జనరల్గా ఉంటుందండి, చిగుళ్ళు కిందకి జారినప్పుడు తిన్నది ఏర్పడడం వల్ల బ్రష్ చేస్తుంటే బ్లడ్ వస్తుందండి, రక్తం రావడం లేకపోతే దుర్వాసన ఉండడం, తిన్నది అలా నిలవుండి కుళ్ళిపోవడం వల్ల అన్ని రకాల ఇబ్బందులు, అంటే పంటి మధ్యలో సందుల దగ్గర పుచ్చులు రావడము, చిగుళ్ళు కిందకి జారిపోవడము, దుర్వాసన రావడము, దీస్ విల్ బి నార్మల్గా వచ్చే లక్షణం.
2: డాక్టర్ నితీష్ గారు, ఇప్పుడు చిగురు జారిపోవడం అని మీరు వైద్యపరంగా చెబుతున్నారు, కానీ సాధారణ ప్రజానీకానికి చిగురు జారడం ఏంటి, ఎందుకు జారుద్ది, ఇలాంటి అభిప్రాయం కలగక మానదు. అసలు చిగురు జారడం అంటే ఎలా కనపడుద్ది? ఇప్పుడు చిగురు మనకు ఎదురు కనిపిస్తుంది, జారడం అంటే కిందకు జారుద్దా, అంటే పన్ను ఏమైనా పైకి లేస్తుందా, చిగుళ్ళు బలహీన పడతాయా, బలహీన పడడానికి కారణం ఏంటి, ఏమైనా శరీరంలో మినరల్ డెఫిషియన్సీ అని వైటమిన్ డెఫిషియన్సీ ఇలాంటి కారణాల వల్ల కొన్ని అనారోగ్యాలు డిజార్డర్స్ వస్తుంటాయి, చిగుళ్లకు అలాంటిది ఏమైనా ఉందా?
3: చిగుళ్ళు జారడానికి సిస్టమిక్ కండిషన్స్ కూడా తోడ్పడి ఉంటాయండి. డయాబెటిక్ పేషెంట్స్ లో జనరల్ గా చిగురు ఎక్సాసర్బేటిక్ రియాక్షన్ అనేసి అంటామండి. ఇప్పుడు చిగుళ్ళు ఎందుకు జారతాయి అనే క్వశ్చన్ కి సింపుల్ ఆన్సర్ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, నేను చెప్పినట్టు పంటి చుట్టూతో చిగురు ఒక జోబులాగా తయారై ఉంటుంది, తిన్నదెప్పనన్నా వెళ్ళి అక్కడ నిలవ ఉండడం వల్ల శరీరం దాన్ని ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ కింద ట్రీట్మెంట్ చేసి అక్కడ దానికి నుంచి దానికి వైటల్ స్ట్రక్చర్స్ అనే ఎముకని కానీ అన్నిటిని దాని నుంచి దూరం చేసుకుంటుంది. ఎందుకంటే శరీరం ఎప్పుడు బయట ప్రపంచం నుంచి దూరంగా సేఫ్గా ఉంచుదాం బాడీని అన్న ఆలోచనలో ఉంటుంది. ఎప్పుడైతే తిన్నది ఆ పాకెట్లోకి వెళ్ళి ఇరుక్కోవడం వల్ల ఈ చిగుర్లు వాస్తాయో, బాడీ డిఫెన్సివ్ మెకానిజం, అంటే ఇప్పుడు మనకు ఒక ముళ్ళు గుచ్చుకుందంటే అక్కడ చుట్టూత వాప్ వస్తుంది చూడండి, సిమిలర్ గా తిన్నదెళ్ళి ఈ పాకెట్లో ఇరుక్కోవడం వల్ల ఆ చిగురంతా వాస్తుంది. ఎందుకంటే ఉండకూడంది దాని పరిగణలో అక్కడ సరౌండింగ్స్ లో ఉంది కాబట్టి అదొక బాడీ డిఫెన్సివ్ మెకానిజం గా చిగుర్లు వాస్తాయండి. కొన్నిసార్లు షుగర్ పేషెంట్స్ లో ఏమవుతుందంటే తిన్నది కొంచెం అంటే చాలా మైన్యూట్ గా మళ్ళీ 24 అవర్స్ లోపల బ్రష్ చేసే పేషెంట్ లో కూడా చిన్న పేరుకోవడం కూడా చిగురు చాలా వాసే తత్వం ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ లో, థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ లో, ప్రెగ్నెంట్ ఫీమేల్ లో, ఫీడింగ్ మదర్స్ లో ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకు ఇది అనేసి మనం సైంటిఫిక్ గా చూస్తే ఇది హార్మోన్స్ వల్ల వచ్చే ప్రభావం వల్ల ఈ సిచ్యువేషన్స్ వస్తాయి అనేది మనం చూసుకోవచ్చండి. అందుకే మీరు ఇప్పుడు చూస్తే మోడర్న్ ఎడ్యుకేషన్ అండ్ మోడర్న్ మెడిసిన్ లో గైనకాలజిస్ట్ కానీ, ఫీడింగ్ మదర్స్ కి చెప్పే పీడియాట్రిస్ట్ కానీ, డెంటల్ అపాయింట్మెంట్ ఫర్ ద మదర్ అనేది కంపల్సరీ చేసేసారండి. సో డ్యూరింగ్ ఎనీ ఫేజ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ లైఫ్, పిల్లలు పుట్టిన తర్వాత వచ్చే పాలపళ్ళు ఫస్ట్ వచ్చే 6 మంత్స్ 8 మంత్స్ టైం నుంచి కూడా ఒక పీడియోడాంటిస్ట్ దగ్గరికి కానీ, లేదా డిఫరెంట్ డిఫరెంట్ విభాగాలు ఉన్నాయండి మా డెంటల్లో కూడా, చిగుర్లు సమస్యలకి అయితే పెరియోడాంటిస్ట్ దగ్గరికి, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సమస్యలు ఆర్థోడాంటిస్ట్ దగ్గరికి, కట్టుడు పళ్ళు లేకపోతే పళ్ళు కోల్పోవడం వల్ల మళ్ళీ పళ్ళు కట్టించుకోవడానికి తీసి పెట్టుకునే రకం కానీ, ఇంప్లాంట్స్ చేయించుకుని సర్జరీ చేయించుకుని ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ప్రోస్థోడాంటిక్స్ అని కానీ, జ్ఞానదంతాలు కానీ దవడ ఇరగడం వల్ల ఇప్పుడు ప్లేట్లు వేయించుకుని దవడలు మళ్ళీ సరి చేసుకోవడానికి సర్జన్స్ అనేసి డిఫరెంట్ డిఫరెంట్ విభాగాలు ఉన్నాయండి. ఈ ప్రయత్నం నేను ట్రై చేస్తుంది కూడా డెంటల్ అవేర్నెస్ ని పబ్లిక్ లో పెంచి వాళ్ళకి కూడా అవగాహన చేసి, పంటి డాక్టర్లో కూడా 9 రకాల డాక్టర్లు ఉన్నారండి, మీ ట్రీట్మెంట్ ఏ డాక్టర్ దగ్గర కరెక్ట్ గా ట్రీట్మెంట్ జరుగుతుందో ఆ డాక్టర్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర మీరు సలహా పొందుతారనేసి నేను ఆశిస్తున్నానండి.
2: అయితే డాక్టర్ నితీష్ గారు, ఇలాంటి సమస్య ఉందనుకోండి, ఎక్కువగా ఇది వయసు పైబడిన వాళ్లలోనే సర్వసాధారణంగా గమనిస్తుంటాము, స్వతహాగా మనం ఇంటి దగ్గర ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా?
3: పేషెంట్స్ చాలా మందికి నేను ఇది చెప్తానండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మనం తీసుకోదగిన జాగ్రత్తలు, ఇయర్కి ఒకసారి డెంటల్ చెకప్, డెఫినెట్ గా దిస్ విల్ బి నా ప్రయారిటీస్ లో ఫస్ట్ ప్రయారిటీగా నేను ఇదే చెప్తానండి. రెండో పని, ఎప్పుడు పెద్దవాళ్ళు లేదా మీడియాలో మనం ఎప్పుడన్నా చదివినా రోజుకి 2 సార్లు బ్రష్ చేయాలి అనేది క్లియర్ గా అందరూ చదువుతారు, పొద్దున్నే లెగవంగానే నైట్ పడుకునే ముందు. కానీ దిస్ ఈజ్ ఎ వెస్టర్న్ వే ఆఫ్ లివింగ్ లో చెప్పిన పద్ధతి అండి. మనం రోజు తినే ఫుడ్ ఐటమ్స్ లో ఇండియన్ కల్చర్ లో లంచ్ ఇస్ ద హెవియెస్ట్ మీల్, కాబట్టి మనం ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ కి ముందు లంచ్ కి తర్వాత ఈ 2 టైమ్స్ లో బ్రష్ చేయడం అనేది చాలా చాలా మంచి అలవాటు. తిన్నది ఎక్కువసేపు నిలవ ఉండకుండా ఎమ్మటే క్లీన్ అయిపోయి ఎక్కువ కాలం ఆ చిగుర్లో తిన్నది ఇరుక్కోకుండా చిగుర్ల హెల్త్ ఓవరాల్ గా బెటర్ అవ్వడానికి పేస్ట్ వెయ్యాల్సిన అవసరం కూడా లేదండి. లంచ్ తర్వాత ఒకసారి బ్రష్ చేసి డేని కంటిన్యూ చేయడం వల్ల డ్రాస్టిక్ గా పేషెంట్ అనేవాడికి ట్రీట్మెంట్ చేయించుకునే అవసరం కూడా రాకపోవచ్చండి. కానీ ఈ అవేర్నెస్ ఎక్కువ లేదు. ఇది నా సెకండ్ టిప్ అవుతుందండి. థర్డ్ టిప్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అందరు పిల్లలు గాని పెద్దోళ్ళు గాని, ఇంట్లో గల్లుప్పు ఉంటుంది కదా సార్, గల్లుప్పుని వేడి నీళ్ళలో కలిపి అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఒక్కసారి గార్గిలింగ్ చేసి, గార్గిలింగ్ లో వేడిగా చేయడం ఇంపార్టెంట్ కాదండి, ఉప్పు కలపడం ఇంపార్టెంట్ కాదండి, పైకి చూస్తూ పుక్కిలిచ్చడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ గార్గిలింగ్. ఎప్పుడైనా సరే గార్గిలింగ్ చేసేటప్పుడు పైకి చూస్తూ గార్గిల్ చేస్తేనే వెనకాల పళ్ళ దగ్గర పుక్కులిచ్చడం జరుగుతుంది. ముందుకి చూస్తూ కిందకి చూస్తూ పుక్కులిస్తే ముందు పళ్ళ దగ్గర పుక్కులిచ్చడం జరుగుతుంది. మనం ఎలాగ బ్రషింగ్ టెక్నిక్ లో ముందు పళ్ళ మీద కాన్సన్ట్రేషన్ జనరల్ గానే ఎక్కువగా చేస్తాం, కానీ వెనకాల పళ్ళ దగ్గర బ్రష్ చేరకపోవడం వల్ల ఎక్కువ చేయడానికి ఆస్కారం కనపడదు. అందుకని పైకి చూస్తూ గార్గిల్ చేసి స్పిట్ చేసి రాత్రి పడుకుంటే దీనితో డెంటల్ డాక్టర్ దగ్గర నుంచి, డెంటల్ ప్రాబ్లమ్స్ నుంచి ఎంత దూరం అంటే అంత దూరంగా ఉండొచ్చండి.
2: సర్వసాధారణంగా అసలు ఈ సమస్యలు రాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటండి? ఇంకా
3: మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అర్లీ లైఫ్లో పళ్ళు ఊడిపోవడం కానీ, పెద్దవాళ్ళు ఎప్పుడన్నా సరే చిగుర్లు సమస్యలతో, ఇప్పుడు నేను చెప్పినట్టు తిన్నది పళ్ళ మధ్యలో ఇరుక్కోవడం అనే సమస్య ఉన్నంతకాలం చిగుర్లు సమస్యలు కూడా జెనెటిక్గా ప్రోన్ అండి. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళకి ఎలాగైతే డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ వస్తాయో, చిగుర్లు సమస్యలు కూడా ఇలాగ హెరిడిటరీగా వచ్చే తత్వం ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒకవేళ మీ ఇంట్లో మీకు కానీ మీ పెద్దవాళ్ళకి కానీ మీకు పిల్లలుంటే, ఆ జాగ్రత్త అనేది ఇయర్లీ వన్స్ ఒక డెంటల్ చెకప్ చేయించుకుని, డెంటల్ డాక్టర్ దగ్గర ఒకసారి సలహా తీసుకుని, ఇలాంటివి ఏమన్నా ఇష్యూస్ ఉంటే దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగానే చేసుకుంటూ, చిగుర్లు కిందకి బాగా జారకుండా ముందుగానే మనం దాన్ని ప్రివెంట్ చేయగలిగితే ఇంకా నాకు తెలిసి ఈ ప్రాబ్లంకి ఒక పులి స్టాప్ పెట్టడానికి ఆస్కారాలు ఉన్నాయండి.
2: ఇంకొకటి డాక్టర్ నితీష్ గారు, ఇప్పుడు ఏదైనా తిన్న ఆహారం పళ్ళ మధ్యలో ఇరుక్కొని, అంటే దాన్ని అలాగే నిర్లక్ష్యం చేయడం వల్ల అక్కడ కుళ్ళిపోయి బ్యాక్టీరియా లాంటి సూక్ష్మ జీవులు లేదా సూక్ష్మ క్రిములు చేరి ఆ ఇన్ఫెక్షన్, అంటే ఇప్పుడు చిగుళ్లలో కూడా రక్త ప్రసరణ ఉంటుంది శరీరంలో, వెంట్రుక కిన్ను గోరుకు తప్ప అన్ని భాగాలకు రక్త ప్రసరణ సర్వసాధారణం. సో అక్కడి నుంచి ఇంకా ముఖ్యమైనటువంటి శరీర అవయవ భాగాలకు, అంటే గుండె కిడ్నీ ఇలాంటి ప్రధాన భాగాలకు ఏమైనా ఈ ఇన్ఫెక్షన్ అనేటువంటి చేరే అవకాశం ఉంటుందా? దానివల్ల గుండెకు సంబంధించి కానీ కిడ్నీలకు సంబంధించి కానీ ఇబ్బందులు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా?
3: చాలా మంచి క్వశ్చన్ అగైన్ అండి, ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు. ఎప్పుడన్నా పేషెంట్కి స్ట్రోక్ వచ్చినా, కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినా, సబ్లింగ్వల్ రూట్ అంటే నాలిక కింద ఉన్న మజిల్స్ అండ్ టిష్యూస్ దగ్గర నుంచి అబ్జార్బ్ అవ్వగలిగినంత ఫాస్ట్గా ఏ మెడిసిన్ అబ్జార్బ్ అవ్వదండి, ఇది నోటిలోనే ఉంది. కార్డియాలజిస్ట్ ఇష్యూ వచ్చినా, మీరు ఎవరన్నా ఎమర్జెన్సీ డ్రగ్ తెలిసిన డాక్టర్ని అడిగినా కూడా ఎమర్జెన్సీ డ్రగ్ ఎప్పుడు నాలిక కిందే డెలివరీ చేయబడుతుంది. నాలిక అనేది పంటి పక్కనే ఉందండి. పంటి సమస్యలకి, కార్డియాక్ హెల్త్కి, కిడ్నీ హెల్త్కి, బ్రెయిన్ హెల్త్కి అన్నిటికి సంబంధం ఉందనేసి సైంటిఫిక్గా ప్రూవ్ కూడా చేశారండి. కానీ ఇది ఎంత కఠినంగా ఇది దీనివల్లే వచ్చింది అని చెప్పడానికి ఎవిడెన్స్ బేస్ మెడిసిన్ ఇంకా చాలా చాలా ప్రిమిటివ్గానే ఉందండి. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి దీని నుంచి సిస్టమిక్గా మనకి ఏమన్నా ఇష్యూస్ వస్తాయా అని మీరు అడగడానికి, దేర్ ఈజ్ అ కోరిలేషన్ అని చెప్తాను, కానీ బల్లగుద్ది ఇదిగోండి ఈ పేపర్ చూడండి వీళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు అని చెప్పడానికి ఆధారం ఇంకా లేదండి. కానీ ఎప్పుడైనా సరే నాలిక కింద నుంచి అబ్జార్బ్ అవ్వగలిగిన టిష్యూస్ చాలా చాలా ఫాస్ట్గా కార్డియాక్ మజిల్స్లోకి పెనిట్రేట్ అవ్వడానికి హై కెపాసిటీ ఉంటుందండి. మనం ఇప్పుడు తిని నాలిక పక్కనున్న పళ్ళ హెల్త్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల స్పేస్ ఇన్ఫెక్షన్స్ అనేసి ఉన్న చిగురు సమస్యలు పెద్దగా అయ్యి, ఆ పెద్ద సమస్యలు నాలిక కింద భాగం నుంచి అన్ని చోట్లకి వెళ్ళడానికి ఆస్కారాలు ఉన్నాయండి. దీనిని మెడికల్గా ఎండోకార్డైటిస్ అంటామండి. డెంటల్ ఆరిజినేటెడ్ ఎండోకార్డైటిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ ఫర్ మెనీ కిడ్నీ రిలేటెడ్ అండ్ కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ అండి.
2: సో మొత్తం మీద చిగుళ్ళు దంతాలకు సంబంధించి ఏదైనా ఒక వార్నింగ్ సిగ్నల్ వచ్చిందంటే గుండెకు సంబంధించి కూడా ఏమన్నా ఇబ్బంది ఉండొచ్చేమో అని సస్పెక్ట్ చేయొచ్చా?
3: కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూ ఉన్న పేషెంట్స్ ఒక 10 మందిని నేను డెంటల్ స్కెప్టికల్లో చూస్తే అందరికీ పంటి సమస్యలు ఉంటాయండి. ఇలా చెప్పగలుగుతాను, కానీ చిగుళ్ళు సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూ వస్తుందా అని మీరు నన్ను అడిగితే దానికి నా ఆన్సర్ నో అనే చెప్తానండి. ఎందుకంటే దేర్ మైట్ బి వాళ్ళకి ఇన్హెరిటెడ్ గా వచ్చి ఉండొచ్చు, పుట్టుకతో అయినా డిఫెక్ట్ వల్ల వచ్చి ఉండొచ్చు, స్ట్రెస్ వల్ల రావచ్చు. ఈ మధ్యన లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ బాగా పెరిగిపోయినాయి అండి. డిప్రెషన్ ఇలాంటివి కూడా బాగా పెరుగుతున్నాయి. డెంటల్లో కూడా డిప్రెషన్కి ఒక చిన్న నోట్ చెప్తాను. యంగ్స్టర్స్ 20-25 ఇయర్స్కి ఈరోజు చూస్తున్న పేషెంట్స్లో పళ్ళన్నీ అరిగిపోతున్నాయి. ఎందుకని అని చూస్తే దేర్ ఇస్ నో సోషల్ ఇంటరాక్షన్ తగ్గిపోయి, ఓన్లీ ఆ ఫోన్లోను సోషల్ మీడియాలోను ఇంటరాక్షన్ ఉండి పర్సనల్గా మాట్లాడడానికి ఒక వ్యక్తి లేకపోవడం వల్ల ఆ స్ట్రెస్ అంతా ఏర్పడి పళ్ళ మీద రాత్రిపూట పడుకున్నప్పుడు గ్రైండ్ చేసి బ్రక్సిజం అంటామండి. ఇది ఏమి లేదు, మనకు ఇప్పుడు పెద్దవాళ్ళకి దడ అంటాం చూడండి, స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ దడ బ్రక్సిజం కింద ఎలిసిట్ అవుతుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు దడ ఒక న్యూరలాజికల్ ఇష్యూ, మీరు చెప్పేది ఒక పళ్ళ రిలేటెడ్ ఇష్యూ, రెండు ఎలా లింక్ అవుతాయి అనేసి. రెండు నర్వ్స్ కి ఉన్న న్యూక్లియస్ బ్రెయిన్ లో పక్క పక్కనే ఉంటాయండి. సో ఎలిసైట్ అయినప్పుడు ఫస్ట్ టైం మనం అర్లీ సైన్స్ ఆఫ్ సిమ్టమ్స్ లో నేను ఒక అర్లీ 20 ఇయర్ గానీ 30 ఇయర్ గానీ పేషెంట్ మేల్ ఫీమేల్ ని పళ్ళు అరగదీయడంలో చూస్తే నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్, మీ ఇంట్లో అమ్మగారి సైడ్ కానీ నాన్నగారి సైడ్ కానీ దడ అనే ప్రాబ్లం ఉందా, పార్కిన్సన్స్ అంటాం మన మెడికల్ భాషలో. ఈ పార్కిన్సన్స్ అనేది ఇప్పుడు సైంటిఫిక్గా ఏమంటున్నారంటే Type 3 Diabetes మనం పార్కిన్సన్స్ కింద తీసుకోవచ్చు అని కూడా అంటున్నారండి. సో ఒక డెంటల్ రిలేటెడ్ ఇష్యూ నేను కనుక అర్లీ స్టేజెస్లోనే నేను ఎలిసిట్ చేయగలిగితే, తనని ఒక షుగర్ డాక్టర్ దగ్గరికి రెఫర్ చేసి తీనుకి ససెప్టబిలిటీ ఆఫ్ డయాబెటీస్ Type 3 ఉంది అని నేను చెప్పగలిగితే, ఎంత పెద్ద ప్రాబ్లం నుంచి తనని ఒక చిన్న సింపుల్ డెంటల్ ఫైండింగ్ తో ఫైండ్ అవుట్ చేసినట్టు అవుతుందో. దిస్ ఇస్ ద రీజన్ వై నేను ఇందాక నుంచి ఇయర్లీ వన్స్ డెంటల్ చెకప్ అనేది ఈ జనరేషన్ లో మ్యాండేటరీ అనేది, దిస్ ఇస్ సంథింగ్ అందరూ ఫాలో అవ్వాలనేసి నా ప్రయత్నం అండి. అర్లీ సైన్స్ ఆఫ్ డెంటల్ ఇన్ఫెక్షన్ ని మనం కనుక ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపగలిగితే ఐ థింక్ ఓవరాల్ వెల్బీయింగ్ ఇన్ ద మెడికల్ ఫెటర్నిటీ, మెడికల్ రిలేటెడ్ ఇష్యూస్ ని కూడా తగ్గించడానికి మా సైడ్ నుంచి మేము చేయగలిగినంత మేము చేయగలమని నా ఆలోచన అండి.
2: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ నితీష్ గారు. నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
1: మీరు ఇంతవరకు పళ్ల మధ్యలో ఆహారం ఇరుక్కోకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ నితీష్ గార్లపాటి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
0: ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వినండి. ముందుగా రుద్రవీణ. ఈ చిత్రానికి కెజే యేసుదాస్ ఆలపించిన పాట, చిత్రగారు ఆలపించిన పాట, రచన సిరివెన్నెల.

102.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం చిత్రగీతాలు. సో ఈనాటి చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్నటువంటి పాట బావా బమ్మర్ది. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట, రచన వేటూరి.

చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రానికి రేవంత్ మాళవిక ఆలపించిన పాట, రచన వేటూరి సుందర్రామ్మూర్తి.

మీరు విన్న ఈ పాటతో చిత్తిరిగి తల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి FM. సమయం 1:20 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ అరత్నాకర్. ముఖ్యాంశాలు. భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలోని మచిలీపట్నం కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. వార్తల వివరాలు. మిషన్ కర్మయోగిలో భాగంగా సాధన శృంఖల పేరుతో నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సును కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్తో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని అన్నారు. ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశ ప్రజల ఆలోచన విధానాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా విధానాలను రూపొందించడంతో పాటు వాటిని నిబద్దతతో అమలు చేయడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: India is capable of becoming developed nation. That is where one is after economic reforms, thinking process has been changed. All IT companies are leading by Indian origin. That is where we adopted technology mid-90s. Biggest advantage for India, demographic dividend. This is where youngsters are emerging in a big way. Aspirations also is increasing. I am requesting all of us, if you create policy, that policy has to be executed with a true spirit.
0: అంతకుముందు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్ మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడంతో పాటు సేవాభావం అనే స్ఫూర్తితో ప్రతి పౌరుడికి సేవ చేయడమే ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన బాధ్యత అని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన నాగరిక్ దేవోభవ సూత్రాన్ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆచరించాలని తెలియజేస్తూ,
2: Mission Karmayogi aims to transform every karmachari who views his duties as a job to be performed into a karmayogi who keenly performs his responsibilities as part of contributing to the building of this nation and serves every citizen in the true spirit of seva bhav. The Honorable Prime Minister of India, when he addressed us, gave us the mool mantra of Mission Karmayogi, where he said, Nagarik Devo Bhava, citizen at the center in all that we do.
0: కాగా ప్రభుత్వ శిక్షణ సంస్థల సామర్థ్యాన్ని పెంచడం, ఉద్యోగులు అధికారుల్లో నైపుణ్యాలను అభివృద్ది చేయడం వంటి అంశాలపై సదస్సులో చర్చిస్తున్నారు. వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధికారులు ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. ఉన్నతి కార్యక్రమం ద్వారా సామర్థ్యాల పెంపు కోసం ఐగాట్ మిషన్ కర్మయోగి క్వాలిటీ ఫ్రేమ్వర్క్ భాగస్వామ్యంతో ముసాయిదా రూపొందించే అంశంపై కూడా సదస్సులో చర్చిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పెరేడ్కు మంత్రి కె అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది కానిస్టేబుళ్లను అభినందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదని, సమాజ సేవలో ఎంతో బాధ్యతతో కూడిన వృత్తి అని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ, దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు మరింతగా వినియోగించుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ సేవల నాణ్యత, లభ్యతను మరింత మెరుగుపరిచి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్కు చెందిన ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట, ఒడిశా, హర్యానా, తమిళనాడు, నార్త్ ఈస్ట్ వన్ సర్కిల్ పనితీరుపై సమీక్ష నిర్వహించినట్లు సామాజిక మాధ్యమ ఎక్స్ వేదికగా తెలిపారు.

0: లభ్యత విషయంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు వెల్లడించారు. సీనియర్ అధికారులు మరింత విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్వయంగా విక్రయ కార్యక్రమాలకు నాయకత్వం వహించాలని, ప్రతి సైట్లో సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో చిరుధాన్యాల కోసం అమలు చేస్తున్న శ్రీ అన్న కార్యక్రమాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో చిరుధాన్యాల ప్రాధాన్యతను తెలియజేసేందుకు శ్రీ అన్న కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలను భారతదేశంలో శతాబ్దాలుగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పోషక విలువ, పర్యావరణ అనుకూలత కారణంగా చిరుధాన్యాల ప్రాధాన్యత పెరుగుతోంది. శ్రీ అన్న కార్యక్రమం ద్వారా చిరుధాన్యాల ఉత్పత్తికి ప్రోత్సాహం అందించడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ, పాఠశాల భోజన కార్యక్రమాల్లో వీటిని చేర్చడం, ఎగుమతులను ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడుతున్నారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. అతి తక్కువ నీటితోనే దిగుబడిని ఇచ్చే భారతీయ చిరుధాన్యాలకు శ్రీ అన్న పేరుతో దేశీయంగా, అంతర్జాతీయంగా మరింత ప్రాచుర్యం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: భారత్ మిలెట్స్ కా దునియా కా సబ్సే బడా ప్రొడ్యూసర్ జిన్హే దునియా సూపర్ ఫుడ్ కహతీ హై ఔర్ ఉసే హమ్నే శ్రీ అన్న కీ పెహచాన్ ది. యే మినిమం వాటర్ మాక్సిమం ప్రొడక్షన్ కే సిద్ధాంత్ పర్ చల్తే భారత్ కే అలగ్ అలగ్ సూపర్ ఫుడ్స్ గ్లోబల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్ కో అడ్రెస్ కర్నే మే బడీ భూమికా నిభా సక్తే. భారత్ అప్నే సూపర్ ఫుడ్ కే ఇస్ బాస్కెట్ కో దునియా కే సాథ్ సాజా కర్నా చాహతా.
0: వ్యాధులను ప్రారంభ దశలను గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేవలం అనారోగ్యంతో బాధపడుతున్న వారు మాత్రమే కాకుండా 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని, గిరిజన ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని మంత్రి కోరారు. మచిలీపట్నం, కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా వారానికి 3 రోజుల పాటు నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలు సేవకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 499 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ రైలు మచిలీపట్నం నుంచి కర్నూలుకు సోమ, బుధ, శనివారాల్లో, కర్నూలు నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు మంగళ, గురు, ఆదివారాల్లో నడుస్తుంది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వెనుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచెర్ల, డోన్ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సింగపూర్ న్యాయశాఖ మంత్రి షణ్ముగం మంత్రి నారా లోకేష్తో కలిసి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుప్రభాతం, తోమాల, అర్చన సేవల్లో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి షణ్ముగం మాట్లాడుతూ, భక్తుల కోసం టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నప్పటికీ టీటీడీ నిర్వహణ తీరు అభినందనీయంగా ఉందని షణ్ముగం పేర్కొన్నారు. గుండె జబ్బుల పట్ల అవగాహన కల్పించి వాటిని అధిగమించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశానికి అభివృద్ది చెందిన దేశంగా ఎదిగే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్దత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించవచ్చని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాష్ట్రంలోని మచిలీపట్నం, కర్నూలు నగరాల మధ్య విజయవాడ మీదుగా నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: 100.2 MHz పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం ఆసియా క్రీడలు 2026 కి సంబంధించి అప్డేట్స్ వింటారు.
3: Once again, we are back with the early updates on Asian Games in Aichi, Nagoya, and we are shifting right to the live action right now. I'm Prerna Sharma, and I have alongside me Mudita, and the live action inside the park arena Komaki, we have an absolute thriller unfolding in the men's volleyball preliminary round pool C as Team India battles Qatar. So talking about the set one, the Qatar took the opening set by 28 when India remains at 26. A grueling neck and neck 34-minute battle happened in the set 1 and Qatar led it. India came into this decisive pool C clash riding massive momentum after consecutive 3-0 straight set victories over Vietnam and Hong Kong, China. However, Qatar managed to edge out India in the extra points of set 1 to draw first blood. And the current match status, the overall score as of now is Qatar is at 16 and India at 18. India is leading for now, and let's see how the second set turns up. India needs to mount an immediate response in the second set to level the contest and stay on the top of pool C. So what is the updates in the shooting? A wonderful day has been there in shooting today, Mudita.
4: Ji bilkul Prerna, shooting mein aaj shandar din raha hai Bharat ka. Ek ke baad ek do safaltaein mili hain. Aaj subah pehle trap shooting mein Bharatiya mahila team ne shandar pradarshan karte hue rajat padak jeeta. हमारे जो श्रोता अभी तक की अपडेट्स नहीं सुन पाए थे, हम उनके लिए फिर से बताना चाहेंगे कि भारतीय महिला टीम ने ट्रैप शूटिंग में रजत पदक जीता. नीरू ढांडा, आशिमा अहलावत और मनीषा कीर की भारतीय तिकड़ी ने कुल 328 अंक हासिल किए और दूसरे स्थान पर रही. उसके बाद आई वो सफलता जिसका सबको बेसब्री से इंतजार था. नीरू ढांडा ने भारत को स्वर्ण पदक दिलाया. महिलाओं की ट्रैप स्पर्धा के फाइनल में शानदार परफॉर्मेंस रही नीरू की. और ये एक खास बात है प्रेरणा कि ये पहला इंडिविजुअल गोल्ड है भारत के लिए इस एशियन गेम्स में. 26 साल की भारतीय शूटर नीरू ढांडा, उन्होंने 30 में से 28 शॉट स्कोर किए और टॉप पर रही. और इस जीत के साथ नीरू एशियन गेम्स में इंडिविजुअल ट्रैप शूटिंग में मेडल जीतने वाली पहली भारतीय महिला भी बन गई और उनके स्कोर ने एक नया एशियन रिकॉर्ड और एशियन गेम्स रिकॉर्ड भी बनाया. वहीं पुरुषों की ट्रैप शूटिंग में शपथ भारद्वाज फाइनल में पहुंचे लेकिन पदक के करीब नहीं पहुंच सके. कुवैत के खालिद अल मुदहफ ने स्वर्ण पदक हासिल किया. चाइनीज ताइपेई के कुनपी यांग ने रजत और चीन के की यिंग ने कांस्य पदक हासिल किया. तो इस तरह प्रेरणा शूटिंग में अब तक 15 पदक हासिल कर लिए हैं भारत ने, जिसमें 2 स्वर्ण, 9 रजत और 4 कांस्य पदक शामिल हैं.
3: And some medals have come up officially, and now there are some unofficial medals that have also been confirmed in boxing. And stepping inside the ring, we have massive explosive updates from the Indian boxing contingent, where 3 major medal outcomes have just been locked in. Women's 65 kg semi-final, India's Parveen Hooda has stormed her way into the women's 65 kg final. With this dominant victory, she has guaranteed herself at least a silver medal, putting India within touching distance of yet another gold. Talking about the men's 80 kg semi-final, Ankush Panghal delivered a master class in the men's 80 kg semi-final to secure his spot in the gold medal match. He joins the final bound boxers, assuring Team India of at least a silver medal. Talking about men's 90+ kg semi-final, heavyweight star Narendra Berewal stood toe-to-toe in a fierce battle against world champion Ebek Urbale. Despite a courageous fight, Berewal has edged out in this semi-final encounter. Berewal officially signs off with a hard-earned bronze medal for the country. 2 final spots booked and a bronze secured. The Indian boxers are putting on an absolute show in the ring, Mudita.
4: और तीरंदाजी में भी प्रेरणा अच्छा दिन रहा भारत के लिए. धीरज ब्रह्मदेवरा और नीरज चौहान ने पुरुषों की रिकर्व एकल स्पर्धा के क्वार्टर फाइनल में प्रवेश कर लिया है. अगले राउंड में सेमीफाइनल स्पॉट के लिए वर्ल्ड कप फाइनल चैंपियन धीरज का मुकाबला उज्बेकिस्तान के अमीर खोन सादिकोव से और नीरज चौहान का भूटान के लैम दोर्जी से होगा. वहीं महिलाओं की रिकर्व इंडिविजुअल प्रतिस्पर्धा में कुमकुम अनिल मोहित क्वार्टर फाइनल में पहुंच गई हैं. और दिलचस्प बात यह है कि क्वार्टर फाइनल में कुमकुम का मुकाबला रिपब्लिक ऑफ कोरिया की कांग चाय यंग से होगा. यंग ने भारत की ही दूसरी तीरंदाज कीर्ति शर्मा को हराकर क्वार्टर फाइनल में प्रवेश किया है.
3: Now taking our listeners to the cycling track where India have made it through to the bronze medal race in the women's team.
2: 102.2 మెగాహెర్ట్స్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బబల
5: సై బాల్,
4: నడుగుల తామర
5: సై బాల్,
4: బురద పుల్ల
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
7: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairying, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairying, Government of India.
0: ఈ నాటి వనితావాణి కార్యక్రమంలో మహిళల్లో మానసిక సమస్యలు పరిష్కారాలు ఈ అంశంపై డాక్టర్ ఐవటూరి శ్రీ రమ్య గారితో పరిచయం వింటారు.
8: డాక్టర్ యువటూరి శ్రీరమ్య గారు నమస్కారం అండి.
9: నమస్కారం సార్.
8: డాక్టర్ శ్రీరమ్య గారు, మీరు గుంటూరులో ప్రముఖ మానసిక వైద్య నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో గృహిణులు కావచ్చు, ఉద్యోగినులు కావచ్చు, విద్యార్థినులు కావచ్చు, ఎవరైనా కానీ మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటున్నాయి అని తరచూ వింటుంటామండి. అసలు ఏ రకమైనటువంటి మానసిక ఒత్తిళ్లు? ముందు గృహిణుల గురించి చెప్పండి ఒకసారి.
9: గృహిణీలు కంటే ఫస్ట్ ఒకసారి ఆడవాళ్ల దాని కింద మాట్లాడుకుందాం. విమెన్ మెంటల్ హెల్త్ అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళతో పోలిస్తే ఎలాంటి మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి? మానసిక సమస్యలు వీళ్లలో ఎలాంటివి ఎక్కువగా ఉంటాయి అంటే డిప్రెషన్, యాంగ్జైటీ లేదా సొమటైజేషన్, కన్వర్షన్ ఇలాంటివి ఈ సమస్యలు ఆడవాళ్లలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువ బయటపడుతోంది అంటే కొంతమేరకు అందరికీ అవగాహన పెరిగి ఇది ఒక మానసిక సమస్య అని గుర్తించడం కూడా కొంచెం మెరుగైంది. పాతకాలంలో ఏంటంటే ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ సద్దుమణిగిపోయేవి. కాకపోతే ఇప్పుడు అందరి జనాలకి అర్థమవుతోంది, లేదు ఇది ఒక సాధారణ ఇది కాదు, వాళ్ళకు కూడా ఏదో ఇబ్బంది ఉంది అని గ్రహించడం అన్నది పెరిగింది. దానివల్ల సమస్య పెరిగింది అనడం ఇదవుతుంది. దానికి తోడు మనం మారుతున్న ప్రపంచంలో వస్తున్న కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కోవడం, ఆ సవాళ్లకు తోడు ముందు ఉన్నంత సపోర్ట్ మనకి వెనకాల తోడు నీడ అన్నది తగ్గిపోయింది. ఇప్పుడు అన్నాం ఇట్ టేక్స్ అ విలేజ్ టు రైజ్ ఎ చైల్డ్. ఒక పిల్లాడు కానీ ఒక పాప కానీ పెరగాలంటే తనకు ఒక సపోర్ట్ సిస్టమ్ అన్నది వెనకాల చాలా గట్టిగా ఉండాలన్నమాట. ఆ సపోర్ట్ సిస్టమ్ అన్నది ఈ మధ్య తగ్గిపోతుంది. ముందైతే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, పని ఒకళ్ళు కాకపోతే నలుగురికి అందరికీ సమానంగా వెళ్ళిపోయేది. ఇప్పుడు వస్తున్న అధునాతన జీవితంలో ఒక్కళ్లే అన్ని చేసుకోవాలి, ఇంట్లో వాళ్లే వంట చేయాలి, వాళ్లే మిగిలిన పనులు చూసుకోవాలి, ఇంకా బయటకు వెళ్లే వాళ్ళు వాళ్లే ఆఫీస్ పనులు కూడా చూసుకోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చి అలా అని ఇంటి పనుల నుంచి ఇదేమీ లేదు, ఆ చాకరీ కూడా వీళ్ళ మీదే పడుతుంది. ముందైతే షేర్ చేసుకోవడానికి, వాళ్ళ బాధను చెప్పుకోవడానికి, ఎంత గొడవలు పడ్డా ఏం పడ్డా ఒక విషయం బయటకు చెప్పుకోవడానికి అంటూ ఒక నలుగురు ఉండేవాళ్ళు. తోడుకోడళ్ళు కానివ్వండి, అత్తగారు కానివ్వండి, సొంత చెల్లెళ్ళు అక్కలు కానివ్వండి, ఆ తోడు అనేది ఎక్కువ ఉండేదన్నమాట. ఆ సపోర్ట్ సిస్టమ్ ఆడపడుచులు కానీ తోడు అన్నది ఎక్కువ ఉండేది. ఇప్పుడు అది కొంచెం నారో డౌన్ అయిపోయింది. ఎవరి సిస్టమ్ వాళ్ళది, ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, ఎక్కడ మా ఈ విషయాలు షేర్ చేసుకుంటే ఏమైపోతుందో, షేర్ చేసుకోకూడదు అన్న ఒక తక్కువ భావన, ప్రెషర్స్, లైఫ్ స్టైల్ ప్రెషర్స్, హడావిడి లైఫ్, వాళ్ళకంటూ వాళ్ళకు ఒక టైం స్పెండ్ చేసుకోలేకపోవడం, ఇలాంటివన్నీ తోడుగా ఉండి వాళ్ళ భావాల్ని వాళ్ళు ఇంకా పూర్తిగా బయట పెట్టలేకపోవడం, చిన్నప్పటి నుంచి పెరిగిన లేదు ఇలాగే ఉండాలి, అమ్మాయిలంటే మిత భాషలుగానే ఉండాలి, ఎక్కువ నవ్వకూడదు, అందరిలో కలుపుగోలుగా ఉండకూడదు, ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి విని విని విని ఒకవేళ ఒక సపోర్ట్, ఒక మంచి సపోర్ట్ అన్నది ఫ్యామిలీ నుంచి వస్తే ఇవన్నీ ఇదైపోతాయండి. ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యామిలీ లైఫ్ లేనప్పుడు అది బయటకి చెప్పలేక వాళ్ళు ఇది చేసుకోలేక ఇవన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి.
8: అయితేనండి, ఇప్పుడు ఉద్యోగినులు కూడా మరి పని ఒత్తిడి కూడా అంటుంటారు, కానీ వాళ్ళు కూడా మానసిక ఒత్తిడులకు లోనవుతూ ఉండటం కూడా బాగా ఎక్కువగా వింటున్నామండి. ఎట్లా అంటారు ఇది ఎలా?
9: ఇప్పుడు మనం ఇంట్లో ఉండే గృహిణులు తీసుకున్నారనుకోండి, వాళ్ళ సెట్ ఆఫ్ సమస్యలు ఎలా ఉంటాయి? ఇప్పుడు గట్టిగా వాయిస్ కొంతమంది రేస్ చేశారనుకోండి, నువ్వు ఇంటికి డబ్బులు తీసుకురావట్లేదు కదా, ఇంట్లోనే ఉంటున్నావు కదా అనే ఒక నెగిటివ్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారనమాట. వాళ్ళు చేస్తున్నంత పని ఎవరికి కనిపించదు, వీళ్ళు చెయ్యట్లేదు కదా, నువ్వు చేతికి డబ్బులు తీసుకురావట్లేదు కదా అంటారు. అలా అని చెప్పి ఇటు వర్కింగ్ విమెన్ ఉద్యోగుల వైపు తీసుకున్నారనుకోండి, ఒక సిచ్యువేషన్ వస్తే ఇటు ఇంటిని అటు ఉద్యోగాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. పని ఒత్తిడి అనే చెప్పను, ఇప్పుడు ఇంట్లో ఒక పిల్లవాడికి బాగాలేదనుకోండి, తండ్రి అనుకోండి ఆఫీస్కి వెళ్ళిపోతారు, కొంచెం ఆలోచన ఉంటుంది, ప్రేమ ఉండదని కాదు, ఆఫీస్కి వెళ్ళిపోతారు. కానీ ఆఫీస్ టైంలో మొత్తం ఆఫీస్ గురించి ఆలోచిస్తారు, మా అయితే ఇంటికి వచ్చేటప్పుడు మందులు తీసుకురావడం, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం, అంతటితో పని అయిపోతుంది. ఆ పిల్లవాడు ఇంట్లో ఉండి నాకు నాన్న కావాలి నాన్న కావాలని కలవరించారు. అదే ఒక వర్కింగ్ విమెన్ పరిస్థితి ఆలోచించుకోండి, ఇప్పుడు తను వర్క్కి మానేయలేరు, ఉద్యోగానికి వెళ్ళాలి, ఇటు ఇంట్లో ఏమో పిల్లాడు అమ్మ అమ్మ అని కలవరిస్తూ ఉంటాడు. ఇటు వీడిని చేసుకోవాలంటే ఫిజికల్ ప్రెజెన్స్ అండ్ ఎమోషన్ అన్నది ఎక్కువ ఉమెన్ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు. ఆ ఎక్స్పెక్టేషన్ అయినప్పుడు ఆ బ్యాలెన్స్ చేసుకోవడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఇటు పిల్లవాడికి ఏం చెప్తాడు అలా అని ఉద్యోగంలోనూ చెప్పలేరు. సో అలాంటి దువిధకి ఎక్కువ లోనవుతూ ఉంటారు.
8: అట్లాగేనండి, విద్యార్థినులు కూడా అంటే వాళ్ళు చదువు విషయంలో అవ్వచ్చు, ఇంకా ఏమన్నా వాళ్ళ గోల్ విషయంలో అవ్వచ్చు, మరి వీళ్ళు కూడా రకరకాల ఒత్తిడికి లోనవుతున్నారు అని, ఆత్మహత్యలు తలంపులని ప్రయత్నాలు జరుగుతూ ఉండటం కూడా మనం గమనిస్తున్నామండి. వీళ్ళకి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది?
9: ఇప్పుడు యుక్త వయస్కులో ఉన్న అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం అంటే వాళ్ళ సెట్ ఆఫ్ సమస్యలు వేరేగా ఉంటాయి. వాళ్ళకేంటి, ఒక పక్కన హార్మోనల్ చేంజెస్, అప్పుడప్పుడే ప్యూబర్టీ అయిపోయి కరెక్ట్గా హార్మోనల్ చేంజెస్ అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకు బలమైన పోషకాహారాలు అవి తీసుకొని ఫుడ్ తీసుకున్నారనుకోండి, అటు మనకు హార్మోనల్లో కూడా ప్రాబ్లం వస్తూ ఉంటుంది, అది ఒక ఇష్యూ ఉంటుంది. సెకండ్ది కాంపిటీషన్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది, నువ్వు ఎప్పుడు ఫెయిల్ అయ్యావంటే నీకు ఇంట్లో కూర్చోబెట్టేస్తాం, నెక్స్ట్ పెళ్లి చేసేస్తాం ఇలాంటి మాటలు, నెక్స్ట్ నేను ఫుల్గా చేయలేకపోతే ఏమవుతుంది రేపు అన్న ఒక భయం ఒకటి ఆడపిల్లల్లో ఉంటూ ఉంటుంది. దానికి తోడు చుట్టూ ఉన్న ప్రలోభాలు ఎక్కువ ఉంటాయి, అఫైర్స్ కానివ్వండి, లవ్ విషయంలో కానివ్వండి, అలాంటి వాటిలో ఈజీగా మోసపోవడాలు కానీ, మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే మనం ఇప్పుడు ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈజీగా నమ్మేయడం, ఒక బాండ్ ఏర్పరచుకోవడం, కొంతమంది ఏమో నమ్మాం కదా అని చెప్పి అదే కంటిన్యూ చేస్తా ఉంటారు. ఎంత చెప్పినా గానీ వాళ్ళు చేస్తున్న తప్పు మీరు అని చెప్తున్నా గానీ అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు. సో అంత ప్రలోభానికి లోనైపోతూ ఉంటారు. ఇవి యుక్త వయస్కులో వచ్చే ఆడపిల్లల్లో వచ్చే సమస్యలు అనమాట. ఈ సమస్యలకి మెయిన్ గా పరిష్కారం తల్లిదండ్రి కూర్చుని మాట్లాడడం పిల్లలతో. పిల్లలకి తల్లిదండ్రి అంటే భయం ఉండొచ్చు, ఉన్నా కానీ నాకేదన్నా సమస్య వస్తే నా తల్లిదండ్రి ఎప్పటికీ నిలబడతారు నా వెనకాల అన్న ధైర్యం కావాలి. ఏ ఆడపిల్లల్లో అయితే ఈ ధైర్యం అన్నది లోపిస్తుందో వాళ్ళు మీరు చెప్పిన ఆత్మహత్య అలాంటి వాటి వైపు ఎక్కువ వెళ్తూ ఉంటారు. సో ఒక తల్లిదండ్రిగా అమ్మాయితో మీరు అలా అని కరెక్ట్ తప్పుదారిలో పడుతుంటే కూడా వెళ్ళిపోనిమ్మని చెప్పడం కాదు, ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఇది చెయ్యకూడదు. ఏది తప్పు చేసినా కానీ ఒకటే చెప్తాను, నువ్వు తప్పు చేసినా కానీ నువ్వు ధైర్యంగా వచ్చి మీ అమ్మా నాన్నకి ఇదమ్మా జరుగుతోంది పరిస్థితి, ఇది నాన్నగారు, ఇది సమస్యలో ఉన్నాను అని చెప్పే ధైర్యం ఇయ్యాలి అమ్మాయికి.
8: అది ఇప్పుడు మొత్తం మీద గృహిణులు, ఉద్యోగినులు, యుక్త వయస్సులో ఉండేటువంటి యువతులు రకరకాల సమస్యలు అనేటువంటి మనం చెప్పుకున్నాం కదా, ఇవి అలాగే నిర్లక్ష్యం చేసుకుంటూ పోతే సర్దుకుంటుందిలే అనేటువంటి భావంతో ముందుకెళ్తే ఇవి తీవ్రతరం అయ్యి మానసిక జబ్బులకు దారితీసేటువంటి అవకాశం ఉంటుందా?
9: ఇలాంటివి సమస్యల్ని సరిగ్గా అడ్రస్ చేసుకుని సరిగ్గా చేయకపోతే ఇవి డిప్రెషన్ లోకి వెళ్తాయి. దాని తర్వాత సొమటైజేషన్ అంటారు. సొమటైజేషన్ అంటే వాళ్ళు బాధని కూడా వ్యక్తం చేయలేరు. అవి కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, ఈ నొప్పుల కింద బయటకు వస్తూ ఉంటాయి అనమాట. వివిధ నొప్పుల కింద వస్తాయి. మీరు ఎన్ని డాక్టర్ల దగ్గర తిరగండి, వేరే డాక్టర్ దగ్గర, తలనొప్పికి వెళ్తే స్కాన్లు అంటారు, పరీక్షలు చేయించిన వాటిలోనూ ఏముండదు, పొట్ట అంటారు, అల్ట్రాసౌండ్

0: చేయించండి, ఎండోస్కోపీ చేయించండి, ఏముండవు, అంతో చిక్కని సమస్యలకి వెళ్తాయి. వీటన్నిటికీ మూలం మళ్ళీ మానసికమే అనమాట. సో ఆ సమస్యను ముందుగా గుర్తించకపోవడం లేదా వాళ్ళకి వ్యక్తీకరించే స్వతంత్రత లేకపోవడం వల్ల మనకి ఇలాంటి సమస్యల కింద దారితీస్తుంది. ఇంకా దీనిలో ఇంకో ఏదంటే పొజిషన్ స్టేట్స్ కూడా వెళ్ళొచ్చు. పొజిషన్ స్టేట్స్ అంటే ఇప్పుడు అమ్మవారు మీదకు వచ్చింది, పూనింది అమ్మవారు, దయ్యం పట్టారు, అమ్మవారు పూనారు, ఇలాంటి సమస్యలకు దారితీస్తూ ఉంటాయి. సో ఇది ముందే గుర్తించి వాళ్ళకి ముందే వాళ్ళ ప్రాబ్లం ఏంటో క్లియర్ గా చెప్పి ఎటువంటి పరిస్థితి ఎదురైనా నేను ఉన్నానమ్మా నీకు అన్న ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ ధైర్యం వచ్చినప్పుడు ఇంత స్టెప్స్ కి వెళ్లరు అనమాట, ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కి వెళ్లరు. అంటే మన వెనకాల మనకు ఒకళ్ళు ఉన్నారు అన్న ధైర్యం అన్నది మనకి చాలా బూస్ట్ ఇస్తుంది.
1: తర్వాత అండి, ఈ మధ్య కాలంలో వివాహానికి ముందు కౌన్సిలింగ్ అనే విధానం బాగా వింటున్నామండి. అంటే ఎక్కడో యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్ ఇలాంటి వాటిల్లోనే వినేవాళ్ళం. ఇప్పుడు భారతదేశంలో కూడా కొంచెం బాగానే ఇది అమల్లో వస్తున్నట్లు ఉంటున్నట్టు గమనిస్తున్నాం. దీనివల్ల ఉపయోగం ఉంటుంది అంటారా అండి?
0: ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సార్, వివాహానికి ముందే అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి. అంటే ముందు సమాజం ఎలా ఉండేది, ఆడపిల్లలకి వాళ్ళకి ప్రపంచం తెలియక ముందే పెళ్ళైపోయేది నిజానికి మాట్లాడుకుంటే. అంటే 16, 17, 18 అంటే వాళ్ళు ఇంకా ప్రపంచం చూడలేదు. చదువుకున్న వాళ్ళైనా ఇంటర్ చదువుతున్నారు, పెళ్లి చేసేద్దాం. కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది, లేదు, అమ్మాయికి ఒక చదువు ఉంటుంది, అమ్మాయి ప్రపంచం చూస్తోంది. ఇంకా చెప్పాలంటే తను అర్జించుతున్న తర్వాతే తనకంటూ తనకు ఒక కాళ్ళ మీద నిలబడి డబ్బులు సంపాదించిన స్థితి తర్వాతే పెళ్లిళ్ళకి వెళ్తున్నారు.
1: పూర్తి మానసిక పరిపక్వత వచ్చిన
0: తర్వాత వెళ్తున్నారు. సో అలా ఒక మొత్తం ప్రపంచం చూసిన అమ్మాయి, అబ్బాయి కూడా ముందైతే 20, 24 అనుకోండి, ఇప్పుడు 30 అవుతున్నాయి. సో తనకంటూ తనకు ఒక ఐడెంటిటీ, ఒక ఇది ఏర్పడిపోతుంది. సో ఇంత ఖచ్చితమైన మనోభావాలున్న ఇద్దరు కలిసేటప్పుడు చాలా క్లాషెస్ వస్తాయి. ఎలా వంట చేసుకుంటారు, ఎలా ఉంటారు, ఎలా చేస్తారు, అలాంటి వాటి అన్నిటిది ఒక అవగాహన లేకుండా వాళ్ళకి పెళ్లి అంటూ చేశామంటే ఇబ్బందుల్లో వస్తాయి. సర్దుకుపోయే మనస్తత్వాలు ఉన్న వాళ్ళు సర్దుకుపోతారు, కాదని చెప్పట్లేదు. కానీ ఎప్పుడైతే ఒక స్థిర మనోభావం ఏర్పడిందో అది ఇంకో మనోభావంతో క్లాష్ అవ్వకుండా ఉండాలంటే ఆ అండర్స్టాండింగ్ ముందు నుంచే ఉండాలి. అందుకోసం ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నవన్నీ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి, నాకు ఇలా ఉండాలి, అబ్బాయి నన్ను అడ్డుకోకూడదు, ఇలాంటివన్నీ చాలా టిక్ మార్కులు ఉంటాయి అన్నమాట. నాకు ఇలా ఉంటేనే ఉండేది అని పాతకాలంలో ఇలా టిక్ మార్కులు లేవు. లేదు, అమ్మా నాన్న చెప్పారు చేసుకోవాలి, అబ్బాయి తెలిసిన వాడు, తెలిసిన ఇంటి వాడు, మీ చుట్టాల్లో అబ్బాయి చేసుకోవాలి, అంతే. తనకి అప్పటికి ఇంకా పూర్తిగా తెలియదు కదా ఎలా ఉండాలి. తన ఖచ్చితమైన ఇష్టాలు, తన ఖచ్చితమైన మానసిక పర్సనాలిటీ అనేది ఫుల్ గా డెవలప్ అయి ఉండదు. ఇప్పుడు అంత డెవలప్ అయిన అమ్మాయి తన కాళ్లపైన తను నిలబడి అమ్మాయి, పాతకాలంలో అనుకోండి అమ్మా నాన్న కూడా అడ్జస్ట్ అయిపోమ్మా, అబ్బాయి కొడుతున్నాడా పర్లేదులే అమ్మా, ఇలా సర్ది చెప్పేసేవాళ్ళు. ఆ అమ్మాయికి కూడా అమ్మాయి కాళ్ళ మీద నిలబడే ఆప్షన్ ఉండేది కాదు. కానీ ఈ కాలంలో నా కాళ్ళపై నేను నిలబడుతున్నప్పుడు నేను ఎందుకు ఇంకో వాళ్లతో అడ్జస్ట్ అవ్వాలి, ఇలాంటి ఈ బలమైన ఇవి ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. అవి మనకి ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తున్నాయి. ఆ విషయాన్ని అబ్బాయిలు కూడా అర్థం చేసుకోవాలి ఈక్వల్ గా. ఇప్పుడు అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ ఇవి. సో తనేం ఎక్స్పెక్ట్ చేస్తుంది, నేను సగం చేస్తానో నువ్వు సగం చెయ్యి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. పాతకాలంలో అలా కాదు, మొత్తం అమ్మ వాళ్ళు చేసుకుంటే వీళ్ళు రెస్ట్ గా ఉండేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు మారుతున్న తరంలో అమ్మాయిలకి ఎలా అడ్జస్ట్ అవ్వాలి, వీళ్ళు నేర్చుకోవాలి, అలా అని పూర్తిగా వాళ్ళ మీదే కాదు మన మీద కూడా అంతే బాధ్యత ఉంది అని అమ్మాయిలు అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకునే ప్రాసెస్ కి మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేస్తాం.
1: మొత్తం మీద ఉపయోగం అయితే
0: ఉంటుంది.
1: తర్వాత డాక్టర్ శ్రీరమ్య గారు, ఇప్పుడు వివాహం అయిన వెంటనే పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడం అనేది అవసరమా? అంటే పాత రోజుల్లో ఎలా ఉండేదంటే అబ్బా వెంటనే కాన్ పొందిందండి అని ఇలా అదొక ఆనందకరంగా అనుకునేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా గ్యాప్ ఇద్దాంలే, ఒక సంవత్సరం చక్కగా జీవితాన్ని మనం ఆనందంగా ఆరోగ్యంగా గడుపుదాం అనేటువంటి భావాలు ఎక్కువగా గమనిస్తున్నాం. కానీ పెద్దలు లేట్ చేయకండి, ముందు అసలు ఒక కాన్పు అయినా కావాలంటే గ్యాప్ ఉంచుదురు కానీ ముందు వెంటనే కాన్పు అందక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, తర్వాత మళ్ళీ కలగాలన్నా కలగరు, ఇలా కూడా తల్లిదండ్రులు అత్తమామలు అంటూ ఉండటం మనం గమనిస్తున్నామండి. ఏది మంచిది అంటారు నిజానికి?
0: ఇప్పుడు ఫర్టిలిటీ అన్నది అమ్మాయి ఏజ్ బేస్ చేసుకుని ఉంటుంది సార్. సో అమ్మాయికి ఏ ఏజ్ లో పెళ్ళైంది, వాళ్ళు ఎకనామిక్ గా ఆర్థికంగా ఏ స్థితిలో ఉన్నారు, ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని చెప్పాం కదా, ఆ టైంలో వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళు ఒక స్థిరత్వం ఎలా కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది మాకు సొంత ఇల్లు లేకుండా మేము చేసుకోం, పిల్లలు వద్దు మాకప్పుడే, మా సొంత ఇంట్లో కావాలి, అలాంటి వాళ్ళకి ఏమైనా గోల్స్ ఉన్నాయా, పిల్లలు పుట్టడంతో సరిపోదు కదా, వాళ్ళ ఆలనా పాలనా చూడడానికి కూడా నెక్స్ట్ స్టేజ్ ఉండాలి కదా. వీళ్ళు ఫోర్స్ చేసి పిల్లల్ని ఇది చేసేసారు అనుకోండి, వీళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చింది, పిల్లాడు పుట్టాడు, మరి పిల్లాడిని ఎవరు చూస్తారు? మళ్ళీ ఆ అమ్మాయి వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయిపోవాలి కదా. ఇప్పుడు 2-3 నెలలకు మించి ఎవరు మెటర్నిటీ లీవ్ కూడా ఇవ్వరు. సో 3 నెలల తర్వాత పిల్లాడిని ఎవరు చూస్తారు? ఇవన్నీ మనకి పాతకాలంలో జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు, అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు ఇదో పెద్ద సమస్య కిందే అనిపించేది కాదు. ఏముంది, కన్న తర్వాత చూస్తారు, అత్త మావ చూస్తారు, లేదా నాన్నమ్మ తాతలు ఉన్నారు చూడడానికి వీళ్ళందరూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్న కొత్త జనరేషన్ సమస్యలు ఇవన్నీ. ఏం చెయ్యాలి? ప్లే స్కూల్లో పెట్టాలా, క్రెచ్ లో పెట్టాలా? పోనీ 3 నెలల పసివాడిని క్రెచ్ లో పెడదాము అంటే మళ్ళీ ఇదే, ఎవరైతే పిల్లలు కావాలి కావాలి అన్నవాళ్ళు వాళ్ళే అదేంటి పిల్లాడిని వదిలేసి వెళ్ళిపోతున్నావా, అప్పుడే ఉద్యోగం అంత ఇంపార్టెంటా అంటారు. అదే ఆదాయం సరిపోకపోతే వీళ్ళు అనుకుంటున్న లైఫ్ స్టైల్ కి మెయింటైన్ అవ్వరు. నెక్స్ట్ స్కూల్లో వేయాలంటే దానికి ఆర్థికంగా కావాల్సి ఉంటుంది. సో ఇటు ఆర్థికాన్ని ఇటు పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుని ఆ అమ్మాయి అబ్బాయి ఏమనుకుంటున్నారు, వాళ్ళ ప్రణాళిక ఏంటి. అందుకని అక్కడ కూడా మనకి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళిద్దరూ నిలబడి మాటపై నిలబడి, లేదు అబ్బాయే మనం తొందరగా, ఇప్పుడు ఏజ్ అయిపోతుంది 30+ 35+ దాకా పోస్ట్ పోన్ చేయడం ఎందుకు, ఇప్పుడే ప్లాన్ చేసుకుందాం, నువ్వు ఒక బ్రేక్ తీసుకో నేను చూసుకుంటాను అనే టైప్ సపోర్టివ్ వాళ్ళు ఉన్నారనుకోండి, అది ఒక పెద్ద సమస్య కిందే అనిపించదు. ఆ సపోర్ట్ లేనప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయి అన్నమాట. ఎంజాయ్ చేయడం, 1 ఇయర్ లేట్ చేయడం అంటారా, కొన్ని సందర్భాల్లో చెప్పాను కదా అర్థం ఉండి దాని వెనకాల వాళ్ళు తీసుకుంటున్న బ్రేక్ కి అర్థం ఉండి, నేను ఇప్పుడు ఈ కోర్స్ చేస్తున్నాను, ఈ కోర్స్ అయిపోయాక ప్లాన్ చేసుకుందాం, అది అర్థపూరితమైన ఇది. అలా కాకుండా పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తే 35 ఆడవాళ్లకు వచ్చినప్పుడు పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.
1: కాకపోతే ఏంటంటే వయసు ఉంది, 1 సంవత్సరం వరకు కనకుండా వాళ్ళు కొంచెం ఆగగలిగితే బాండ్ బాగా పెరుగుతుంది అనే అభిప్రాయం చెబుతుంటారు. ఇది మీ మానసిక వైద్య శాస్త్రంలో స్టడీస్ ఏం చెబుతున్నాయని అడిగాను.
0: అలాంటి గ్యాప్ అనేం లేదు సార్, వాళ్ళిద్దరికి ముందు నుంచి ఉన్న అండర్స్టాండింగ్ మీద కంపల్సరీ 1 ఇయర్ గ్యాప్ పెట్టుకోండి అనేం లేదు. వాళ్ళకు బాగుంది కంపాటబిలిటీ, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ ఉంది, వెనకాల ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అంటూ గో అహెడ్ అయిపోయింది. అమ్మాయి రెడీగా ఉంది టు బేర్ ద, నేను ఒక బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉన్నాను తల్లిగా. ఆ అమ్మాయి మనస్థితి ఎలా ఉంది, తనకి తల్లిగా ఒక బాధ్యత తీసుకోవడానికి ఇదిగా ఉందా లేదా అన్నదే మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ అక్కడ.
1: డాక్టర్ శ్రీరమ్య గారు, మహిళల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా సమస్యలు అనేటువంటివి, సాధక బాధకాలు ప్రతి ఒక్కళ్ళకి ఏదో రూపంలో ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటుంది అనుకోండి, అయితే ఆహ్లాదకరంగా ఆనందమయంగా ఉండటానికి ఏం చేసుకుంటే మంచిది, మీరేం సలహా ఇస్తారు?
0: ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అంటే కంపల్సరీ ఉండాలండి. ఆ హెల్దీ లైఫ్ స్టైల్ తో పాటు వాళ్ళంటే వాళ్ళు ఏంటి అన్నది గుర్తించాలి. ఇప్పుడు మనం ఇంట్లో అమ్మ మీకు ఇష్టమైన వంట అంతా చేస్తుంది, మీ నాన్నగారికి ఇష్టమైన వంట ఏంటో చేస్తుంది, తనకి ఇష్టమైన వంట తనకు ఎప్పుడన్నా చేసుకుంటారా? ఇది నాకు ఇష్టమైంది వాళ్ళు నేను ఇది చేసుకుంటాను అని చెప్పి మహిళలు చాలా తక్కువ ఉంటారు. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ నేను ఫస్ట్ అడుగుతాను, మీ ఇష్టాలు ఏంటో మీరు గుర్తించండి. మీరు అందరికీ చేస్తున్నారు కాదనట్లు, కానీ దానిలో మిమ్మల్ని మీరు మర్చిపోకుండా మీకంటూ మీకు ఇష్టమైంది ఏంటి, ఆ ఇష్టాన్ని గుర్తించి కొంచెం టైం ఆ ఇష్టానికి కేటాయించండి. మీకు ఒక హాబీ అన్నది ఏర్పరచుకోండి. ఓన్లీ ఇల్లు లేకపోతే వర్క్ ఇవి రెండే కాకుండా మీకు ఆహ్లాదకరంగా ఏదనిపిస్తుంది, అది పాటలు వినడం అవ్వచ్చు, దేవుడి పూజ చేసుకోవడం అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, గేమ్ ఆడడం అవ్వచ్చు, ఏదో ఒకటి. ఇప్పుడు మనకి సీరియల్ అంత ఫేమస్ అవుతున్నాయంటే ఎందుకు అవుతున్నాయి? కొంచెం సేపు వాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళ ప్రపంచాన్ని మర్చిపోయి దాని లోపల ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళ బాధల్ని చూస్తున్నారు అనమాట. అంటే కొంతసేపు మనల్ని మనం మర్చిపోతున్నాం, దానికి కారణం అదే అనమాట. యు ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ అక్కడ ఏం జరుగుతోంది, వాళ్ళ సమస్యలు మన సమస్యలు కొన్నిసార్లు చిన్నగా కనిపిస్తాయి. సో ఏదో కొంచెం హ్యాపీగా ఉండే మూమెంట్స్, లేదా ఒక పాట వినడం, డాన్స్ లేకపోతే మ్యూజిక్ పాడుకోవడం, లేదా ఒక కొత్త ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం, ఏమీ లేదంటే ప్రశాంతంగా ఎవరితోటన్నా ఒక పావు గంట మాట్లాడడం. ముందైతే అరుగులు ఉండేవి, అందరు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ ఫోన్లతో మాట్లాడుకుంటున్నారు. అలా కొంతసేపు ఫ్రీగా మీ మనసులోని బాధను ఎవరితోటన్నా షేర్ చేసుకోవడం, బలమైన ఆహారం తినడం, కాయగూరలు ఎక్కువ ఉండేట్టు చూసుకోండి ఆ ఆహారంలో, యోగా మెడిటేషన్ ఇలాంటివన్నీ కూడా మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట వీటిలో.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ శ్రీరమ్య గారు. ముఖ్యంగా ఈ విమెన్ మెంటల్ హెల్త్ గురించి, మహిళల్లో ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని మనం ఏ రకంగా సమస్యని అధిగమించవచ్చో కూలంకషంగా వివరించారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు మహిళల్లో మానసిక సమస్యలు పరిష్కారాలు ఈ అంశంపై డాక్టర్ ఇవటూరి శ్రీరమ్య గారితో పరిచయం విన్నారు. అనంతరం ముఖానికి వాడే ఫేస్ వాష్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దీనిపై విశేషాలు వింటారు.
3: ముఖానికి వాడే ఫేస్ వాష్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు. ప్రస్తుత కాలంలో అమ్మాయిలు అనేక సౌందర్య సాధనాలు వాడుతూ ఉంటారు. సౌందర్యం కోసం అనేక కసరత్తులు కూడా చేయడానికి వెనుకాడటం లేదు. వాళ్లు వాడే సౌందర్య సాధనాలలో ఫేస్ వాష్ కూడా ఒకటి. కానీ చాలామంది ఏదో ఒక కంపెనీ ఫేస్ వాష్ కొనేసి వాడేస్తున్నారే తప్ప వారి అవసరాన్ని, సమస్యను, చర్మతత్వాన్ని బట్టి ఎంచుకోవట్లేదు. అసలు ఫేస్ వాష్లలో ఏ ఏ మూలకాలు ఉన్నాయో చూసి కూడా కొనడం లేదు. ఫేస్ వాష్లలో ఉండే కొన్ని మూలకాలు, అవి మన చర్మానికి చేసే మేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నిమ్మ నూనె. ఎండలో తిరగడం వల్ల చర్మం కమిలిపోయి నల్లటి మచ్చలు కనబడుతూ ఉంటాయి. ఇలాంటి వారు నిమ్మ నూనె ఉన్న ఫేస్ వాష్తో ముఖం కడుక్కుంటే తాజాగా ఉంటుంది. ముడతలు, మొటిమలు లాంటి సమస్యల్ని కూడా ఇది తగ్గిస్తుంది. చర్మం పిహెచ్ స్థాయిల్ని నిలకడగా ఉంచుతుంది. అంతేకాకుండా చర్మం తొందరగా పొడిబారకుండా, జిడ్డుగా మారకుండా కూడా కాపాడుతుంది. మరో మూలకం టీ ట్రీ నూనె. ఈ మధ్య సౌందర్య ఉత్పత్తుల్లో దీని ఎక్కువగా వాడుతున్నారు. మొటిమలు ఉన్నవారికి టీ ట్రీ నూనెతో ఉన్న ఫేస్ వాష్ సరైన ఎంపిక. బయట వాతావరణంలో కాలుష్యం అనేది ఎక్కువైపోతుంది. అలాంటి కాలుష్య వాతావరణంలో పనిచేసే వారు దీనికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళిని, మలినాలను తొందరగా తొలగిస్తుంది. పసుపు. చర్మ సౌందర్యానికి పసుపు ప్రాధాన్యం ఎక్కువ. చర్మ ఛాయను మెరుగుపరచడంలో, మచ్చలు తగ్గించడంలో, మొటిమలను నివారించడంలో దీని పాత్ర అమోఘం. చాలామంది ఈ పసుపును ముఖం మీద పూతలా కూడా వేసుకుంటారు. పసుపు యాంటీబయోటిక్గా పనిచేస్తుంది కాబట్టి ఫేస్ వాష్లలో ఇది ఉంటుంది. ఫేస్ వాష్లు కొనేటప్పుడు పసుపు ఉండేలా చూసుకుని కొంటే మంచి ఫలితాలు పొందవచ్చు. కలబంద. ఇది చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కూడా దీని పాత్ర కీలకం. సున్నిత చర్మతత్వంతో ఉన్న వారికి దద్దుర్లనేవి తరచుగా వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఫేస్ వాష్లలో కలబంద ఉండేలా చూసుకుంటే మంచిది. ఇక చివరిగా పళ్ళు. నారింజ, స్ట్రాబెర్రీ ఇలా పండ్ల సుగుణాలున్న ఫేస్ వాష్లు చాలా మార్కెట్లోకి వస్తున్నాయి. వీటితో ఉన్న ఫేస్ వాష్లు వాడితే చర్మం తాజాగా ఉండటమే కాకుండా మంచి సువాసన కూడా కలిగి ఉంటుంది. పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు, పనిలో అలసట కలిగినప్పుడు ఇలాంటి ఫేస్ వాష్తో ముఖం కడుక్కుంటే తాజాగా అనిపిస్తుంది. కాబట్టి ఫేస్ వాష్ అనేది ఏదో ఒకటి కొనేయడం చేయకుండా మన చర్మానికి తగ్గట్టుగా మూలకాలు చూసి కొనుక్కుంటే చర్మ సౌందర్యానికి మంచిది, మంచి ఫలితం కూడా పొందవచ్చు. కొంతమంది ఫేస్ వాష్లు వాడటానికి ఇష్టపడరు. వారికి సౌందర్యపరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి వారికి చక్కటి పరిష్కారం ఏంటంటే అందరి ఇళ్లల్లో తప్పకుండా ఉండేటటువంటి కొబ్బరి నూనె. కొబ్బరి నూనె కొవ్వుతో పాటు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది. ముఖంపై మొటిమలు వచ్చినప్పుడు నూనె ఆధారిత ఉత్పత్తులు రాయకూడదు అంటారు. కానీ కొబ్బరి నూనె కొవ్వు, యాంటీబ్యాక్టీరియల్ గుణాలతో నిండి ఉంటుంది కనుక ఈ నూనెను ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం పరిశుభ్రంగా, తేమగా, తాజాగా ఉంటుంది.
2: మీరింతవరకు ముఖానికి వాడే ఫేస్ వాష్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి విశేషాలు విన్నారు.

వనితావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వనాటూ పాయింట్ మెగాహెచ్ పై మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది సేపట్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

వింటున్న పాటను గోల్ దేవరాజ్ బృందం పాడారు బాబు బంగారం చిత్రానికి. భాస్కర భట్ల రవికుమార్ రచనకు జిబ్రన్ సంగీతం.

దీపు సోనీ పాడిన పాటను వింటున్నారు. బాహుబలి 2 చిత్రానికి చైతన్య ప్రసాద్ రచనకు ఎంఎం కీరవాణి సంగీతం.

హిమత్ సత్యమని పాడిన పాటను వింటున్నారు. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు చిత్రానికి, కరుణాకర్ గీతానికి, జేబీ సంగీతం.

వింటున్న పాటను యాజిన్ నిజర్, రీటా పాడారు. భరత్ అనే నేను చిత్రానికి రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

திங்கர் சிக்காங்க சிக்கு திங்கர் சிக்காங்க சிக்கு திங்கர் சிக்காங்க சிக்கு திங்கர் சிக்காங்க. కార్యక్రమంలో చివరిగా వింటున్న పాటను హిమత్ పాడారు బ్రాండ్ బాబు చిత్రానికి, పూర్ణాచారి రచనకు జేబీ సంగీతం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 3 గంటలు. ప్రకటించిన కార్యక్రమం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉమంగ్ వింటారు.

ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు యువలయ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు.

వింటున్న పాటను టిప్పు సుచిత్ర పాడారు బహుమతి చిత్రానికి. కృష్ణసాయి గీతం ఇది, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

మీరు విన్న పాటతో యువలయ కార్యక్రమం సమాప్తం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు ఏషియా గేమ్స్ 2026 అప్డేట్స్ వింటారు.
1: హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆన్ గోయింగ్ ఏషియన్ గేమ్స్ కవరేజ్. ఐఎమ్ ప్రేరణా శర్మ అండ్ అలాంగ్ సైడ్ మీ ఇస్ మొదత, బ్రింగింగ్ యూ ద లేటెస్ట్ అప్డేట్స్ లైవ్ ఫ్రమ్ ద గేమ్స్. వీ స్టార్ట్ రైట్ అవే ఫ్రమ్ ద వాలీబాల్ న్యూస్ ఫ్రమ్ ద కోర్ట్ అట్ పార్క్ ఎరీనా కొమాకి, వేర్ టీమ్ ఇండియా హ్యాస్ జస్ట్ పుల్డ్ ఆఫ్ అన్ ఎక్స్ట్రా ఆర్డినరీ కమ్ బ్యాక్ టు సెక్యూర్ అ హార్డ్ ఫాట్ 3-2 విక్టరీ ఓవర్ ఖతర్ ఆఫ్టర్ డ్రాపింగ్ ద ఓపెనింగ్ 2 సెట్స్. ఇండియా కేమ్ ఇన్ టు దిస్ ఫైనల్ గ్రూప్ ఫిక్చర్ ఇన్ ఎలక్ట్రిక్ ఫార్మ్, హావింగ్ ఆల్రెడీ స్వెప్ట్ బోత్ వియత్నాం 3-0 and Hong Kong China 3-0 in straight sets to establish themselves at the top of Pool C. However, Qatar proved to be their toughest challenge yet. Qatar took a tight opening set 28-26 in extra points after India squandered 2 set points. In the second set, India established a comfortable 4-point lead midway through, but Qatar mounted a late surge to claim it 27-25 and take a 2-0 match lead. Facing a straight sets defeat, India showed tremendous grit down the stretch, holding their nerve to take their third set 25-23 and keep their hopes alive. They carried that momentum into the fourth set, dominating the rallies to win 25-20 and level the match at 2-2. It all came down to an extraordinary extended tiebreaker decider where India held their composure through a dramatic back and forth sequence to claim the fifth set 24-22 and seal an iconic win. With this stunning reverse sweep, India finishes undefeated at the top of Pool C to advance in absolute style into the quarterfinals.
2: और टेनिस में भी आज भारत ने अपने सभी मैच जीते हैं. यूकी भामरी और दक्षिणेश्वर सुरेश की जोड़ी ने कजाकिस्तान के बेबर जुकायेव और डेनिस येवसेयेव की जोड़ी को 6-1, 7-5 से हराकर

మీరు ఇంతవరకు పరీక్ష కేసు లిఖే హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ విఎస్ వరప్రసాద్, విద్యార్థిని రుక్సానా బేగం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు లైవ్ విన్యాసం కార్యక్రమంలో శ్రీ ఎం లక్ష్మీనారాయణ రాజు గారి మృదంగ లయ విన్యాసం వింటారు. ఖండచాపు తాళం.

మీరు ఇంతవరకు శ్రీ ఎం లక్ష్మీనారాయణ రాజు మృదంగ లై విన్యాసం విన్నారు. ఖండచాపుతాళం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

మీరు వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు. ఆపద్బాంధవుడు చిత్రానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం.

వింటున్న పాటను హరిహరన్ రీటా పాడారు అదుర్స్ చిత్రానికి. రామజోగయ్య శాస్త్రి రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ వింటారు.

ఆర్యా చిత్రానికి సాగర్ పాడిన పాటను వింటున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు ఆత్మబంధువు చిత్రానికి. ఆత్రేయ గీతం ఇది, ఇళయరాజా సంగీతం.

కార్యక్రమంలో చివరిగా వింటున్న పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, శ్రీలేఖ పాడారు. ఆయనకిద్దరు, చిత్రానికి భువనచంద్ర గీతం. ఇది కోటి సంగీతం.

మీరు విన్న పాటతో చిత్రగీతాలు కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ నుండి రిలే.

0: ఒక బావి ప్రపంచాన్ని మార్చింది. బయటకు వచ్చింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాల్లో 11,85 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతాన్ పేరిట విజయవాడలో 2 అక్టోబర్ మారథాన్ నిర్వహిస్తున్నామని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. ఇక వార్తల వివరాలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే అంశంపై దృష్టి సారించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. అందులో భాగంగానే గోకులం షెడ్లు, మ్యాజిక్ ట్రైన్లు, రహదారులను నిర్మిస్తున్నామని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కాకొల్లువారిపాలెంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. 11,85 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది పనుల ప్రారంభానికి సూచికగా పల్లె పండుగ 3.0 శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ పల్లె పండుగ 3.0లో 15,500 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రహదారులు నిర్మిస్తామని చెప్పారు. ఈ రహదారుల ఏర్పాటుతో రాకపోకలు సాఫీగా సాగుతాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ
2: పల్లె పండుగ 3లో 15,500 కిలోమీటర్ల బీటీ సీసీ రోడ్లు వేస్తున్నాం. 2,700 కోట్ల రూపాయలతో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేస్తున్నాం. ప్రతి ఇంటి ముందర సీసీ రోడ్డు కనపడొస్తుంది. వీటితో రాకపోకలు సాఫీగా జరుగుతాయి. పిల్లలు స్కూలుకు పోవాలన్నా, మీరు పండించిన పంటలు మార్కెట్కు పోవాలన్నా, మీరు వ్యవసాయ పనులకి పొలానికి పోవాలన్నా సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం వస్తుంది.
1: అదేవిధంగా సభావేదిక నుంచి పెద్దిరెడ్డిపల్లె రిజర్వాయర్ కాలువ పనులకు 52 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సోమశిల హైలెవెల్ కెనాల్ ఫేజ్ 1 నిర్మాణానికి అవసరమైన 85 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు. కనిగిరి మండలంలోని 189 ఫ్లోరైడ్ గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పిస్తామని, అందుకోసం 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. రహదారులు, తాగునీరు, వ్యవసాయం, ఉపాధి, పరిశుభ్రత, మౌలిక వసతులతో పాటు పర్యాటక రంగానికి ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం చుట్టామని ఆయన స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ద్వారా 11,85 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత 2 పల్లె పండుగ కార్యక్రమాల ద్వారా 9,000 కోట్ల రూపాయల అభివృద్ది పనులు జరిగాయని, ఈ 3వ విడతలో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 9,500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామీణ అభివృద్ది సాధ్యమవుతుందని, అభివృద్ది పనుల నాణ్యతపై ప్రజల పర్యవేక్షణ అవసరమని చెప్పారు. ఈ 2.5 ఏళ్లలో పల్లె పండుగ, జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార వంటి అనేక సంస్కరణలు చేపట్టి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేశామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ
3: ఈ 2 ఏళ్లలో పల్లె పండుగ, జల్జీవన్ మిషన్, అమర్జీవి జలధార, 15వ ఆర్థిక సంఘం, 10,000కు పైగా పదోన్నతులు, డిడిఓ కార్యాలయాలు, ఎన్నో సంస్కరణలతో ఒకవైపు గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తూనే మరోవైపు పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేశారు. ఒకప్పుడు పంచాయతీలు శుభ్రం చేద్దామంటే బ్లీచింగ్ పౌడర్ కూడా కొనలేని పరిస్థితి నుంచి ఇప్పుడు తమ గ్రామానికి అవసరమైన పనులను తామే నిర్ణయించుకుని గ్రామాభివృద్ధికి తామే ప్రణాళికలు రూపొందించుకునే స్థాయికి పంచాయతీరాజ్ వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకొచ్చారు.

మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే స్వచ్ఛ దివస్ లో భాగంగా విజయవాడ అమరావతి ప్రాంతంలో స్వచ్ఛతాన్ మారథాన్ నిర్వహిస్తున్నట్టు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈరోజు స్వచ్ఛతాన్ వివరాలను వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పరిశుభ్రత పారిశుద్ధ్యంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా గత ఏడాది ప్రారంభించిన స్వచ్ఛతాన్ రన్ తొలి ఎడిషన్ విజయవంతమైందని చెప్పారు. పరిశుభ్రత పారిశుద్ధ్యం ఆరోగ్యం అనే ప్రధాన ఇతివృత్తాలతో ఈ ఏడాది రెండవ ఎడిషన్ను నిర్వహిస్తున్నామని, దీనిలో సుమారు 10,000 మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని తెలిపారు. 5K, 10K, 21K హాఫ్ మారథాన్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని, విజేతలకు మొత్తం 10 లక్షల రూపాయల నగదు బహుమతులు అందించనున్నట్టు చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన ఉదయం 5 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి స్వచ్ఛతాన్ మారథాన్ ప్రారంభమవుతుందని పట్టాభిరామ్ తెలియజేశారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ నేరాలు, మానసిక వేధింపులపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేయడం మంచిది కాదన్నారు. ఒకప్పుడు ఆకతాయిలు నేరుగా వెంబడించి వేధించేవారని, కానీ ప్రస్తుతం సాంకేతికత వినియోగం పెరగడంతో ఫోన్లోనూ సామాజిక మాధ్యమాల్లోనూ సైబర్ స్టాకింగ్ ఘటనలు ఎక్కువవుతున్నాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా వస్తు సేవల పన్ను, జీఎస్టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో పన్నుల వ్యవస్థలో సమూల మార్పు తీసుకువచ్చిన చారిత్రాత్మక సంస్కరణల్లో వస్తు సేవల పన్ను, జీఎస్టీ ఒకటి. దేశవ్యాప్తంగా వస్తు సేవలపై విధించే అనేక పరోక్ష పన్నులను ఒకే పన్ను విధానంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో జీఎస్టీని 2017 జూలై 1న అమల్లోకి తీసుకువచ్చారు. జీఎస్టీ అమలుకు ముందు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు వివిధ రకాల పరోక్ష పన్నులను విధించేవి. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, రాష్ట్రాల వ్యాట్, ఎంట్రీ ట్యాక్స్ వంటి పన్నులు వేర్వేరుగా ఉండేవి. దీనివల్ల వ్యాపారులు, వినియోగదారులకు పన్నుల వ్యవస్థ సంక్లిష్టంగా ఉండేది. జీఎస్టీ ద్వారా ఈ పన్నులన్నీ ఒకే వ్యవస్థలోకి వచ్చాయి. జీఎస్టీ రాకతో దేశవ్యాప్తంగా వస్తు సేవల రవాణా, వ్యాపార లావాదేవీలలో పన్ను విధానం మరింత ఏకరీతిగా మారింది. పన్నుపై పన్ను విధించే విధానాన్ని తగ్గించడం జీఎస్టీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ విధానం ద్వారా వ్యాపారులు ఇప్పటికే చెల్లించిన పన్నును తదుపరి దశలో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది.

0: जिसमें सबसे ज्यादा लेबर लगती है, उनको जीएसटी की कम दरों से बहुत बड़ा सहारा मिलने वाला है। टेक्सटाइल हो, हैंडीक्राफ्ट हो, लेदर हो, इसमें काम करने वाले साथी, इस बिजनेस से जुड़े साथियों को बड़ी मदद मिली है। इसके साथ साथ कपड़ों और जूतों की कीमतों में भी बहुत कमी आने वाली है। हमारे स्टार्टअप्स, एमएसएमई, छोटे व्यापारी, कारोबारियों के लिए साथ ही कुछ प्रक्रियाओं को भी सरल किया गया है, इससे उनकी सहूलियत और बढ़ेगी।
1: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒంగోలులో పర్యటించారు. ఇటీవల ప్రాణాలు కోల్పోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించినట్టు వైఎస్సార్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత తెలిపారు. తాగు, సాగునీరు, పశువుల సంరక్షణతో పాటు వైద్య సేవలపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించినట్టు చెప్పారు. జిల్లాలోని 40 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించే అంశాన్ని ముఖ్యమంత్రి ఇటీవల కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారని ఆమె తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణ ప్రాంతాల్లో 11,85 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టేందుకు పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై మార్ఫింగ్ వీడియోలు, అసభ్యకర పోస్టులు చేస్తే ఉపేక్షించేది లేదని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. ప్రాంతీయ వార్తలు ఇద్దరితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. సీమారోధ సమాధానేన భారత చీన సంబంధాః సుదృఢాః సంజాతాః ఇతి విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః. రక్షామంత్రిణా రాజనాథ్ సింహేన న్యరూపి యత్ హింద మహాసాగర క్షేత్రే భారతం ప్రాథమిక సురక్షా సహభాగీ అథ చ విశ్వసనీయతాయాః ప్రతీకత్వేన దృఢతయా ప్రతిష్ఠితం వర్తతే. దోహానగరె AIIB వార్షిక సమ్మేళనావధౌ భారత సౌదీ అరబ్ దేశాభ్యాం రక్షా సురక్షా వ్యాపార నివేశ ఊర్జా ప్రౌద్యోగికీ క్షేత్రేషు సహయోగస్య సమీక్షా విహితా. నిర్వాచనాయోగేన ఉత్తరప్రదేశ ఉత్తరాఖండయోః 11 రాజ్యసభాసనానాం ద్వివార్షిక నిర్వాచనాయ ప్రకాశితా అధిసూచనా. అపి చ ఏషియన్ క్రీడా ప్రతిస్పర్ధాసు నీరు ఢాండా ఇత్యనయా మహిళానాం వ్యక్తిగత ట్రాప్ స్పర్ధాయాం భారతాయ స్వాయత్తీకృతం ప్రథమం సువర్ణ పదకం. అథ వార్తాః విస్తరేణ. విదేశమంత్రిణా డాక్టర్ ఎస్ జయశంకరేణ న్యరూపి యత్ చీన దేశేన సహ భారతస్య సంబంధాః గత వర్షాపేక్షయా అద్యత్వే ఉత్తమాః వర్తంతే. న్యూయార్క్ నగరె ఏషియా సొసైటీ ఇతి సంస్థయా ఆయోజితే సమ్మేళనె భాషమాణః డాక్టర్ జయశంకరః అవోచత్ యత్ సీమారోధస్య సమాధానానంతరం ఏవ సంబంధానాం పునః పరిష్కారః ప్రారబ్ధః. సహ స్పష్టీకృతవాన్ యత్ భారతేన దీర్ఘకాలాదేవ చీనపక్షాయ ప్రతిపాద్యతే యత్ ద్విపక్షీయ సంబంధేషు శైథిల్యం కస్యాపి దేశస్య హితాయ న భవతి. సహైవ దీర్ఘకాలీనః సీమారోధః అపి కస్యాపి రాష్ట్రస్య హితం న సాధయతి. భారత అమెరికా సంబంధానాం అథ చ వ్యాపార సంధివార్తానాం ప్రసంగే విదేశమంత్రి న్యరూపయత్ యత్ ఉభౌ దేశౌ ఇదానీం ఏవం భూతాం స్థితిం ప్రాప్తవంతౌ యత్ వ్యాపార సంధౌ పరస్పరం సహమతిః జాతా. అనేనైవ సహ విదేశమంత్రిణా ప్రతిపాదితం యత్ రూస్ యుక్రెయిన్ సంఘర్షస్య అథ చ ఇరాన్ ఉపసాగర సంఘర్షస్య వైశ్విక దక్షిణస్య అర్థవ్యవస్థాసు వినాశకారి ప్రభావః జాతః. సహ ఊర్జా సురక్షా స్థితౌ చింతాం ప్రాకటయత్. డాక్టర్ జయశంకరః సచేతితవాన్ యత్ ఆగామిషు మాసేషు మహతః ఖాద్య సంకటస్య అథ ఉర్వరకాణాం తీవ్ర న్యూనతాయాః గభీరా సంభావనా విద్యతే. रक्षामन्त्रिणा राजनाथसिंहेन सबलं प्रतिपादितं यत् परि

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో బాలవిహార్ వింటారు.
1: ఈనాటి బాలవిహార్ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కొల్లూరు మండలం చిలుమూరు శ్రీ రామా రూరల్ గురుకుల పాఠశాల బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం వీరు వింటారు. ఇప్పుడు మన చిట్టి చెల్లాయి నిఖిలశ్రీ కూనలమ్మ పదం చెబుతుంది.
2: జప తపములు కన్నా చదువు సాములు కన్నా ఉపకారమే మిన్న ఓ కూనలమ్మ.
1: ఇప్పుడు మల్లె పువ్వ మల్లె పువ్వ అని చిట్టి కవిత వినిపించిపోతుంది మహిత.
2: మల్లె పువ్వ తెల్లగున్న వేళ

0: ఉన్నది. తర్వాత చెట్ల పెంచడంలోని ఆవశ్యకతను గురించి సంభాషించబోతున్నారు హిమవంశీ దివ్య.
1: తాతయ్య తాతయ్య, ఇంటి ముందు ఎర్రటి పూలు పూచే చెట్టును కొట్టేశారు. చెట్టు కమ్మలు ఎలా వాడిపోయాయో చూడు, చెట్టు చచ్చిపోయింది పాపం.
2: అవునమ్మా.

0: అట్లకి మనుషుల్లాగే ప్రాణం ఉంటుంది, అందుకే నరకగానే వాడిపోయి పడిపోతాయి. అదే నేను కూడా బాధపడుతున్నాను.
1: పాపం మరి చెట్లకి మనుషుల్లాగే ఆకలేస్తుందా?
0: వేస్తుందమ్మా, ఆకలి వేస్తుంది, దాహము వేస్తుంది. అందుకే వాటికి ఎరువులు, మట్టి, నీళ్లు వేస్తూ ఉంటారు.
1: అవును, నా గులాబీ చెట్టుకు రోజు నీళ్లు పోసి కొంచెం కొంచెం అవే ట్యానిక్కు లాంటివి తొట్టిలో వేస్తూ ఉంటా కదూ, అలాగేనా?
0: అవును, నువ్వు అన్నం, పప్పు, కూరలు, పళ్ళు బాగా తిని ఎలా తింటే ఎలా పెరిగి పెద్దదానివి అవుతావో అలాగే అవి కూడా ఇవన్నీ తిని నీళ్లు తాగి ఏపుగా ఎదుగుతాయి.
1: రేపటి నుంచి మన ఇంటి ముందు ఈ ఎర్రటి పూలు, ఈ చెట్టు ఉండవు కదూ?
0: అవునమ్మా, చెట్లను నక్కకూడదు. చెట్లుంటే మనకి పూలు కాయలే కాదు, చల్లని గాలి వీస్తుంది. అది ఆరోగ్యానికి ఎంతో మంచిది, మన శరీరానికి ప్రాణవాయుని అందిస్తుంది.
1: అట్లా చేసే వాళ్ళని పనిష్ చేయాలి.
0: అవును తల్లి, కానీ ఏం చేస్తాం, బిల్డింగ్లు కట్టేటప్పుడు అడ్డొస్తున్నాయనో, రోడ్ల మీద వెళ్లే వాహనాలకి అడ్డొస్తున్నాయనో, ఏదో కారణం చెప్పి చెట్లను నరికిస్తూ ఉన్నారు. అలా నరకకూడదు అని ఇటు ప్రభుత్వం, అటు ప్రభుత్వం, ఇటు సంఘ సంస్కర్తలు చెబుతూనే ఉన్నా ప్రజలు వాళ్ళు చేసేది చేస్తూనే ఉన్నారు.
1: అట్లా చేసే వాళ్ళని పనిష్ చేయాలి. పోనీలే, మనం కొన్ని చెట్లు పెంచుదామా తాతయ్య?
0: అలాగే, మరి నువ్వు నీళ్లు పోస్తావా రోజు?
1: ఓ, మట్టి కూడా నేనే వేస్తాను, తొందరగా చెట్లను నాటుదాం తాతయ్య.
0: అలాగే చెట్టు తల్లి, ఈ రోజు చెట్లు నాటే పని మొదలు పెడదాం.
2: ఇప్పుడు మంచి చిచ్చిలాయ్ సుమేధ ఎట్టి ముద్దులాడే బాలుడు అనేది అన్నమాచారికి ఇతను గానం చేస్తుంది.

తర్వాత జ్యోతి, ఆదిత్య, సాయి, అనుష. తర్వాత మన చిట్టి చెల్లై చీమా చీమా వస్తావా అంట, చిన్ని పాట చెప్తుంది.

0: శ్రీకంఠాంబుజ మంగళాష్టకం వినిపిస్తాడు హిమవంశి.
1: శ్రీకంఠాంబుజ సంభవాది శాంతోచ్యుత శాశ్వత సంపుల్లమల ప్రీకనయన పుణ్య పురాణ పుమాన్ లోకేశో స్మృతి చోరకారో మత్స్యావతారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణ యాదస్వదా మంగళం.
0: శ్రీకృష్ణ శతకము నుండి యజ్ఞ తేజస్వి దండమయ్య.

0: నగదర కృష్ణ.
1: ఇప్పుడు పూజ కొన్ని మంచి మాటలు చెప్తుంది.
2: పెందల కడనే లేవాలి, ముందుగా ముఖమే కడగాలి, శుచిగా స్నానం చెయ్యాలి, వేళకి బడికి పోవాలి. గురువే ప్రత్యక్ష దైవం, గురువే విజ్ఞాన విశ్వం, గురువు నందుకే గౌరవించు, చదువుల సారం ఆస్వాదించు. తల్లిదండ్రుల దైవ స్వరూపులు, అగౌరవించిన వారు పాపులు. తండ్రి మాట జవదాటని రాముడు, జగమంతటికి అయ్యను దేవుడు.
1: ఇప్పుడు మంచి టీచర్ లై కళ్యాణి దేశ సేవ కంటే అని చెప్తుంది.
3: దేశ సేవ కంటే దేవత చనలేదు, స్వార్థ పదత కంటే చావు మేలు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా, లలిత సుగుణ జాల తెలుగు బాల.
4: మీరు ఇంతవరకు గుంటూరు జిల్లా శ్రీరామ రూరల్ గురుకుల పాఠశాల బాలబాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి పాలసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వ్యవసాయ సూచనల కార్యక్రమంలో సాగు భూముల్లో సేంద్రియ కర్బనం యొక్క ప్రాముఖ్యత గురించి వింటారు.
1: సాగు భూముల్లో సేంద్రియ కర్బనం యొక్క ప్రాముఖ్యత. ప్రస్తుతం మన రాష్ట్రంలోని నేలల్లో సేంద్రియ కర్బనం అత్యల్ప స్థాయిలో 0.5% కంటే తక్కువ ఉంది. మొక్కల పెరుగుదల అలాగే నేల ఆరోగ్యానికి సేంద్రియ పదార్థం చాలా ముఖ్యం. సేంద్రియ పదార్థం నీటి నిల్వ సామర్థ్యం పెంచడానికి నేల నిర్మాణం, గాలి ప్రసరణ, పోషకాల సరఫరా అలాగే సూక్ష్మజీవుల ఆవాసానికి తోడ్పడుతుంది. నేల సేంద్రియ కర్బనాన్ని నిల్వ చేయటం ద్వారా గ్రీన్హౌస్ వాయువుల విడుదలను తగ్గిస్తుంది. ఇది వాతావరణ సమతుల్యతకు సహాయపడుతుంది. ఈ కారణాల వల్ల ఆరోగ్యకరమైన నేల, స్థిరమైన వ్యవసాయ పద్ధతులకు సేంద్రియ పదార్థం చాలా కీలకం. సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్టె ఎరువుల వాడకం ద్వారా నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచవచ్చు. ICAR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్ సమన్వయంతో 2017-2023లో నిర్వహించిన ఒక అధ్యయనంలో భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో 620 జిల్లాల నుండి 254,236 మట్టి నమూనాలను సేకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సేంద్రియ కర్బనం నేల రసాయన లక్షణాలనే కాకుండా నేల యొక్క భౌతిక లక్షణాలను అలాగే జీవ లక్షణాలను ప్రభావితం చేస్తాయని నివేదించారు.

ఒక ప్రాంతంలో సేంద్రియ కర్బన శాతం నిర్ణయించడంలో పంటలు వేసే పద్ధతులు ముఖ్యమైన భూమిక పోషిస్తాయి. వరి ఆధారిత పంటలు లేదా అపరాలు ఆధారిత పంటలు అనుసరించిన నేలలో గోధుమ అలాగే ధాన్యం పంటలను అనుసరించిన ప్రాంతాల కంటే సేంద్రియ కర్బనం శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే నేలల్లో సేంద్రియ కర్బనం తగ్గటానికి గల కారణాలను మనం గమనించినట్లయితే, పూర్వం పంటతో పాటు ప్రతి రైతుకు పాడి ఉండేది కాబట్టి పశువుల ఎరువును బాగా ఉపయోగించేవారు. పంట వ్యర్థాలను పశువులకు మేతగా వాడేవారు. రసాయన ఎరువులు వాడకం మొదలైనప్పటి నుండి వీటి వాడకం సులభతరంగా ఉండటంతో పంటలకు సేంద్రియ ఎరువులను వేయటం పూర్తిగా తగ్గిపోయినప్పుడు నేలల్లోని సేంద్రియ పదార్థాల నిల్వలు తగ్గిపోతాయి. హరిత విప్లవంలో భాగంగా పెరుగుతున్న జనాభాకు సరిపడే ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయడానికి అధిక దిగుబడినిచ్చే వంగడాలను కనుగొన్నారు. అధిక దిగుబడినిచ్చే రకాలు నేలల నుండి పోషకాలను అధికంగా స్వీకరిస్తాయి. వీటికోసం అధిక రసాయనిక ఎరువులను వాడారు. తరువాత కాలంలో రైతులు ఉపయోగించవలసిన దానికంటే అధికంగా రసాయన ఎరువులను వాడటం, భూసార పరీక్షలు నిర్వహించకుండా ఆయా నేలల్లో పోషకాల మోతాదు ఎంత ఉందో తెలుసుకోకుండా రసాయనిక ఎరువులను వాడటం వల్ల నేలలు సారవంతతను కోల్పోయాయి. సేద్య భూములైతే అధికంగా నేలలను దున్నటం, పోషకాలను అధికంగా తీసుకునే పంటలను పండించటం, పంటల వ్యర్థాలను నేలల్లో కలియదొన్నకుండా కాల్చడం వల్ల నేలల్లో నిక్షిప్తం అవ్వవలసిన కర్బనం వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్గా కలుస్తుంది. దీంతో వాతావరణ కాలుష్యం పెరిగి వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. అసలు ఈ సేంద్రియ కర్బనం యొక్క ప్రాముఖ్యతని మనం చూసుకున్నట్లయితే, సేంద్రియ కర్బనం నేల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. నేలలో ఉండే సూక్ష్మజీవులకు సేంద్రియ కర్బనం ఆహారం. నేల భౌతిక రసాయనిక జీవ సంబంధ ధర్మాలన్నీ సేంద్రియ కర్బనంపై ఆధారపడి ఉంటాయి. సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న నేలలు అధిక సారం ఉత్పాదకత కలిగి మంచి నాణ్యమైన పంట దిగుబడినిస్తాయి. ఈ సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న నేలలు అధిక సారము ఉత్పాదకత కలిగి మంచి నాణ్యమైన పంట దిగుబడిని ఇస్తుంది. సేంద్రియ కర్బనం తక్కువగా ఉన్నట్లయితే నేలలో సూక్ష్మపోషకాల లోపం ఎక్కువగా ఉంటుందని, అలాగే సేంద్రియ కర్బం ఎక్కువగా ఉంటే పోషకాల లోపం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. నేలలో సేంద్రియ కర్బన స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అంటే, సేంద్రియ పదార్థాలు లేదా జీవ పదార్థాలన్నింటిలో ఉండే ముఖ్యమైన పోషక మూలకమే సేంద్రియ కర్బనం. సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు, కంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, పంట వ్యర్థాలన్నింటిలో సేంద్రియ కర్బనం ఉంటుంది. వీటిని నేలకు వేసినప్పుడు నేలకు సేంద్రియ కర్బనం అందుతుంది. ఈ సేంద్రియ కర్బనం సేంద్రియ పదార్థాల కొలమానంగా చెప్పవచ్చు. సాధారణంగా మన దేశంలోని నేలల్లో సేంద్రియ కర్బనం 0.5% కన్నా తక్కువ ఉంటే సేంద్రియ కర్బనం తక్కువగా ఉన్నట్లుగాను, 0.50 నుండి 0.75% వరకు ఉంటే, మధ్యస్థంగాను 0.75% కన్నా ఎక్కువ ఉంటే కనుక ఆ నేలలో సేంద్రియ కర్బనం ఎక్కువగాను ఉన్నట్లు గుర్తించాము. మన నేలల్లో సేంద్రియ కర్బనం 0.3% కన్నా తక్కువ ఉంది కాబట్టి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్ని సంవత్సరాల తర్వాత మనం పంటలు పండించుకోలేని స్థితికి వెళ్తాము. నేల భౌతిక లక్షణాలపై సేంద్రియ కర్బన ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం గమనిస్తే, నేలకు వివిధ భౌతిక ధర్మాలు ఉంటాయి. అవి నేల నిర్మాణం, ఇసుక, ఒండ్రు, బంకమన్ను శాతం, నేలలో ఉండే నీరు, నేల ఉష్ణోగ్రత, నేలలో ఉండే సూక్ష్మ స్థూల రంధ్రాలు, నేల రంగు, ఇలా నేల భౌతిక ధర్మాలుగా చెప్తాము. సేంద్రియ కర్బనం అధికంగా ఉన్నప్పుడు నేలలోని వివిధ రేణువుల మధ్య అతుక్కునే గుణం పెరిగి నేల నిర్మాణం బాగుంటుంది. సూక్ష్మ స్థూల రంధ్రాలు సమపాళలో ఉండి నీరు గాలి సరిపడినంతగా ఉంటాయి. నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. సేంద్రియ కర్బనం అధికంగా ఉన్న నేలలు ముదురు గోధుమ రంగు నుండి నలుపు వర్ణంలో కనిపిస్తాయి. సేంద్రియ కర్బనం తక్కువగా ఉండటం వల్ల నేల భౌతిక లక్షణాలు దెబ్బతింటాయి. పంటకు కావలసిన పోషకాలు సమతుల్యంగా అందుబాటులోకి రావు. నీటిని, పోషకాలను నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉండదు. నేలల్లో పోషకాల నిష్పత్తి సరిగా ఉండదు. నేలలో సూక్ష్మజీవులు తగినంత సంఖ్యలో ఉండకపోవటం వల్ల పోషకాల లభ్యత తగ్గిపోతుంది. పంటల దిగుబడి కూడా తగ్గిపోయి ఆహార భద్రతపై ప్రభావం చూపుతుంది. అదేవిధంగా నేల రసాయన లక్షణాలు అలాగే సూక్ష్మజీవులపై సేంద్రియ కర్బన ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం గమనించుకున్నట్లయితే, సేంద్రియ కర్బనపు నేలల్లో పోషకాలు నిల్వ ఉండే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా సూక్ష్మజీవులు నేలలోని సేంద్రియ కర్బనాన్ని ఉపయోగించుకుని నేలలోని సేంద్రియాలను విచ్ఛిన్నం చేస్తాయి. సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే క్రమంలో సేంద్రియ ఆమ్లాలను విడుదల చేస్తాయి. ఈ ఆమ్లాలు నేల ఉదజనని తటస్థంగా ఉంచేందుకు దోహదపడతాయి. ఉదజని

0: తటస్థం నుండి అల్పక్షారం ఉన్నప్పుడు నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రైజోబియం, అజోస్పైరిల్లం, అజటోబాక్టర్ నత్రజనిని స్థిరీకరిస్తాయి. సేంద్రియ కర్బనం తగ్గడం వల్ల వీటన్నిటినీ కృత్రిమంగా తయారు చేసి జీవ ఎరువులుగా, జీవ శిలీంద్రనాశకాలుగా వినియోగిస్తున్నాం. వాతావరణ మార్పులకు నేలలో సేంద్రియ కర్బనానికి ఉన్న సంబంధం గురించి మనం చూసుకున్నట్లయితే, ఎరువుల అసమతుల్యత ఎక్కడ ఉందో అక్కడ నేలలో ఉన్న సేంద్రియ కర్బనం తగ్గిందని కనుక్కొన్నారు. దీనికి తోడు వాతావరణంలో మార్పులు సేంద్రియ కర్బనంపై ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సేంద్రియ కర్బనంపై వర్షపాతం గణనీయమైన ప్రభావాన్ని ఏమీ చూపదు, కానీ ఉష్ణోగ్రతతో ఇది చాలా ప్రతికూలంగా సంబంధం కలిగి ఉంటుంది. ఉష్ణోగ్రత పెరుగుతుంటే భవిష్యత్తులో నేల సేంద్రియ కర్బనం మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. అది నేల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా కార్బన్ క్రెడిట్ నేల నుండి ఉష్ణ ఉద్గారాలను కూడా ప్రభావితం చేస్తుంది. నేలలో ఎక్కువ కర్బనం ఉంటే ఎక్కువ ఉష్ణ శోషణ ఉంటుంది. కర్బనం తక్కువగా ఉంటే నేలలో ఉష్ణ శోషణ తక్కువగా ఉంటుంది. అది ప్రమాదకరం. సాధారణంగా సేద్యపు నేలలో కంటే అటవీ భూముల్లో సేంద్రియ కర్బనం అధికంగా ఉంటుంది. దీనికి కారణం అడవుల్లో ఎండిపోయిన ఆకులు, కొమ్మలు నేలపై పడుతూ ఉంటాయి కాబట్టి. వీటితో పాటు జంతు కళేబరాలు నేలపై పడి ఇవన్నీ నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. నేల ఎప్పుడూ సేంద్రియ వ్యర్థాలతో కప్పబడి ఉంటుంది. దీనివల్ల నేల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. సేంద్రియ కర్బనం వృధా కాదు. వర్షపాతం అలాగే ఉష్ణోగ్రత సేంద్రియ కర్బనంను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్న రాయలసీమ ప్రాంతాలైన అనంతపురం, కర్నూలు, నంద్యాలలో సేంద్రియ కర్బనం 0.5% కన్నా తక్కువ ఉంటుంది. అదే ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న కోస్తా జిల్లాలైన గోదావరి, అనకాపల్లి, అలాగే ఎత్తైన ప్రాంతాలైన చింతపల్లి, పాడేరు, అరకులో సేంద్రియ కర్బనం 0.75% కన్నా అధికంగా ఉంటుంది. పంటల విధానాలతో సంబంధం లేకుండా ఉష్ణోగ్రత, వర్షపాతం, ఎత్తు నేలల్లో సేంద్రియ కర్బన సాంద్రతను నిర్ణయించే మూడు ముఖ్యమైన అంశాలు అని అధ్యయనం చెబుతున్నాయి. భూమి ఎత్తు ఎక్కువగా ఉంటే సేంద్రియ కార్బన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాని మనం కొండల నుండి తక్కువ భూమికి మారితే సేంద్రియ కర్బనం శాతం తక్కువగా ఉంటుంది. నేలల్లో సేంద్రియ కర్బన శాతాన్ని మట్టి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో భూసార పరీక్షల ద్వారా నేలల్లో సేంద్రియ కర్బన శాతాన్ని తెలుసుకోవచ్చు. శాస్త్రవేత్తలు చెప్పిన పరిధుల ఆధారంగా నేలను బట్టి సేంద్రియ ఎరువులను ఎకరానికి ఎంత వేయాలో భూసార పరీక్ష పత్రం అంటే సాయిల్ హెల్త్ కార్డులో నమోదు చేసి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ సేంద్రియ కర్బనం నేలల్లో పెంచడానికి యాజమాన్య పద్ధతులను ఏ విధంగా చేపట్టాలో తెలుసుకుందాం. ముందుగా నేలల తయారీ ఏ విధంగా చేసుకోవాలి అంటే నేలను ఎక్కువసార్లు దున్నటం వలన సేంద్రియ కర్బనం తగ్గుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నేలను దున్నకుండా లేక తక్కువసార్లు దున్ని నేల కోతకు గురికాకుండా నేల నీరు సంరక్షించినచో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. ఉదాహరణకు వరి పంట తర్వాత దున్నకుండా మొక్కజొన్న పంటను జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేయటం లేదా మినిమం అలాగే పెసరు పంటలను వెదజల్లుకోవడం లాంటి పనులను చేసుకోవాలి. పంట అవశేషాల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి అంటే వరి కోతల తర్వాత పంట వ్యర్థాలను నేలలో రోటోవేటర్ ద్వారా కలియదున్నుకోవాలి. అలాగే
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో సాగు భూముల్లో సేంద్రియ కర్బనం యొక్క ప్రాముఖ్యత గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు.

ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తా ప్రసారం వింటారు. 7:15 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఏషియన్ గేమ్స్ 2026 అప్డేట్స్ వింటారు. 7:35 తిరిగి ఫిల్మ్ గీతాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో మాతా శిశు సంరక్షణలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ

శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమర్పణ. ఇక 8 గంటలకు దార్శనిక భారత్ కార్యక్రమంలో సుపరిపాలన గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ. 8:15కు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ తుమ్మల కార్తిక్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నందం మధు. ఎనిమిది గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్త ప్రసారం. 8:40కు దేశభక్తి గీతం. 8:45కు ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్రం ప్రసారాలు వింటారు. రాత్రి 11:10కు ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం 52 పతకాలతో పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తల వివరంగా, అభివృద్ది చెందుతున్న సాంకేతికత అనూహ్య పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భౌగోళిక వ్యూహాత్మక ఆలోచన ఆకస్మిక ప్రణాళికను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన నావికాదళ కమాండర్ల సమాపేశంలో మంత్రి ప్రసంగిస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని తెలిపారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో నావికాదళ వృత్తి నైపుణ్యం కార్యాచరణ సంసిద్ధతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి ప్రదర్శించిందని పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంపై పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ వ్యూహంలో పంట కోతానంతర నిర్వహణ, శాస్త్రీయ గిడ్డంగులు, మార్కెటింగ్ వ్యవస్థల బలోపేతం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ క్యాంపెయిన్ 2026 రెండవ రోజు కార్యక్రమంలో శివరాజ్ సింగ్ ప్రసంగిస్తూ కంది, మినుములు, మసూర్ పప్పులను కనీస మద్దతు ధరకు 100% ప్రభుత్వమే సేకరిస్తుందని, 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
1: కిసాన్ కో ఠీక్ దామ్ మిల్ జాయే హమ్ సబ్ కీ జిమ్మేదారీ ఔర్ ఇస్మే దోనో వ్యవస్థా ఏక్ ఎంఎస్పీ ఔర్ ఏక్ విదౌట్ ఎంఎస్పీ హమ్ బజార్ సే కైసే జోడ్ దే కిసాన్ యే తయ్ కియా తువర్ మసూర్ ఉడద్ 100% ఖరీదేగీ సర్కార్ లేకిన్ ఖరీదే కీ తయారీ చాహే వో ఖరీఫ్ కే లియే హో చాహే రబీ కే లియే హో ఠీక్ సే కర్కే రఖే జిస్సే 48 ఘంటే మే పేమెంట్ హో జాయే.
0: సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్పూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛతా హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛతా హీ సేవ ప్రచార ఏర్పాట్లను మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమని అన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు.

0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహ్మద్ అల్జదాన్తో దోహాలో జరిగిన ఏఐఐబి వార్షిక సదస్సులో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ సౌదీ అరేబియా భారత్కు విశ్వసనీయమైన విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని అభివర్ణించారు. అనంతరం సీతారామన్ స్విట్జర్లాండ్ ఏఐఐబి గవర్నర్ అంబాసిడర్ పీట్రో లాజరీతో కూడా సమావేశమై ఎన్ఐఐఎఫ్, గిఫ్ట్, ఐఎఫ్ఎస్సీ సహా భారత్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిం వాంగ్లేతో వరద సహాయక చర్యలు, ద్వైపాక్షిక ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. చైనాతో భారత సంబంధాలు గతేడాది కన్నా మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో ఆసియా సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడుతూ సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, ద్వైపాక్షిక సంబంధాల క్షీణత ఏ దేశానికి ప్రయోజనం చేకూర్చదని అన్నారు. భారత్ అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాయని కూడా మంత్రి తెలిపారు. భారత్ చిన్న ఉత్పత్తిదారులు, చిన్న కర్మాగారాలు ఉన్న సమాజమని పేర్కొన్నారు. భారత్ అమెరికాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉండడమే కాకుండా ఉత్పత్తి తీరు, సమాజ స్వభావం కూడా చాలా భిన్నంగా ఉన్నాయని మంత్రి అన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ రెండవ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగింది. హోం వ్యవహారాలు, న్యాయ మంత్రిత్వ శాఖల అధికారులు ప్రతిపాదిత చట్టంలోని వివిధ నిబంధనలపై సభ్యులకు వివరించారు. ఈ బిల్లులోని నిబంధనలను పరిశీలించి 2026 శీతకాల సమావేశాల నాటికి పార్లమెంటుకు తన నివేదికను సమర్పించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో ఒక స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ నేత బీఎల్ వర్మ, సమాజ్వాద్ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకుడు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం కూడా నవంబర్ 25 ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కూడా కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా 16 పోలింగ్ జరగనుంది. భారత్ ప్రపంచ విమానయాన ప్రధాన కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో రూట్స్ ఆసియా 2027 ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య సుమారు 24 కోట్లు ఉండగా 2047 నాటికి 130 కోట్లకు చేర్చడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా ప్రస్తుతం 166 పెరిగిందని మంత్రి ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి న్యూఢిల్లీలో జరిగే 23వ రూట్స్ ఆసియా 2027కు భారత్ ఆతిథ్యం ఇస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
1: We have expanded the airport network in the country, and the next step for us is to improve the connectivity. Today we have a lot of Indian diaspora which is staying outside, and we also have big trust in the Indian ecosystem today in terms of having trade with our country, manufacturing and supply chain ecosystems in our country. All that begins with better connectivity.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో బరాపుల్లా 3వ దశ కారిడార్ను ప్రారంభించారు. ఈ కారిడార్ జాతీయ రాజధానిలోని తూర్పు, దక్షిణ ఢిల్లీ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. అనంతరం 1900 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, మంత్రులు ప్రవేశ్ సాహిబ్ సింగ్, ఆశిత్ సూద్ తదితరులు పాల్గొన్నారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించి పలు పతకాలను సాధించింది. మహిళల 400 మీటర్ల రిలే రేసులో భారత జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. భారత బృందం రేసును 3:29.69 పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరుదండ బంగారు పతకం సాధించారు. అంతకుముందు ఆషిమా అహ్లావత్, మనీషా కీలతో కలిసి మహిళల ట్రాప్ టీం విభాగంలో కూడా భారత్

0: రజత పథకాన్ని అందించడంలోనూ నీరు దండ కీలక పాత్ర పోషించారు. మరోవైపు అథ్లెటిక్స్లో గుల్వీర్ సింగ్ పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుత ఆసియా గేమ్స్లో గుల్వీర్కు ఇది 3వ పథకం కావడం విశేషం. మహిళల హైజంప్లో పూజాసింగ్ కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. బాక్సింగ్ విభాగంలో పురుషుల 90 కేజీల విభాగంలో సెమీఫైనల్స్లో నరేందర్ బెర్వాల్ కాంస్య పథకం సాధించారు. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్య పథకాలతో మొత్తం 52 పథకాలు సాధించి పథకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు బహుభాషా సుజల్ గ్రామ సంవాద్ 11వ సంచికను నిర్వహించింది. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక వర్గాలతో ప్రత్యక్షంగా సంభాషించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికను అందిస్తుందని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్ సాంప్రదాయ జానపద వాయిద్యం మందర్కు జీఐ ట్యాగ్ లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే భారత ప్రభుత్వ భౌగోళిక సూచికల రిజిస్ట్రీ జార్ఖండ్ మందర్కు ఈ జీఐ ట్యాగ్ను మంజూరు చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పథకాలను సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2.

చిత్రగీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ప్రకటించిన కార్యక్రమం వికసిత భారత్ వింటారు. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి ఈ కార్యక్రమంలో మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్దిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ఐసీడీఎస్ కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయం. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. శ్రోతలకు నమస్కారం. మహిళాభివృద్ది, మహిళా సాధికారత దిశలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటి, వారి లక్ష్యం ఏమిటి, మరి లబ్ధిదారులు ఎవరు, ఈ విషయాల గురించి ఈనాటి ఈ కార్యక్రమంలో కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారిని అడిగి ఈ విషయాల గురించి మనం చర్చించుకుందాం. నమస్కారం అండి వరలక్ష్మి దేవమ్మ.
1: నమస్తే.
0: మరి ముఖ్యంగా మహిళా సాధికారతలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటంటారు? అసలు
1: స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్యంగా మాతృమరణాలు, శిశు మరణాలు తగ్గించి, తర్వాత ఈ యుక్త వయసు బాలికలను, స్త్రీలను సాధికారత దిశగా తీసుకుని వెళ్లడం కోసమని ఈ శాఖలో అంగన్వాడీ కేంద్రాలను, శిశు గృహాలు, తర్వాత స్వాధార్ హోమ్స్, ఐసీపీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్ మొదలగు స్కీమ్స్ అన్నింటినీ కూడా రన్ చేస్తుందండి. వీటిల్లో పిల్లలు మరియు తల్లుల కోసము ఐసీడీఎస్ అనే వింగ్ ఉంది. ఈ ఐసీడీఎస్ లో నేను కోడుమూరులో సీడీపీఓగా పనిచేస్తున్నా. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ అంగన్వాడీ కేంద్రాలు ఏంటంటే స్త్రీ శిశు అంటే తల్లులు పిల్లల సంక్షేమము, మాతృమరణాలను, శిశు మరణాలను అరికట్టడం, తర్వాత వార్డులో లోపపోషణ లేకుండా చేయడం కోసమనే అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
0: అంటే మీరు చెప్పారు తల్లి మరణాలు, శిశు మరణాలను తగ్గించే విధానంలో శాఖ కీలక పాత్ర పోషిస్తుంది అని. మరి గతంలో 10 ఏళ్ల కిందటికి ఇప్పటికీ మీరు సాధించినటువంటి ప్రగతి ఏమిటి ఈ అంశంలో?
1: గతంలో 1000 మంది పిల్లలు పుడితే 1000 మందిలో 79 మంది పిల్లలు చనిపోయేవారు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. 29 నుంచి 30 మధ్యలో ఉంది. ఆ అవగాహన కార్యక్రమాల వలన మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం వలన మేము 30 వరకు ఆ సంఖ్యను తగ్గించడం జరిగింది. అట్లానే మాతృమరణాల సంఖ్యను కూడా మేము 100,000 మంది గర్భవతులు ప్రసవిస్తే అది దాదాపు 80 మంది చనిపోయేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఆ సంఖ్యను కూడా మేము గణనీయంగా తగ్గించినాము. 40-45 మధ్యలో ఉంది. దీన్ని కూడా తగ్గించి పూర్తిగా అంటే మాతృమరణాలు, శిశు మరణాలు లేకుండా చేయడము మరియు పిల్లల్లో లోపపోషణ తగ్గించడము. గతంలో లోపపోషణ ఉన్న పిల్లలు ఎక్కువ ఉండేవాళ్లు, అంటే దాదాపు 15% నుంచి 20% 30% ఉండేవాళ్లు. ఇప్పుడు చాలా తక్కువ అన్నమాట. 3% 2% 5% లోపుకు తక్కువ బరువు ఉండే పిల్లలు, లోపపోషణ ఉన్న పిల్లలు ఉంటున్నారండి. మేము ఈ 25-30 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి అన్నమాట.
0: అంటే ముఖ్యంగా మాతృమరణాలు తగ్గించడంలో కీలక పాత్ర అన్నారు కదా. అంటే ఇంటి వద్ద కాన్పులు చేయడం, నిరోధించడం, ఆసుపత్రికే కాన్పు కోసం తీసుకెళ్లాలి అనే అవగాహన కల్పించడంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు?
1: మేము గర్భవతి అయిన వెంటనే నమోదు చేసుకుంటామండి అంగన్వాడీ కేంద్రంలో. వాళ్లకు ఎట్లాంటి హెల్త్ చెకప్స్ చేపించుకోవాలి, ఏమేమి ఇమ్యునైజేషన్ అంటే వ్యాధి నిరోధక టీకాలు, ఐరన్ మాత్రలు వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. ఇది ఆరోగ్య శాఖతో కలిసి సంయుక్తంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆమెకు హాస్పిటల్ ప్రతి నెల ANM వస్తుందన్నమాట. అంగన్వాడీ కేంద్రంలో ఆమెకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తుంది, తర్వాత హెల్త్ చెకప్స్ చేస్తుంది. అప్పుడు ఆమెకు చెప్తామన్నమాట, ఇట్లా హాస్పిటల్లో డెలివరీ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన స్కీమ్ కింద 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా ఆమెకు చెప్పడం జరుగుతుంది. అట్లానే మేము అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆమెకు నమోదు చేసుకుని ఈ ఆరోగ్య పరీక్షలు, ఇమ్యునైజేషన్ తో పాటు పోషకాహారాన్ని కూడా ఇస్తామన్నమాట. అంటే వాళ్ళకు కావలసిన 1-3 కేజీల బియ్యము,

0: ఒక కేజీ కందిపప్పు, హాఫ్ కేజీ ఆయిల్, ఆ 5 లీటర్స్ మిల్క్, 25 గుడ్లు, దాంతోపాటు బాల సంజీవిని కిట్ ఇస్తాం. దీంట్లో 5 రకాల వస్తువులు ఉంటాయి. 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ చిక్కి, 1/2 కేజీ ఎండు ఖర్జూరాలు ఉంటాయన్నమాట. ఇది ఆమె వాళ్ళ కుటుంబంలో తినే ఆహారంతో పాటు అదనంగా తీసుకోవడం వలన ఆమె సరైన బరువు, అంటే ప్రతి గర్భవతి కూడా ప్రసవం అయ్యే లోపల 8 కేజీల నుంచి 12 కేజీల బరువు పెరగాలి, అప్పుడే బిడ్డ 2.5 కేజీలతో పుడతాడు. అట్లానే ఆమె హెచ్బి లెవెల్ కూడా, ఆమెకు ప్రసవంలో చాలా రక్తస్రావం జరిగి హెచ్బి తగ్గిపోతుంది కాబట్టి, ఆమెకు తక్కువ హెచ్బి ఉంటే ఆమె ప్రాణానికే ప్రమాదం వస్తుంది కాబట్టి ఆమె హెచ్బి లెవెల్ కూడా 12 వరకు పెంచడానికి మేము ఐరన్ మాత్రలు ఇవ్వడము, అనుబంధ పోషకాహారం ఇవ్వడం వలన కృషి చేస్తూ ఆమెకు హాస్పిటల్ డెలివరీ చేసుకుంటే ఎట్లాంటి లాభాలంటే ఆమె ప్రాణానికి హాని లేకుండా సుఖ ప్రసవం అవుతుంది, బిడ్డ తల్లి ఇద్దరు కూడా సుఖంగా ఉండొచ్చు అనేది కుటుంబంతో కలిపి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామండి.
1: ముఖ్యంగా అంటే మీ శాఖ వారు అందించే ఈ ప్రయోజనాలన్నీ పొందాలి అంటే లబ్ధిదారులుగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి, ఎటువంటి అంశాలు మీరు పరిగణలో?
0: అంగన్వాడీ కేంద్రాల ద్వారా, అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులు ఏంటంటే గర్భవతులు, బాలింతలు, గర్భవతి ఆమెకు కన్సీవ్ అయిన 45 డేస్ కు కన్సీవ్ అవుతుంది, ఆమె గర్భస్థ శిశువు నిర్ధారణ చేసుకున్నాక అప్పటి నుంచి ప్రసవించిన తర్వాత 6 నెలల వరకు మేము వాళ్ళని లబ్ధిదారులు, అంటే గర్భవతులు, బాలింతలు, బిడ్డ పుట్టినప్పటి నుంచి మళ్లీ బిడ్డకు 6 సంవత్సరాలు వచ్చేంత వరకు, స్కూల్లో వాళ్ళను ప్రాథమిక పాఠశాలలో చేర్పించేంత వరకు అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని వివిధ స్థాయిల్లో, అంటే గర్భవతికి, బాలింతకు మేము పోషకాహారం ఇస్తాము. అట్లానే బాలింతకు 6 నెలలు నిండి 7వ నెల పడిన వెంటనే తల్లికి బదులుగా బిడ్డకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. బిడ్డకి ఏంటంటే ఈ 6వ నెల నిండిన వెంటనే అనుబంధ ఆహారాన్ని ప్రారంభించాలి. ఈ అనుబంధ ఆహారంలో భాగంగా బాలామృతము అని ఇస్తాము. అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం అని 2.5 కేజీల ప్యాకెట్ ఒకటి ఇస్తామన్నమాట. అది సీల్డ్ ప్యాకెట్.
1: అంటే బాలామృతం అంటే ఏంటి?
0: బిడ్డకు ఇప్పుడు బయట మనం సెరిలాక్ లాగా ఎట్లా ఉందో అట్లా తృణధాన్యాలు, పప్పు దినుసులు, అన్ని రకాల విటమిన్స్ ఫోర్టిఫైడ్ చేసి అది ఒక పౌడర్ రూపంలో ఉంటుంది అనమాట. సెరిలాక్ కంటే చాలా బలవర్ధమైనది, అన్ని రకాల సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఉంటాయి. రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులకు సరిపడా 2.5 కేజీల ప్యాకెట్ ను నీట్ గా చాలా సీడ్లు ప్యాకెట్ లో ఇస్తామన్నమాట. దీన్ని ఒక గాలి దూరని డబ్బాలో పోసి పెట్టుకుని రోజుకు 100 గ్రామ్స్, అంటే 6వ నెల నుండి 7వ నెల ఈ రోజు పడితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. రోజుకు 100 గ్రాములు ఫస్ట్ ఏంటి, కొంచెం గుజ్జు పదార్థాలుగా చేసుకుని గోరువెచ్చటి పాలల్లో కొంచెం ఒక ఉడుకు ఉడికిచ్చి తినిపించాలి. ఫస్ట్ లో స్టార్ట్ చేసేటప్పుడు, ఉదయం అలవాటు చేసేటప్పుడు అప్పుడప్పుడు 2 స్పూన్లు 2 స్పూన్లు చేసుకోవాలి. అట్లా ఒక 2 నెలల తర్వాత కొంచెం గుజ్జులాగా చేసి పెట్టాలి. తర్వాత దాన్ని లడ్డూలాగా చేసి రోజుకు 100 గ్రామ్స్ చొప్పున బిడ్డకు తినిపిస్తుండాలి. అంటే ఈ బాలామృతంతో పాటు మేము పాలిస్తాం వాళ్లకు, టేక్ హోమ్ రేషన్ ఇంటికి తల్లికి ఇచ్చేస్తాం అన్నట్టు. 2.5 లీటర్ పాలిస్తాం రోజుకు 100 ml చొప్పున బిడ్డకు తాపించడం కోసం. అట్లానే 25 కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా బిడ్డకి 7వ నెల నుంచి 3వ సంవత్సరం వరకు ప్రతి నెల మేము 2.5 కేజీ బాలామృతము, 25 గుడ్లు, 2.5 లీటర్ పాలు వాళ్లకు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే తల్లికి డెమాన్స్ట్రేషన్ చేస్తారు ఎట్లా తినిపించాలి అనేది, తల్లికి అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. ఇవి కాకుండా ఇంట్లో ఆహార పదార్థాలను ఏ విధంగా ఆమె చేసి పెట్టాలి, అంటే చాలా మంది వాళ్ళు తినే అన్నము పెడుతుంటారు, తర్వాత అది 1 సంవత్సరం తర్వాత వాళ్లతో పాటు కూర్చోబెట్టుకుని పెడితే మంచిది, కానీ 7వ నెల స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ఎక్కువ జారుడు ఉండే పదార్థాలను ఇంట్లో చేసి పెట్టాల్సి ఉంటుంది. తల్లి జావ లాంటిది చేసి పెట్టాలి, తర్వాత కొంచెం గుజ్జు పదార్థాలు పెట్టాలి, తర్వాత కొంచెం గట్టిగా ఉండే మెత్తటి ఆహార పదార్థాలు పెట్టాలి. బిడ్డకు 1.5-2 సంవత్సరాలు వచ్చేలోపు పెద్దవాళ్లు తినే ఆహారంలో సగం ఆహారం తినేటట్టు ఉండాలి. బిడ్డకు 1 సంవత్సరం వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడం నేర్పించాలి. మనకు సీజనల్ దొరికే ఆకుకూరలు, కూరగాయలు అన్ని కూడా పిల్లలకు అలవాటు చేయాలి. కుటుంబానికి ఆర్థిక భారం తప్పించి మనం ఇంట్లో గనక తల్లి 1/2 గంట బిడ్డ కోసం కేటాయిస్తే చాలా మంచి పౌష్టికాహారాన్ని చేసి బిడ్డకు అందించవచ్చు అనేది అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్తుంది అనమాట. అంటే గర్భవతిని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆడపిల్ల అయితే మేము అడాల్సెంట్ ఏజ్ వరకు, అంటే దాదాపు 18 ఇయర్స్ వరకు కూడా ఆమె అనీమిక్ కాకుండా ఆమెను చూసి అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది.
1: ముఖ్యంగా కిశోర బాలికలకు సంబంధించి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి?
0: కిశోర బాలికలకు మేము అవగాహన కార్యక్రమాలు చేస్తామండి. ఈ సంవత్సరం కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమ్మర్ క్యాంప్ అయిన, అంటే స్కూల్స్ అన్ని సెలవులు ఉంటాయి కదా, మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు వారంలో 2 ప్రోగ్రామ్స్ చొప్పున సమ్మర్ క్యాంప్ అయిన, అంటే

0: చైల్డ్ బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల ఎట్లాంటి నష్టం వస్తుంది, తర్వాత వాళ్లకు ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి, వాళ్ళ అనీమిక్ ఉండడం వల్ల ఎట్లాంటి నష్టం జరుగుతుంది అనే విషయాలపై సమ్మర్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళందరికీ మేము వారంలో 2 సార్లు వాళ్ళని అంగన్వాడీ కేంద్రాలకు పిలుచుకుని హెచ్బీ తక్కువ ఉంటే వాళ్ళకు వచ్చే నష్టాలేంటి, తర్వాత మెన్స్ట్రల్ హైజీన్ గురించి, ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి అవగాహన కల్పిస్తుంటామండి. అట్లాగే బాల్య వివాహాలు, ఈ బాల్య వివాహాలు అంటే చాలా మంది 10th అయిపోయిన వెంటనే పెళ్లి చేసేస్తుంటారు. బాల్య వివాహాలు చేయడం వల్ల పుట్టే బిడ్డలకు తక్కువ బరువుతో బిడ్డలు పుట్టడము, మాతృమరణాలు శిశుమరణాలు జరగడము జరుగుతుందన్నమాట. ఇది పిల్లలతో పాటు తల్లులకు కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉంటాము. స్కూల్ కు వెళ్లే పిల్లలకైతే స్కూల్లో వారానికి ఒక రోజు ఒక ఐరన్ మాత్ర ఇస్తారండి. డ్రాప్ అవుట్స్ కూడా ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కేంద్రాల నుండి వాళ్ళకి ఐరన్ మాత్రలు ఇవ్వడము, వాళ్ళకు పోషకాహారం గురించి తెలియజేయడము, ఇట్లాంటివన్నీ చేస్తున్నాం.
1: బాగుందండి. ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారతలు అంటే స్వయం ఉపాధి పొందడానికి అందిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలు ఏంటి, వారికి కల్పిస్తున్న అవకాశాలు ఏంటి?
0: మేము ఈ ఏజీ గర్ల్స్ కానీ, తర్వాత 18 నుంచి 45 సంవత్సరాల స్త్రీలకు కానీ విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే పెడతామండి, VHND అని పెడతాము. హెల్త్ వాళ్లతో టైఅప్ అయి పెడతామన్నమాట. ప్రతి నెలలో 2 సార్లు ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతాము. దీంట్లో భాగంగా ఆరోగ్యానికి సంబంధించింది కాకుండా మా శాఖ ద్వారా ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయంటే, మేము స్వాధార్ హోమ్స్ లో వాళ్లకు వొకేషనల్ ట్రైనింగ్స్ ఇస్తాము. మొత్తం ఎక్కడెక్కడ వొకేషనల్ ట్రైనింగ్స్ ఉన్నాయి, ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు 10th క్లాస్ లో గనక వాళ్ళ చదువును ఆపేస్తే, చదివిచ్చే స్తోమత లేకనో, ఇంటి దగ్గర ఎవరు చూసుకునే వాళ్ళు లేకనో, బాల్య వివాహాలు చేద్దాము అనుకునే వాళ్లకు కూడా మా దగ్గర చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయండి, బాల సదనాలు ఉన్నాయి. ఆ బాల సదనాల్లో పిల్లలను చేర్పించడము, బాల సదనాల తర్వాత KGPVS లో ఆ పిల్లలను తీసుకెళ్లి చదివించడము, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా శిశు సంక్షేమ శాఖలో కాలేజ్ ఎట్ హోమ్స్ ఉన్నాయండి, అంటే డిగ్రీ నుంచి PG వరకు చదివిస్తారు. వాళ్ళు ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో చేస్తామంటే కూడా చేర్పిస్తారనమాట. ఇట్లా మేము వాళ్లకు ఎడ్యుకేషన్ పరంగా, తర్వాత వొకేషనల్ ట్రైనింగ్స్, ఇవి కాకుండా NGOs ద్వారా రన్ అయ్యే ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో కూడా వాళ్ళను చేర్పించడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడెక్కడైతే, అంటే మా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు, వాళ్ళ కాళ్లపై వాళ్ళు నిలబడాలి. సాధికారత అంటే వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోగలిగినప్పుడే వాళ్లకు సాధికారత ఉంటుంది. ఆ దిశగా మేము వాళ్లను ఎడ్యుకేషన్ లో కానీ, వాళ్ళు ఏదైనా వొకేషనల్ ట్రైనింగ్స్ చేస్తామంటే చేస్తారు, ఏవైనా ఉద్యోగావకాశాలు మా డిపార్ట్మెంట్ లో ఉన్నాయి అనంటే ఈ సంస్థల నుంచి శిక్షణ పొందిన వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది.
1: శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే సదుపాయాలు ఉన్నాయి.
0: సదుపాయాలు అంటే బాల సదనాలు, ఈ హోమ్స్, వీటిల్లో చదువుకున్న వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి.
1: ఇవి కాకుండా ఇంకా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా మీరు అందించే సేవల్లో ఇంకా ఏమున్నాయి?
0: మేము ఈ గర్భవతులు, బాలింతలు, తర్వాత 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారని ఇప్పుడు చెప్పుకున్నామండి. అట్లానే వాళ్ళు 4వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతూనే పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అనే కార్యక్రమం ఒకటి మా సేవల్లో, అది ఒక చాలా ముఖ్యమైన సేవ అండి.
1: అంటే ఇప్పుడు మామూలుగా స్కూల్స్ లో నర్సరీ అంటారు,
0: నర్సరీ 3+ పిల్లలు, 3+ పిల్లలకు మేము పూర్వ ప్రాథమిక విద్య అంటే ఆటపాటల ద్వారా విద్య అన్నమాట. అంటే ఇక్కడ ఎక్కడ బలవంతంగా బట్టీలు పట్టించడం కానీ, లేకపోతే కూర్చోబెట్టి చదువు చెప్పడం కానీ ఉండదు. వాళ్లకు మనకు ప్రభుత్వం నుంచి కిట్ ఒకటి వస్తుంది అనమాట, రకరకాల ఆట వస్తువులు ఉంటాయి, పాటల ద్వారా, ఆటల ద్వారా నెలలో 2 పాటలు, 2 కథలు, ఇంగ్లీషు రైమ్స్, తెలుగు రైమ్స్ ఇట్లాంటివన్నీ నేర్పించడము. వాళ్లకు ఈ PP1 వాళ్లకు 3+ పిల్లలు PP1 అంటారనమాట, ప్రీ ప్రైమరీ 1 అనమాట. తర్వాత 4+ పిల్లలు PP2 అనమాట. వాళ్లకు ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండే పుస్తకాలను కూడా, అంటే నంబరింగ్ ఒక బుక్, వర్క్ బుక్ ఒకటి, తర్వాత తెలుగు రాయడానికి ఒకటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాయడానికి ఒకటి, అట్లా 4 రకాల పుస్తకాలు ఉన్నాయండి. ఆ పుస్తకాలు చూస్తే కూడా తెలుస్తుంది అసలు, అంటే ఈవెన్ మనం ప్రైవేట్ స్కూళ్లలో 2-3 వేలు పెట్టి కొన్న పుస్తకాలకు ధీటుగా ఉంటాయన్నమాట. అట్లాంటి పుస్తకాలను కూడా ఉచితంగా ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. ప్రతిరోజు కూడా మనకు ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ వస్తుంది, PP1 వాళ్లకు ఏ బుక్ లో ఏ పేజీ రాపించాలి, ఎట్లాంటి యాక్టివిటీస్ చేపించాలి, ఆ పాటలు అవన్నీ కూడా వస్తున్నాయి. అవి ఏం చేస్తారంటే అంగన్వాడీ కార్యకర్తలు ఆ పాటలు అవి స్కూల్లో చెప్పడమే కాకుండా ఆ 3+ పిల్లల తల్లులకు ఒక గ్రూప్ చేసింటారు, ఒక వాట్సాప్ గ్రూప్, 4+ పిల్లలకు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి అక్కడ మాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆ మెసేజెస్ ను ఆ గ్రూప్స్ లోకి పంపిస్తారు. దాంట్లో ఎట్లా అంటే యూట్యూబ్ URL ఒకటి ఉంటుందండి, ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ లో చూసి అంగన్వాడీ కార్యకర్త ఇక్కడ చెప్పిన దాన్ని తల్లి కూడా ఇంట్లో చేపిస్తుంది. అట్లానే ఆ బుక్స్ కూడా వాళ్ళకి ఇంటికి ఇచ్చి పంపిస్తాము. ఒక పేజీలో ఆల్ఫాబెట్ ఏ

0: రాయాలి. ఒక రెండు మూడు సార్లు ఒక లైన్ రాపిస్తుంది టీచరు, అంగన్వాడి టీచరు. మిగిలినవి ఇంటి దగ్గర తల్లి చూసి రాపించడం కోసం అనుకూలంగా మేము అవి వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇట్లా PP1 PP2 ప్రతిదీ కూడా ఆటల ద్వారా పాటల ద్వారా వాళ్ళు బొమ్మలను టచ్ చేసి అంటే అనుభవించి స్పర్శతో నేర్చుకుంటారు కాబట్టి బలవంతంగా ఉండదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ మీద ఒత్తిడి ఉండదు కాబట్టి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి అంగన్వాడీ కేంద్రాల నుంచి వచ్చిన పిల్లలు స్కూల్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు, వాళ్లకు గ్రహణ శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ గా వచ్చిన పిల్లల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉంటున్నారు అని చెప్తున్నారు కాబట్టి ఇంకా అంగన్వాడీ కేంద్రానికి వస్తే ఇంకోటి ఏంటంటే భోజనం కూడా మేము అక్కడే పెట్టేస్తాం.
1: కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో మహిళా సాధికారత దిశగా పయనించేందుకు అందిస్తున్నటువంటి సేవలు ఏంటనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. మీరింతవరకు మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్దిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ICDS కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇది ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2. ఇప్పుడు దార్శనిక భారత్ సుపరిపాలన గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వింటారు.
3: కేవలం భౌగోళిక దేశం కాదు, వేల సంవత్సరాల ఆలోచన జ్ఞాన సంస్కృతుల సమాహారం, విలువలతో కూడిన నవభారత నిర్మాణమే NDA ప్రభుత్వ లక్ష్యం. గతాన్ని గర్వంగా చెప్పుకోవడంతో పాటు వర్తమానాన్ని కూడా అంతే ధీటుగా తయారు చేయడం, దీనికి ప్రజలని ముఖ్యంగా యువతను చైతన్యం చేయడమే ప్రభుత్వ ఆశయం. దీనికి ముందుగా దేశాన్ని దశాబ్దాలుగా పట్టిపీడుస్తున్న అనేక సమస్యల నుంచి విముక్తం కల్పించాలి. ముఖ్యంగా Article 370, ఇది మన దేశాన్ని రావణ కాష్టంగా పట్టిపీడించేది. కొన్ని రాజకీయ పార్టీలు గాని కొంతమంది మేధావులుగా చెప్పుకునేవారు దీన్ని గురించి మాట్లాడాలంటేనే భయపడేవారు. కానీ NDA ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నాటి నుంచి 2019 వరకు భారతదేశంలో సంపూర్ణ విలీనం కాని జమ్మూ కాశ్మీర్కి ఉన్న ప్రత్యేక చట్టమే Article 370. కేంద్రం చేసిన అనేక చట్టాలు అక్కడ అమలు చేసే పరిస్థితి లేదు. దీంతో అక్కడ తీవ్రవాదం విచ్చలవిడిగా చెలరేగింది. కొన్ని వేల మంది అమాయకులు అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. దీన్ని నివారించాలంటే Article 370 రద్దు చేయాల్సిందే. ఇది అత్యంత సాహసోపేతమైన చర్య. రాజకీయ పార్టీలు, దేశ ప్రజలు ఏనాడు కలలో కూడా ఊహించలేదు Article 370 రద్దు అవుతుందని. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి నూతన్ భారత్ కి ద్వారాలు తెరిచారు. August 5, 2019 కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉత్తర్వు CO No. 272 ద్వారా జమ్మూ కాశ్మీర్ కి భారతదేశంలోని రాజ్యాంగం ద్వారా వచ్చిన అన్ని నిబంధనల్ని వర్తించేలా చేసింది. దీంట్లో ఆటోమేటిక్ గా Article 370 సంపూర్ణంగా నిర్వీర్యమైపోయినట్లు అయింది. August 6 భారత రాష్ట్రపతి CO No. 273 ద్వారా Article 370 అన్ని క్లాజులు పనికిరాకుండా చేశారు. దీనితో పాటు జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 ఆమోదించబడింది. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్ శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడాక్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించాయి. 2023 December 11 సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ చర్యని సమర్థించింది. 2024 ఎన్నికలు జరిగేదాకా జమ్మూ కాశ్మీర్ Article 370 నిర్వీర్యపరిచిన ఫలాలు సంపూర్ణంగా అందుకుంది. స్థానికంగా ఉండే కాశ్మీరీ ముస్లిం ప్రజలకి సైన్యం, పారామిలిటరీ బలగాలు, పోలీసు శాఖలో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఉగ్రవాదం దాదాపు తుడిచిపెట్టకపోయింది. Article 370 నిర్వీర్యానికి ముందు ఎవరైనా ఉగ్రవాది మరణిస్తే అంత్యక్రియలకు 1000 దాకా హాజరయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 100 మాత్రమే ఉంది. 1950 భారతీయ జనసంఘ్ ప్రారంభించిన Article 370 రద్దు ఉద్యమం 2019 నాటికి గాని సాకారం కాలేదు. దీంతో జమ్మూ కాశ్మీర్

నేటికి పర్యాటకుల సంఖ్య పెరిగింది. 2023-24 కాగ్ లెక్కల ప్రకారం టూరిస్టుల సౌకర్యాల కోసం జమ్మూ కాశ్మీర్ పర్యాటక శాఖ 2,803 కోట్లు ఖర్చు పెట్టింది. వారి భద్రతకు కూడా ప్రాధాన్యమిచ్చింది. దీంతో 2020 నుంచి 2024 వరకు 2,35,90,081 మంది దేశీ విదేశీ పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ని సందర్శించారు. ఇదంతా ఆర్టికల్ 370 నిర్వీర్య ఫలితమే. ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం అనే భావనలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ ప్రతిపక్షాలకి ఊపిరి తిప్పుకు అనివ్వకుండా చేసింది. శత్రుదేశాలకి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ విధంగా దార్శనిక్ భారత్ ను సుగమం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చిరకాల సమస్యను చాలా సున్నితంగా పరిష్కరించింది. ఆర్టికల్ 370 నిర్వీర్యమైతే దేశం అల్లకల్లోలమవుతుందనే భ్రమలో ఉన్న కొంతమంది మేధావులకు ప్రజలు ఈ విషయాన్ని చాలా హుందాగా స్వీకరించడం ఇప్పటికీ మింగుడుపడని విషయం. జమ్మూ కాశ్మీర్ ముస్లిం ప్రజలు తమ ప్రాంతాన్ని ఒక జన్నత్ అంటే స్వర్గధామంగా నిర్మించాలని కోరుకుంటున్నారు. అక్కడి యువత ఉగ్రవాదం వద్దు, నేషన్ ఫస్ట్ అంటూ నినదిస్తున్నారు. హిమాలయ పరివార్, ముస్లిం రాష్ట్రీయ మంచ్, శారదా కేంద్ర వంటి ఎన్జీఓలు అక్కడి యువతకి వ్యాపారం పెట్టుకోవడంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. ప్రభుత్వ పారదర్శకత, దార్శనికమైనటువంటి సమాజం కోసం ప్రభుత్వ పారదర్శకత అనే అంశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం చాలా ముఖ్య విషయంగా తీసుకుంది. ప్రజాస్వామ్యానికి ప్రజలే మూలం. ప్రభుత్వాలు చేసే పనులు పారదర్శకంగా ఉండాలని, ప్రజలకు తెలియజేయాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ ఆశయం. ఇందులో ప్రధానమైంది బడ్జెట్. ప్రభుత్వం ఎలా ఆదాయం సమకూర్చుకుంటున్నది, ఎలా ఖర్చు పెడుతున్నది అనే అంశాలలో భారత ప్రభుత్వం 100% స్పష్టంగా ప్రజలకు పార్లమెంటు ద్వారా తెలియజేస్తుంది. ప్రతిపక్షాలు, పత్రికలు, మాధ్యమాలకి ప్రశ్నించే అవకాశం కల్పిస్తుంది. వారి ప్రశ్నలకు ఆధారపూర్వకంగా సమాధానాలు ఇస్తుంది. ఆర్టీఐ, ఆన్లైన్ బడ్జెట్, ప్రభుత్వ డేటా పోర్టల్స్, కాగ్ వంటి వ్యవస్థలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వ గమనాన్ని నిశితంగా పరిశీలించడం జరుగుతోంది. సేవల డిజిటలీకరణ విస్తృతంగా పెరిగింది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా ఆన్లైన్లో సేవలు పొందుతున్నారు. 2025 నాటికి 20,000 ఈ సర్వీస్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. కోట్లాది మంది ప్రజలు వీటి సేవలు అందుకుంటున్నారు. 2014 నాటికి డిజిటల్ ఇండియా అంటే మనకు తెలియదు. 2015లో ఇది ప్రారంభమైంది. 2019లో దేశవ్యాప్తంగా కేవలం 872 ఈ సర్వీస్ కేంద్రాలు అందుబాటులో ఉంటే 2025 నాటికి వీటి సంఖ్య 20,000 చేరుకుంది. సింగిల్ విండో పోర్టల్స్ ద్వారా అనేక సేవలు లభిస్తున్నాయి. ఏపీఐ సేతు, ఇండియా స్టాక్, మేరీ పహచాన్ వంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపొందటమే దీనికి కారణం. ప్రభుత్వ విధానాలు, నిబంధనల మీద ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు వీలుగా ఆన్లైన్ విధానాలు అందుబాటులోకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని శాఖల్లోనూ ఈ విధానం అమలులోకి ఉంది. న్యాయ సంహిత, భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మరో ముఖ్యమైన మార్పు, దాదాపు 164 సంవత్సరాల నాటి ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో మన దేశ పరిస్థితులకు తగినట్లు భారతీయ న్యాయ సంహితను ప్రవేశపెట్టడం. ఇది చారిత్రాత్మకమైన పరిణామం. దీనివల్ల దేశ ప్రజలకు వలసరాజ్యాల శిక్షాస్మృతి నుంచి ఉపశమనం లభించింది. ఇది దేశవ్యాప్తంగా 2024 జులై 1 నుంచి అమలులోకి వచ్చింది. పాత చట్టంలో 511 సెక్షన్లు ఉంటే వాటిని 358 సెక్షన్లకు కుదించారు. పాత చట్టంలో సెక్షన్ 124A కింద దేశద్రోహం నేరం ఉంటే దానిని పూర్తిగా తొలగించారు. దానికి బదులు దేశ సార్వభౌమత్వానికి హాని కలిగించే కొత్త చట్టం ప్రవేశపెట్టారు. గతంలో మహిళలు, పిల్లలపై నేరాలకి విడిగా సెక్షన్లు ఉండేవి. వాటన్నిటినీ చాప్టర్ 5 కింద ఒకచోటికి చేర్చారు. దీనివల్ల బాధితులకు సత్వర న్యాయం జరిగే వెసులుబాటు లభించింది. చిన్న చిన్న నేరాలకు జైలు శిక్ష బదులు సమాజ సేవ చేయాలనే కొత్త శిక్షా విధానాన్ని ప్రవేశపెట్టారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద నిర్మూలనకు ప్రత్యేక శిక్షలు ఖరారు చేశారు. న్యాయ సంహితలో 34 నుంచి 44 సెక్షన్ వరకు
స్వీయ రక్షణ.

0: హక్కును కల్పించాయి. 45 నుంచి 62 వరకు ప్రేరేపణ, నేరపూరిత కుట్రలకు శిక్షలు ఖరారు చేశాయి. 63 నుంచి 99 వరకు మహిళలు మరియు పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించి, వివాహానికి సంబంధించిన నేరాలు, గర్భస్రావం కలిగించడం మొదలైన వాటికి శిక్షలు ఖరారు చేస్తాయి. సెక్షన్ 100 నుంచి 146 వరకు అక్రమ నిర్బంధం, అక్రమ బంధం, అపహరణ, బానిసత్వం, బలవంతపు చాకరీ గురించి క్షుణ్ణంగా చర్చించాయి. సెక్షన్ 147 నుంచి 158 వరకు రాష్ట్రానికి వ్యతిరేకంగా చేసే నేరాల గురించి, సెక్షన్ 159 నుంచి 168 వరకు సైన్యం, నౌకాదళం, వైమానిక దళానికి సంబంధించిన నేరాల గురించి భారతీయ న్యాయ సంహిత శిక్షలు విధించింది. సెక్షన్ 169 నుంచి 177 వరకు ఎన్నికల నేరాలు, 178 నుంచి 188 వరకు నాణాలు, బ్యాంకు నోట్లు, కరెన్సీ నోట్లు మరియు ప్రభుత్వ స్టాంపులకు సంబంధించిన నేరాలు, 188 నుంచి 197 వరకు ప్రజాశాంతికి భంగం కలిగించడం, 198 సెక్షన్ నుంచి 205 వరకు ప్రభుత్వోద్యోగులు ద్వారా లేదా వారికి సంబంధించిన నేరాల గురించి చర్చించాయి. సెక్షన్ 216 నుంచి 226 వరకు ప్రభుత్వోద్యోగుల చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించడం, 227 నుంచి 269 వరకు తప్పుడు సాక్ష్యం మరియు ప్రజాన్యాయానికి వ్యతిరేకంగా జరిగే నేరాలు, సెక్షన్ 270 నుంచి 297 వరకు ప్రజారోగ్యం, భద్రత, విశ్వాసము, మర్యాద మరియు నైతికతను ప్రభావితం చేసే నేరాలకు శిక్షలు సూచించాయి. సెక్షన్ 298 నుంచి 302 వరకు మతానికి సంబంధించిన నేరాలను చర్చించాయి. సెక్షన్ 303 నుంచి 334 వరకు ఆస్తులు కొల్లగొట్టడం, దొంగతనాలు, దోపిడీలు, 330 నుంచి 350 వరకు నేరపూరిత బెదిరింపు, అవమానం, పరువు నష్టం మొదలైన వాటిని, సెక్షన్ 351 నుంచి 356 వరకు నిస్సహాయ వ్యక్తి యొక్క అవసరాలను తీర్చడానికి జరిగిన ఒప్పంద ఉల్లంఘనలు, 358 రద్దు మరియు పొదుపులకు సంబంధించిన ఆర్థిక నేరాలని విచారిస్తాయి. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023 న్యాయస్థానాలలో కేసులు సత్వరంగా పరిష్కరించేందుకు వీలు కల్పించిందని చెప్పవచ్చు. ఇది NDA ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతదేశంలో జరిగిన గొప్ప సంస్కరణగా రాజనీతి నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణ ప్రజలకు, న్యాయవాదులకు దీని ద్వారా సరళమైన చట్టభాష అందుబాటులోకి వచ్చింది. బాధితులకు మెరుగైన హక్కులు, రక్షణలు కల్పించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత న్యాయ వ్యవస్థను తీర్చిదిద్దడం, FIR నమోదు నుంచి తీర్పుల వరకు డిజిటల్ విధానాలు, వీడియో రికార్డింగ్లు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలకు ప్రముఖ స్థానం కల్పించడం, పోలీసుల జవాబుదారీతనాన్ని పెంపొందించడం దీని లక్ష్యాలు. 1898 నాటి ఇండియన్ పీనల్ కోడ్ పౌర కేంద్రీకృత న్యాయం కోసం కాకుండా కేవలం నియంత్రణ కోసమే రూపొందించారని చాలా కాలం నుంచి ఉన్న విమర్శ. భారతదేశంలోని జైళ్లలో ఉన్నవారిలో 67% విచారణ ఖైదీలే. దేశవ్యాప్తంగా అన్ని న్యాయస్థానాలలో లక్షలాది క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. న్యాయస్థానాల మీద ఒత్తిడి తీవ్రంగా ఉంది. వీటన్నిటినీ తగ్గించడం, డిజిటల్ సాక్ష్యాలను స్వీకరించడం మొదలైనవి భారతీయ న్యాయ సంహిత యొక్క లక్ష్యాలు.
1: మీరు ఇంతవరకు దార్శనిక భారత్ సుపరిపాలన గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: హింస కఠోరం.
1: హింస వినాశకరం.
0: హింస భయానకం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. ఇప్పుడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ తుమ్మల కార్తిక్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: ఈనాటి కార్యక్రమంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ తుమ్మల కార్తీక్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ నన్నం మధు.
2: శ్రోతలకు నమస్కారం. మనం సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే ప్రపంచ హృదయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మనకందరికీ తెలుసు మన ఆరోగ్యంలో గుండె ఎంత ప్రాధాన్యం కలిగి ఉందో. ఒక్కసారి మనం అనుకోకూడదు కానీ హృదయ స్పందన ఆగిపోతే మన జీవితం ఇంకా అక్కడితో ముగిసినట్టే. అందుకని దీనికి ఇంత ప్రాధాన్యం కలిగి ఉంది. అయితే ఈ గుండె జబ్బులు రావడానికి గల కారణాలు ఏమిటి, ముఖ్యంగా యువతలో రావడానికి కారణాలు ఏమిటి, దీనికి ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో డాక్టర్ తుమ్మల కార్తిక్ గారు ఉన్నారు, ప్రముఖ కార్డియాలజిస్ట్ మరియు చైర్మన్ ఎథిక్స్ కమిటీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్. నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: మా ఆకాశవాణి స్టూడియోస్కి మీకు స్వాగతం సార్. ముందుగా సార్, మనం చూసుకున్నట్లయితే యువతలో చాలా ఈ గుండె జబ్బులు పెరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం ప్రముఖులు కూడా చాలామంది హఠాత్తుగా మరణిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి, మరీ ముఖ్యంగా యువతలో ఎందుకు పెరుగుతున్నాయి, దీనికి ఎటువంటి అవగాహన కలిగి ఉండాలి, దీనికి సంబంధించిన విషయాలు మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా అసలు ఈ గుండె జబ్బు అంటే ఏమిటి, అది ఆ పెయిన్ ఎక్కడ మొదలవుతుంది, దాన్ని ఎలా గుర్తించాలి, ఒకసారి మా శ్రోతలకు చెప్పండి.
3: నమస్కారం అండి. శ్రోతలందరికీ ఇవాళ వరల్డ్ హార్ట్ డే హృదయ దినోత్సవ సందర్భంగా ఫస్ట్ ధన్యవాదాలు. హృదయ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న జరుపుకుంటాం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ప్రజల్లో గుండె జబ్బుల మీద అవగాహన పెంచటం, గుండె జబ్బులు ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి, దీని మీద వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందు జాగ్రత్తలు, వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన ఏమైతే చేయాల్సిన ప్రక్రియ ఉందో అది చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరంకి వచ్చి డోంట్ మిస్ ఏ బీట్ అంటే మీ యొక్క గుండె చప్పుణ్ణి కాపాడుకోవటం అనేది చేయాలి. గుండె చప్పుణ్ణి కాపాడుకోవటం అంటే ముందుగానే దాని యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది, ఏమైనా ఇబ్బందులు రావచ్చా, వచ్చే అవకాశాలు ఉన్నాయా అనేది ముందుగా చూసుకోవటం మనం చేయాలి. మనకి హార్ట్ బ్లాక్స్ అంటే గుండె లోపల కొలెస్ట్రాల్ గడ్డలు కట్టేది సుమారుగా 20-30 సంవత్సరాల వయసులోనే మొదలైపోతుంది. అంటే 40-50 ఏళ్ళకి మాత్రమే మనకు హార్ట్ అటాక్స్ వస్తాయనేది మనకు తెలుసు. కానీ ఈ యొక్క ప్రక్రియ 2-3 దశాబ్దాల ముందే మొదలవుతుంది. ఈ మొదలయ్యే సందర్భంలోనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువ. అప్పుడు ఈ హార్ట్ అటాక్స్ అనేది వయసు పైబడినప్పుడే వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం తీసుకోవాల్సిన ప్రథమ 5 సూత్రాలు ఎట్లా ఉన్నాయంటే, ఫస్ట్ మీ యొక్క బీపీ ఎట్లా ఉంది, షుగర్ ఎట్లా ఉంది, మీ బరువు ఎట్లా ఉన్నారు, కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది అనేది ప్రతి సంవత్సరం కూడా ఒకసారి పరీక్ష చేసుకోవాలి. తర్వాత ఈ మధ్య కాలంలో చూసుకుంటే డ్రగ్స్ పెరగటం, స్మోకింగ్, ఆల్కహాల్కి అడిక్ట్ అవటం ఇవన్నీ పెరగటం జరిగింది. సో మంచి హ్యాబిట్స్ ఉండి వీటికి దూరంగా ఉండటం చాలా ప్రథమంగా ఉండాలి. దీంతోపాటు మనం మంచి ఫ్రెండ్స్, మంచి ఫ్యామిలీ అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వీరిలో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మంచి వాతావరణంలో గనక మనం పనిచేసినా లేకపోతే మంచి వాతావరణం మన ఇంట్లో ఉన్నా మనకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
2: డాక్టర్ గారు, ప్రజల్లో ఒక అపోహ ఉంది, ఇప్పుడు అధిక బరువు ఉంటే గుండె జబ్బులకు దారితీయొచ్చా?
3: డెఫినెట్ గా అధిక బరువు ఉన్నారు అంటే వీరిలో ఫ్యాట్ సెల్స్ అంటే ఈ యొక్క కొవ్వు కణాలు సంఖ్య ఎక్కువగా ఉండటం, దాని యొక్క పరిమాణం ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. ఆ యొక్క కొవ్వు కణం కరెక్ట్ గా పనిచేయటం పోవటం మూలానే మనకి అసలు డయాబెటీస్ అనేది వస్తుంది. డయాబెటీస్ ఏదో మనం షుగర్ ఎక్కువ తింటే రాదు, ఫ్యాట్

కంటే ఎక్కువ ఇబ్బంది వచ్చేది షుగర్ తిన్నా, తీపి పదార్థాలు తింటేనే మనకు హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకు అంటే మన బాడీలోనే కొలెస్ట్రాల్ అనేది 60-70% తయారవుతుంది. ఇది తయారు చేసే

0: మన లివరు దాన్ని తీసుకెళ్లి కొలెస్ట్రాల్గా తయారు చేస్తుంది. ఆ కొలెస్ట్రాల్ వెళ్లి బాడీలో సర్క్యులేట్ అవుతూ ఈ ఫ్యాట్ సెల్స్ దీంట్లో డిపాజిట్ అయ్యి దీని వల్ల షుగర్ వస్తుంది. దీంతో పాటే ఎప్పుడైతే షుగర్ వస్తుందో మనకి కణాలు వెళ్లి రక్తనాళాల్లో పేరుకుంటాయి. దీన్ని ఎథెరోస్క్లెరోసిస్ అంట. మన వరల్డ్ వార్ టూలో ఈ జవాన్లు 20 ఏళ్ళు 22 ఏళ్ళు వయసు ఉన్నవారు చనిపోవటం జరిగింది. వీళ్ళల్లో ఎటాప్సీ చేస్తున్నప్పుడు వాళ్ళు మామూలుగా ఈ బృహద్ధమని అంటే గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళం, దీంట్లో కూడా 20 ఏళ్ళ వయసు వాళ్ళకు కూడా బ్లాక్లు కనిపించినాయి. అంటే మనకి ఈ బ్లాక్లు కొలెస్ట్రాల్ వల్ల వచ్చే ఇబ్బంది 20 ఏళ్ళు 30 ఏళ్ళలోనే మొదలవుతుంది. కానీ అది దీర్ఘకాలికంగా పెరుగుతూ పెరుగుతూ 50 ఏళ్ళు 60 ఏళ్ళు మనకుండే మిగతా అలవాట్ల వల్ల లేకపోతే మిగతా షుగరు బీపీ వ్యాధుల వల్ల అది బయటేసి హార్ట్ అటాక్స్ అనేది మనకి రావటం జరుగుతుంది. మనకి అది వరకు ఎక్కువగా పనిచేసేవాళ్ళం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండేది కాదు. ఇవాళంతా వర్క్ ఫ్రమ్ హోమ్, కొద్దిగా డస్క్ జాబులు పెరిగినాయి, ఐటీ జాబులు పెరిగినాయి, అందరూ ఒక చోట కూర్చుని పని చేయటం ఎక్కువగా ఉంది. అది వరకు మనం వ్యవసాయం ఎక్కువ చేయటం,
1: శారీరక శ్రమ ఉండేది.
0: అంటే మనకి ఎప్పుడు కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండేది కాదు కల్చరల్ గా. ఇప్పుడు అది పెరగటం వల్ల మనకి బాడీలో ఉండే ఎక్సెసివ్ క్యాలరీస్ ఇవన్నీ కూడా ఫ్యాట్ లాగా మారిపోవటం, ఫ్యాట్ సెల్ డిస్ఫంక్షన్ రావటం, దీని వల్ల హృదయోగాలు ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ రావటం అనేది జరుగుతుంది. ఇది చిన్న వయసులోనే మొదలవుతుంది.
1: డాక్టర్ గారు, ప్రజల్లో మరొక అపోహ ఉందండి, ఏదైనా గుండెకి సంబంధించి కానీ కడుపులో కానీ నొప్పి వస్తే అసిడిటీ అనుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్లకుండా అసిడిటీకి సంబంధించిన టాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏ పెయిన్ ని మనం గుండె జబ్బుగా పరిగణించాలి, ఎటువంటి పరీక్షలు చేసుకోవాలి?
0: 40 ఏళ్ళు పైబడిన వారు అందరూ కూడా వారి యొక్క షుగరు, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్, వాళ్ళ బరువు ప్రతి సంవత్సరం చూసుకోవాల్సిందే. ఇంకా లక్షణాలు ఎట్లా ఉంటాయి? హృదయోగ లక్షణాలు ఆయాసం రావటం, అంటే నడుస్తున్నప్పుడు ఆయాసపడటం, మెట్లెక్కుతున్నప్పుడు ఆయాసపడటం, తర్వాత కళ్ళు తిరగటం, బాగా నీరసంగా ఉండటం, లేదా ఎడంచే సైడు ఛాతీలో నొప్పి రావటం, ఎడం చెయ్యి లాగటం, నడుస్తున్నప్పుడు ఇది ఎక్కువ అవ్వటం, దీంతోపాటు చెమటలు పట్టటం, ఇవి సాధారణంగా సింప్టమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు కుడి ఛాతీలో కూడా నొప్పి రావచ్చు, కుడి భుజంలో నొప్పి రావచ్చు, వెన్నులో నొప్పి రావచ్చు. కాకపోతే ఇవన్నీ చూసుకున్నా ఒక 5 నుంచి 10% వరకు మాత్రమే. సో ఛాతి నొప్పి వస్తే హార్ట్ అటాక్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈసీజీ గనక తీసుకుంటే ప్రధానంగా హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అనేది 80% వరకు తెలిసిపోతుంది. తర్వాత ఒక బ్లడ్ టెస్టులు ఉన్నాయి, దీని తర్వాత యాంజియోగ్రామ్ పరీక్ష, లేకపోతే ఇంకా ఇట్లా గుండెకి పరీక్షలు చేయడానికి అవకాశాలు ఉంటాయి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఇలా ఒక్కొక్కసారి మనకు 2 ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. ఒకసారి వచ్చినప్పుడు కేవలం చిన్న పెయిన్ గా వదిలేస్తే మరొకసారి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రక్రియ ఏంటి? ఆ పేషెంట్ ఎటువంటి చికిత్సకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది?
0: ఇప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్న ఛాతీ నొప్పి వచ్చి ఒకసారి ఈసీజీలో తేడా ఉండి తర్వాత మళ్ళీ గుండెకి ఎక్కువ కార్డియోగ్రామ్ అంటాం, అంటే గుండె పంపింగ్ ఎట్లా ఉంది, గుండె యొక్క శక్తి ఎట్లా ఉంది, గుండె నీరసపడిందా, దీని తర్వాత ఈ యొక్క బ్లాక్ వల్ల ఇబ్బంది వచ్చిందా లేదా, అంటే FFR అంటాం, ఇట్లా అన్ని ఒక ప్రాథమికంగా చేయించుకున్న తర్వాత గుండెకి 2 బ్లాక్లున్నాయి 3 బ్లాక్లున్నాయి అనేది చెప్పడం జరుగుతాం. ఎప్పుడైతే ఆ బ్లాక్ యొక్క పరిణామం బట్టి, ఆ బ్లాక్ ఎక్కడుందే దాన్ని బట్టి మాకు స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే ఈ యొక్క బ్లాకుల వల్ల ఇబ్బంది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది. ఎక్కువ ఉన్న వారికి యాంజియోప్లాస్టీ, అంటే గుండెకెళ్ళే ఈ రక్తనాళాల్లో చిన్నగా ఒక స్ప్రింగ్ లాంటి వేయటం. ఈ స్ప్రింగ్ కి ప్రస్తుతానికి మనకు అన్ని కూడా కోటింగ్ స్టెంట్స్, అంటే దీని మీద మనం ఒక మందు కోటింగ్ చేసి డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంట, ఇయే వాడటం జరుగుతుంది. గత 2 దశాబ్దాల్లో కూడా ఇది ఎక్కువగా ప్రాచుర్యంలో రావటం జరిగింది. ఇప్పుడు అన్ని వాడేవి కూడా మెడిసిన్ కోటింగ్ స్టెంట్స్ మాత్రమే. తర్వాత హార్ట్ బ్లాక్స్ ఎక్కువ ఉంటే, అంటే 3కు మించి ఎక్కువ ఉన్నా, లేకపోతే ప్రధాన రక్తనాళాల్లో క్రిటికల్ పొజిషన్స్లో ఎక్కువ ఉన్నా, బైపాస్ సర్జరీ చేయటం అనేది చేయొచ్చు, వాడికి అది ఒక ఆప్షన్ ఉంది. దీంతోపాటు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ కూడా రావటం జరిగింది. అది వరకు మొత్తం ఛాతీని ఓపెన్ చేసి చేయటం అనేది జరిగేది. ఇప్పుడు ఒక 4 ఇంచులు బ్రెస్ట్ కింద కొద్దిగా చిన్న కట్లోనే ఇది వెళ్ళి రోబోటిక్గా సర్జరీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇట్లా టెక్నాలజీ ఎప్పుడైతే పురోగతి సాధిస్తున్నామో ఇట్లాగే చేసే టెక్నిక్లో పురోగతి వచ్చింది, ఎక్కువగా రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. మెడిసిన్ కోటింగ్స్, కొత్తగా వచ్చిన మందుల వల్ల కూడా ఈ యొక్క బ్లాక్ని తగ్గించే అవకాశం ఉంది. ఇవన్నీ కొత్త కొత్త ట్రయల్స్ కూడా రావటం జరిగింది.
1: డాక్టర్ గారు, ఈ స్టెంట్ ఎలా పనిచేస్తుందండి, మనకు ఎటువంటి ఉపశమనం ఇస్తుంది ఈ గుండె జబ్బుల నుంచి?
0: ఎప్పుడైతే ఇంట్లో ఒక పైపు మీకు బ్లాక్ అయిపోయింది, బ్లాక్ అయిపోతే ఏం చేస్తాం, అది వెళ్ళి క్లీన్ చేసి దాన్ని కొత్తగా ఒక చిన్న అక్కడ అటాచ్మెంట్ చేసి మళ్ళీ వాటర్ అనేది ఫ్లో అవుతుంది. అట్లాగే గుండెకెళ్లే రక్తనాళంలో కూడా ఎక్కడైతే ఈ కొలెస్ట్రాల్

0: లోపల గడ్డగట్టేసి బ్లాక్ అవుతుందో అక్కడ మనం దాని బలూన్ తోటి క్లీన్ చేసి అక్కడ ఒక స్ప్రింగ్ లాంటిది అమర్చి అక్కడ మెడిసిన్ కోటింగ్ ఉన్నప్పుడు మెడిసిన్ చిన్నగా ఒక నెల నెలన్నర రోజు ఆ మెడిసిన్ అట్లా చిన్నగా వెదజల్లుతుంది. ఎందుకు అంటే అక్కడ మళ్ళీ బ్లాక్ రాకోకుండా ఉండటానికి అది చేసే ప్రక్రియ అన్నమాట. సో ఒక స్ప్రింగ్ అక్కడ అమర్చిన తర్వాత బ్లడ్ ఫ్లో అనేది మళ్ళీ నార్మలైజ్ చేస్తాం. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో అక్కడ నార్మల్ అవుతుందో మళ్ళీ ప్రవాహం అనేది మామూలుగా అవుతుంది. ఒక స్టెంట్ ఎంతకాలం పనిచేస్తుంది? సాధారణంగా మమ్మల్ని అడిగే క్వశ్చన్, ఎంతకాలం పనిచేస్తుంది ఒక స్టెంట్ వేసారు? అది జీవిత కాలం మొత్తం కూడా ఒక స్ప్రింగ్ లోపల ఉండిపోతుంది. అది మళ్ళీ తీయటం మళ్ళీ పెడతాలు ఇట్లా ఏమీ ఉండవు. ఒకసారి వేసాము అంటే అది లోపల ఉండిపోతుంది. లోపల గోడలోకి మనకి కలిసిపోయేటట్టు ఆ రక్తనాళంలో కలిసిపోతుంది. దాని మీద ఒక మంచి నార్మల్ టిష్యూ మొత్తం కూడా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి నార్మల్గా ఫంక్షనింగ్గా చేయటం జరుగుతుంది. ఇది ఎంతకాలం పడుతుంది? సుమారుగా 3 నెలలు నుంచి 4 నెలలు, అంటే ఆ యొక్క వయసును బట్టి వాళ్ళకుండే జబ్బును బట్టి కొంతమందికి 6 నెలల్లో కూడా ఎండోథీలైజేషన్ అంటాం. అంటే ఆ యొక్క స్టెంట్ లోపల కూడా ఒక చిన్న పొరలాగా నార్మల్గా ఒకటి ఫ్లో అయ్యేటట్టు ఒక పొరలాగా ఫామ్ అయిపోయి మనకి లోపలికి వెళ్తుంది. ఇది స్టెంట్ వేసిన తర్వాత జరిగే ప్రక్రియ.
1: సో డాక్టర్ గారు, మనకు పెద్దవాళ్ళు చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. మీరు ముందు చెప్తున్నట్టు ఆరోగ్యంలో మనకు మెరుగైన ఆహారం కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది, అలాగే మన జీవనశైలి అలవాట్లు కూడా. అయితే ముందుగా ఎటువంటి ఆహారపు అలవాట్లు మనకు మంచి గుండె ఆరోగ్యాన్ని కలిగిస్తాయి డాక్టర్ గారు?
0: సో ప్రధానంగా 5 సూత్రాలు ఏదైతే గుండె జబ్బులకి దూరంగా ఉండాలని చెప్తామో ఈ 5 సూత్రాలు పాటించాల్సిన ప్రధానంగా ఎక్సర్సైజ్. రోజుకి 1-30 నిమిషాల పాటు నడవటం, మినిమల్ యోగా కానీ వెయిట్స్ చేయటం కానీ 10 నిమిషాల పాటు చేయటం, 3-4 కిలోమీటర్ల పాటు ఈ అరగంటలో నడవటం. సెకండ్ డైట్, అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు బాగుండాలి, హెల్తీగా ఉండాలి, ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి, ఉప్పు శాతం తక్కువగా ఉండాలి, ఫ్రూట్స్ నట్స్ అనేది ఎక్కువగా వాడుకోవాలి. ప్రస్తుతానికి సైన్స్ ప్రకారంగా నిర్ధారణ అయింది మెడిటరేనియన్ డైట్ అంట. అంటే మెడిటరేనియన్ డైట్ అంటే ఎక్కువగా ఈ వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడటం, ఎక్కువగా వేపుళ్ళు లేకోకుండా కొద్దిగా ఉడకబెట్టని లేకపోతే ఈ తండూరిలాగా చేసుకునే అట్లా వాటిలోనే మనకి హార్ట్అటాక్స్ రాకోకుండా కాపాడుకునే అవకాశం ఉంది. 3 అలవాట్లు, ఈ స్మోకింగ్కి ఆల్కహాల్కి దూరంగా ఉంటే మంచిది. తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా ఎక్కువగా పీచు పదార్థాలు, 10-20% మనకి ఫైబర్ డైట్ ఉండాలి. బాడీకి 30-40% ప్రోటీన్ కావాలి, 30-40% కార్బోహైడ్రేట్ కావాలి, 10% వరకు ఫ్యాట్ కావాలి. ఎప్పుడైతే పౌష్టిక ఆహారాలు మెగ్నీషియం కానీ లేకపోతే కాల్షియం కానీ వీటి వల్ల లోపాలు వస్తే మన కండరాలు వీక్ అవుతాయి, బోన్స్ వీక్ అవుతాయి, వీటి అన్నిటి వల్ల కూడా గుండె కొద్దిగా నీరసపడే అవకాశాలు ఉంటాయి
1: డాక్టర్ గారు. అలాగే అన్ని మనకు మంచి ఆహారం మంచి జీవనశైలి కలిగి ఉన్నప్పటికీ కూడా కొంతమందికి వారసత్వంగా కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందంటారా?
0: వీరిలో ఎక్కువగా ఈ కొలెస్ట్రాల్ తయారవటం, కొలెస్ట్రాల్ యొక్క సైకిల్స్లో ఎక్కడన్నా జెనెటిక్ మ్యుటేషన్స్ రావటం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, లైపోప్రోటీన్ ఎక్కువగా పెరిగిపోవటం, వీటి వల్ల హృద్రోగాలు 30-40 ఏళ్లలోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరిలో మగ సంతానానికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ప్రూవ్ అయింది సైన్స్ ప్రకారంగా. ముందుగానే చేయించుకుని వారు కనుక మంచి ఆరోగ్య సూత్రాలని పాటిస్తే 50% వరకు హార్ట్అటాక్స్ని మనం నివారణ చేయొచ్చు.
1: డాక్టర్ గారు, మామూలుగా హార్ట్అటాక్ వచ్చినప్పుడు తక్షణం సిపిఆర్ అనేది ఒకటి మనకు అందుబాటులో ఉందంట. సిపిఆర్ చేస్తే మనం కొన్ని క్షణాలు అతన్ని ఉపశమనం కలిగించి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాక అతనికి చికిత్స అందించవచ్చని. ఈ సిపిఆర్ అనేది ఎలాంటి ప్రక్రియ డాక్టర్ గారు? దీన్ని ఏం చేస్తాం మనం? ఆ గుండెని మళ్ళీ ఏమైనా తిరిగి కొట్టుకునేలాగా చేస్తామా? ఎటువంటి ఉపశమనం కలుగుతుంది సిపిఆర్ చేసినప్పుడు?
0: సడన్గా గుండె ఆగిపోయినప్పుడు మనం ఏం చేయాలి? సుమారుగా నిమిషానికి మనకి 72-80 సార్లు కొట్టుకోవాలి. అంటే రోజుకి 100,000 సార్లు కొట్టుకోవాలి. సడన్గా ఆగిపోతే ఏమవుతుంది? బాడీలో సర్క్యులేషన్ మొత్తం ఆగిపోతుంది. రక్తం ఎప్పుడైతే సర్క్యులేషన్ ఆగిపోతుందో ప్రధాన అవయవాలు ఏదైతే బ్రెయిన్ ఉంది, కిడ్నీ ఉంది, లివర్ ఉంది, ఇవన్నీ ఇక ఆగిపోతాయి. అందుకే గుండె గనక ఆగిపోతే ఇక ప్రాణం పోతుంది. ఎవరన్నా కుప్ప కూలిపోయినప్పుడు మనం ప్రధానంగా చేయాల్సింది ఛాతీ మీద 2 చేతులు పెట్టి 80-100 సార్లు ఫాస్ట్గా నొక్కటం అనేది చెయ్యాలి. సో సిపిఆర్ మళ్ళీ మనిషి లేచేంత వరకు లేదా హాస్పిటల్కి వెళ్ళేంత వరకు మళ్ళీ డాక్టర్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకునేంత వరకు కూడా సిపిఆర్ అనేది చెయ్యాలి.
1: ధన్యవాదాలండి డాక్టర్ కార్తీక్ గారు. ఈరోజు

0: ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె జబ్బులకి సంబంధించిన ఎంతో విలువైన సమాచారాన్ని మా శ్రోతలకు తెలియజేశారు. దీనికి గల కారణాలు ఏమున్నాయి, అలాగే ఈ ముఖ్యమైనటువంటి 5 సూత్రాలు కూడా చక్కగా తెలియజేశారు. మీకు మరొకసారి ధన్యవాదాలు డాక్టర్ గారు.
1: నమస్కారం, థ్యాంక్ యూ వెరీ.
2: మీరింతవరకు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ తుమ్మల కార్తీక్ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి FM 102.2. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
4: చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఆసియా క్రీడల్లో మహిళల 400 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఇక వార్తల వివరాలు. అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, భౌగోళిక సామీప్యత కారణంగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారతదేశం తన రక్షణ సన్నద్ధతలో భౌగోళిక వ్యూహాత్మక ప్రణాళికలను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన భారత నౌకాదళ కమాండర్ల సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సంక్షోభం దేశద్వారం తట్టేలోపే సన్నద్ధత సంక్షోభ స్థాయికి చేరుకోవాలన్నదే భారతదేశ లక్ష్యమన్నారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో భారత నౌకాదళ వృత్తిపరమైన నైపుణ్యం, కార్యాచరణ సన్నద్ధతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి నిరూపించిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ మొదటి స్పందన దేశంగా, ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా, విశ్వసనీయతకు ప్రతీకగా స్థిరంగా నిలుస్తోందని తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన గిట్టుబాటు ధర పొందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న జాతీయ వ్యవసాయ సదస్సు రబీ ప్రచార కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, పంట కోత అనంతర నిర్వహణను బలోపేతం చేయటం, శాస్త్రీయ పద్దతుల్లో గిడ్డంగుల నిర్వహణ, మార్కెటింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం వంటి చర్యలు ప్రభుత్వ వ్యూహంలో భాగమని చెప్పారు. కనీస మద్దతు ధర MSP కింద కందులు, మినుములు, మసూరు పప్పులను ప్రభుత్వం 100% కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులకు 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని శివరాజ్ సింగ్ వివరిస్తూ,
5: हमने इस रबी कॉन्फ्रेंस को केवल रबी हो या खरीफ हो, इसको केवल कर्मकांड नहीं रहने दिया. उत्पादन में जो वृद्धि हुई है वो अभूतपूर्व है. कृषि विकास दर में 50% की वृद्धि हुई है. कल तथ्यों के साथ प्रस्तुत करने वाले हैं, तो हमारी उपलब्धियां अनंत है, लेकिन काम करने की जरूरत और है. कई बार हम लोग सोचते हैं कि ऑफिस में बैठ के कुछ अधिकारी ही पूरी प्लानिंग कर लेंगे, तो वो प्लानिंग पर्याप्त नहीं होती जब तक सारे स्टेक होल्डर शामिल ना हो. मैं आपसे आग्रह करना चाहूंगा, राज्य में आप एक मजबूत टीम एग्रीकल्चर बनाइए.
4: దేశంలోని ఆర్థిక, సాంస్కృతిక, వారసత్వ ప్రాధాన్యత కలిగిన 50 నగరాలను మోడల్ నగరాలుగా అభివృద్ది చేసేందుకు పలు నూతన కార్యక్రమాలను కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ప్రగతి 50 కింద ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, 24 రాష్ట్రాల పరిధిలోని ఈ 50 నగరాలు దేశంలోని ఇతర నగరాలకు ఆదర్శంగా నిలిచేలా పరిశుభ్రమైన మోడల్ నగరాలుగా అభివృద్ది చెందుతాయన్నారు. పట్టణ పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావటం ప్రగతి 50 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. ఇందుకోసం నిర్దిష్ట కాలపరిమితిలో పర్యవేక్షణ, సమీక్షలతో కూడిన ఒక క్రమబద్దమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నామని తెలిపారు. ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలు వేగంగా మారుతున్నాయని, వాటికి అనుగుణంగా ప్రభుత్వ పాలనా విధానాలు, ఉద్యోగుల నైపుణ్యాలు కూడా నిరంతరం మెరుగుపడాలని పేర్కొన్నారు. విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాధన శృంఖల 26 పేరిట నిర్వహిస్తున్న మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సును ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు.

0: ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళం, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన అధికారులు, శిక్షణా సంస్థల ప్రతినిధులు ఈ 2 రోజుల సదస్సుకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాల పెంపు, పరిపాలనా నైపుణ్యాల మెరుగుదల, ప్రభుత్వ శిక్షణా సంస్థల సామర్థ్య నిర్మాణంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగుల కెపాసిటీ బిల్డింగ్లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్టంగా మొదటి స్థానాన్ని సాధించింది. తదుపరి స్థానాల్లో కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు నిలిచాయి. ఈ కార్యక్రమానికి కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ రాధా చౌహాన్, సభ్యురాలు ఆల్కా, ఆ సంస్థ కార్యదర్శి జగదీప్ గుప్తాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. న్యూయార్క్లో ఏషియా సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, సరిహద్దు ప్రతిష్టంభన పరిష్కారమైన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటం ప్రారంభమయ్యాయని చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతికూలత కొనసాగటం ఇరుదేశాలకు ప్రయోజనకరం కాదని భారత్ చాలా కాలంగా చైనాకు చెబుతూ వస్తోందని జైశంకర్ పేర్కొంటూ,
1: Once the border standoff was resolved, it was natural that this would start to improve. We also maintained consistently a very elementary principle of statecraft, which is don't get locked into a problem which benefits others. And to the extent there is an improvement in our relations, I think it certainly helps our position. It helps our position not only vis-a-vis China, it helps our position vis-a-vis the rest of the world.
0: అదేవిధంగా భారత్ అమెరికా సంబంధాలు, ఇరుదేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలపై జైశంకర్ స్పందిస్తూ, వాణిజ్య ఒప్పందానికి సంబంధించి 2 దేశాలు ఒక ఉమ్మడి అవగాహనకు వచ్చాయని చెప్పారు. భారత నౌకాదళానికి చెందిన ఫ్రంట్ లైన్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగ్రేట్ ఐఎన్ఎస్ తార్కష్ ఈరోజు తూర్పు ఆఫ్రికా దేశమైన కెన్యాలోని మొంబాసా నౌకాశ్రయానికి చేరుకుంది. ఈ నౌక అక్కడ అక్టోబర్ 2వ తేదీ వరకు ఆపరేషనల్ టర్న్ అరౌండ్లో భాగంగా ఉంటుంది. ఈ పర్యటనలో ఇరుదేశాల నౌకాదళాల మధ్య పరస్పర చర్చలు, నౌకాదళ సిబ్బంది మధ్య సామాజిక సముదాయ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కెన్యా నుంచి బయలుదేరిన అనంతరం ఐఎన్ఎస్ తార్కష్ కెన్యా నౌకాదళంతో కలిసి పాసేజ్ ఎక్సర్సైజ్లో పాల్గొనుంది. పశ్చిమ హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ కెన్యా సముద్ర సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లటంలో ఈ పర్యటన దోహదపడనుందని నైరోబీలోని భారత హైకమిషన్ సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించింది. అదేవిధంగా సముద్ర ప్రాంతంలో భాగస్వామ్య దేశాలతో సహకారాన్ని పెంపొందించాలనే భారత్ ప్రతిపాదించిన మహాసాగర్ దార్శనికతకు ఈ పర్యటన ప్రతిబింబంగా నిలుస్తుంది. భారత్ కేవలం 100 కోట్లకు పైగా జనాభా కలిగిన దేశం మాత్రమే కాదని, 100 కోట్లకు పైగా కథలు, ఆలోచనలు, ఆకాంక్షలకు నిలయమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. యూట్యూబ్ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థకు యూట్యూబ్ 18,000 కోట్ల రూపాయలకు పైగా సహకారం అందించిందని తెలిపారు. అలాగే 9.6 లక్షలకు పైగా ఉద్యోగాలకు మద్దతు ఇచ్చిందని చెప్పారు. ఆరెంజ్ ఎకానమీని భారత్ ప్రోత్సహిస్తూ కంటెంట్ క్రియేటర్లకు సాధికారత కల్పిస్తోందని మురుగన్ తెలిపారు. కొత్త అవకాశాలను సృష్టించడంతో పాటు భారతదేశ కథలు, సంస్కృతి, ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. జపాన్లోని నాగోయా నగరం వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు కూడా అద్భుత ప్రదర్శన కొనసాగించింది. మహిళల 400 మీటర్ల రిలేలో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. భారత జట్టు 3:29 పరుగు పూర్తి చేసింది. ఇక పురుషుల 400 మీటర్ల రిలేలో భారత్ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. షూటింగ్లో నీరు ధాండా కూడా చరిత్ర సృష్టించారు. మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ షూటర్గా ఆమె రికార్డు నెలకొల్పారు. అంతకుముందు ఆసిమా అహ్లాహత్, మనీషా కీర్లతో కలిసి మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్లో దేశానికి రజత పతకం అందించారు. అథ్లెటిక్స్లో గుర్వీర్ సింగ్ పురుషుల 5,000 మీటర్ల ఫైనల్లో కాంస్య పతకం సాధించారు. దీంతో ఈ క్రీడల్లో గుర్వీర్ సింగ్కు ఇది 3వ పతకంగా నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ప్రాధాన్యత కలిగిన భద్రతా భాగస్వామిగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.

0: పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోగా రైతులకు చెల్లింపులు జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ చైనా సంబంధాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

హిందీ ఫిలిం గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే

0: మీరింతవరకు వీణ వేణు వైలిన్ బృందం త్రయం విన్నారు. శ్రీ రాయవరపు సుబ్బారావు గారు వీణ, శ్రీ ఎస్ కన్నన్ వేణువు, శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు వైలిన్, శ్రీ డి రామ్మోహన్ రావు మృదంగ సహకారం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే భవతారిణి. रक्षा मंत्री राजनाथ सिंह ने कहा है कि बदलती प्रौद्योगिकी, अनिश्चित परिस्थितियों और भौगोलिक चुनौतियों के बीच भारत को अपनी तैयारियों में भूसामरिक सोच और आकस्मिक परिस्थितियों से निपटने की योजना को महत्वपूर्ण स्थान देना होगा. नई दिल्ली में आज भारतीय नौसेना कमांडर सम्मेलन में श्री सिंह ने कहा कि वर्ष 2047 तक विकसित भारत का संकल्प साकार करने